0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, విచ్చమి కబాబ్ పరాటా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda?

0: highly specialized skills, calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పల్లకి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనం సాంప్రదాయం ప్రకారం ఒక చక్కటి త్యాగరాయ కృతితో ఈనాటి కార్యక్రమం ప్రారంభించి ఆ పాట తరువాత మనం ఈనాటి కార్యక్రమం వివరాలు తెలుసుకుందాం. ఎం కీరవాణి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్య గారు, చిత్ర గారు పాడిన ఈ త్యాగరాయ కృతితో మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

సీతారామయ్య గారు మనవరాలు ఈ చిత్రం నుంచి, కీరవాణి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడిన ఈ చాగరాయి కృతితో ఈనాటి కార్యక్రమం ప్రారంభించాం. ఈనాటి కార్యక్రమంలో మొదటి గంటలో మనం సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన చిత్రాలలోంచి కొన్ని సోలో సాంగ్స్, కృష్ణ గారి మీద చిత్రీకరింపబడిన కొన్ని సోలో సాంగ్స్ అవి విందామండి. మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు 9726361966. రెండో గంటలో ఒక గొప్ప వ్యక్తి, మన దేశం గర్వించదగ్గ వ్యక్తి, ఇంకా చెప్పాలంటే తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి, ఆయన గురించి మాట్లాడుకుంటూ కొన్ని పాటలు ఆయనకు సంబంధించిన విందాం. అయితే ఇవాళ కృష్ణ గారి సోలో సాంగ్స్ వాటిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, అంటే థియేటర్లో మీలో చాలా మంది కృష్ణ గారి సినిమాలు చూసే ఉంటారు. ఒకప్పుడు కృష్ణ గారంటే ఒక నమ్మకం అండి. ఆయన ఇలా తెర మీద కనబడగానే ఈలలు చప్పట్లు అవన్నీ మనకి చాలా మామూలు విషయాలు, అవి సర్వసాధారణమైన విషయాలు. అవి ఎందుకు అంటే ఆయన వచ్చారంటే ఒక భరోసా, ఇంక లాభం లేదు, ఆ రౌడీల పని అయిపోయినట్టే, వాడు తోలు తీస్తాడు మనోడు అన్నట్టుగా ఉండేది. సో అదొక కోలాహలం అప్పట్లో ఆయన సినిమాలు. చాలా వరకు కూడా ఏంటంటే ఆయన సినిమాలకి వెళ్లి ఆ టికెట్ల కోసం చెప్పి చొక్కాలు చింపుకున్న అనుభవం చాలా మందికి ఉండే ఉంటుంది. మనలో ఏమైనా ఉంటే మీరు ఆ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే పంచుకోవచ్చు తప్పకుండా. సో ఆ విధంగా మనందరికీ సినిమాలో 3 గంటల పాటు గొప్ప భరోసా ఇచ్చిన కృష్ణ గారు. అంతేకాదండి, ఆ సినిమాలు చూస్తే వాటి ద్వారా మనకేంటంటే ఎంతో కొంత ఆ సన్నివేశాల నుంచి, ఆ మాటల నుంచి, వాటి నుంచి మనం కూడా ఎంతో కొంత స్ఫూర్తిని పొందుతాం మనం. ఎందుకంటే మన ఆ సంఘటనలన్నీ కూడా మన జీవితంలో జరిగేవే కదా. సో అంచేత, సో ఆ విధంగా మనందరికీ భరోసా ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాలో నటించిన కొన్ని సోలో సాంగ్స్. ఈ పాట కృష్ణ గారు నటించిన పోరాటం చిత్రం నుంచి అండి టైటిల్ సాంగ్. పోరాటం అంటే మనం మామూలుగా చరిత్ర పుస్తకాల్లో చాలా మంది గొప్ప గొప్ప వీరులు చేసిన ఎన్నో పోరాటాల గురించి మనం చదువుకున్నాం. భారత రామాయణ ఇతిహాసాల్లోని పోరాటాల గురించి కూడా మనం చదివాం. అయితే ఆలోచిస్తే మనందరం కూడా గొప్ప వీరులమే. ఎందుకంటే నిత్యం మన జీవితంలో మనం చేసేది కూడా పోరాటమే, కాకపోతే ఇది జీవన పోరాటం. సో దాని గురించే వివరిస్తూ రాజశ్రీ గారు ముఖ్యంగా రెండో చరణంలో, మనం సాధారణంగా మనం ఏమంటామంటే సంసారం అంటే సాగరం అండి, ఎదలేకపోతున్నామండి అంటాం కదా. నిజమే అది, సంసార సాగరాన్ని ఎదడం చాలా కష్టం. అయితే ఆ సంసారం సాగరం అనే విషయాన్ని కొత్తగా చెప్పారు రాజశ్రీ గారు. అది కవిత్వం అండి. 3 ముళ్లతో సాగర యాత్ర నీకు మిగిలిన సంసారం. అదట, 3 ముళ్లతో ప్రారంభమయ్యే సాగర యాత్రే సంసారం. ఎంతగా చెప్పారో చూడండి, కొత్తగా చెప్పడంలోనే ఉందండి కవిత్వం అనేది. సిసరైన కవిత్వం అందించారు ఇందుకూరి రామకృష్ణ రాజుగారు అనే రాజశ్రీ. వారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట పోరాటం చిత్రం నుంచి. ఇవాళ మన మొదటి గంటలో కృష్ణ గారు సినిమాల నుంచి కొన్ని సోలో సాంగ్స్. సో మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా రిక్వెస్ట్ చేయొచ్చు.

సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పోరాటం చిత్రం నుంచి చక్రవర్తి గారి స్వరకల్పనలో రాజశ్రీ గారి రచనకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా మీరు విన్నారు. మొదటి గంటలో మనం కృష్ణ గారి సోలో సాంగ్స్ వింటున్నాం. మనకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి, సుభాష్ గారు రిక్వెస్ట్ చేస్తారు ఒక మంచి పాట. కృష్ణ గారు వాణిశ్రీ నటించిన శ్రీవారు మావారు చిత్రం నుంచి జీకే వెంకటేష్ స్వరకల్పనలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. మనం ఉత్సాహంగా ఉంటే, మనం అనుకున్నవని జరిగిపోతుంటే ఈ పాటలో నారాయణ రెడ్డి గారు వివరించినట్టుగా అనిపిస్తుందండి మనకి. అలా ఎలా అనిపిస్తుందో అంటే, మనం పూర్తిగా పాజిటివ్ మూడ్ లో ఉన్నప్పుడు, ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పుడు, మనం అనుకున్నవన్నీ అలా అలా జరిగిపోతున్నప్పుడు మనకేమనిపిస్తుందో నారాయణ రెడ్డి గారి కవిత్వంలో విందాం. సుభాష్ గారు మీకోసం.

శ్రీవారు మా వాళ్ళ చిత్ర నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనకి జీకే వెంకటేష్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్య గారు పాడిన పాట సుభాష్ గారి కోరికపై రేడియో సురభి మీరు వినాలనుకుంటే రేడియో సురభి యాప్ మీరు ఐఓఎస్ లోని ఆండ్రాయిడ్ డివైసెస్ లో మీరు డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు, లేదంటే మా వెబ్సైట్ రేడియో సురభి .com ఆ వెబ్సైట్ లో వినొచ్చు. అలాగే మీరు కారులో ప్రయాణం చేస్తున్నట్టయితే 107.9 FM HD3 చూనే కూడా మీరు మా కార్యక్రమాలు వినొచ్చు. ఇవే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ఈ సాధనాలు అన్నింటిలోనూ కూడా మా రేడియో సర్వీ కార్యక్రమాలని మీరు నిరంతరాయంగా వినొచ్చు. ఎందుకు అంటే రేడియో సర్వీ అమెరికాలో తెలుగు నేస్తం కాబట్టి. ఈనాటి కార్యక్రమంలో తర్వాత మనం వినబోయే పాట ఇది కృష్ణ గారు ఎస్వి రంగారావు గారు నటించిన సినిమా అండి, కత్తుల రతయ్య. ఈ సినిమా నుంచి ఒక మంచి టీజింగ్ సాంగ్ కృష్ణ గారు నటించిన సినిమా ఇది.

కచ్చుల రత్తయ్య ఈ సినిమా నుంచి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి రచనకి సత్యం స్వర్గలపనలో బాలసుబ్రహ్మణ్య గారు పాడిన పాట మీరు విన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ వెన్నిరాడే నిర్మల, ఆమె కన్నడ నటి, తెలుగు సినిమాల్లో కూడా చాలా సినిమాలు నటించారు ఆవిడ, మంచి నటి. ఇక ఏటుబి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏటుబి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏటుబి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ సో విజిట్ ఏటుబి టెక్సస్ .com ఆర్ కాల్ 2148722345 మనకి ఇంకొక రిక్వెస్ట్ వచ్చిందండి. సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు అనగానే ఎంతో ఉత్సాహంగా చాలా మంది కాల్ చేస్తున్నారు. అభిమానులందు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు వీరయ్య విశ్వదాభిరామ వినుర వేమ అన్నారండి. ఆ విధంగానే ఇవాళ మనకి కాల్స్ వస్తున్నాయన్నమాట, చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే పాత బంగారం అంటారండి, పాత బంగారం కొత్త బంగారం అంటూ ఉండదు. బంగారం ఎప్పుడైనా బంగారమే, 50 సంవత్సరాల క్రితం 10 గ్రాములు బంగారం 200 రూపాయలు ఉండుంటే మరి ఇప్పుడు 150 ఉంది. అదే బంగారం విలువ ఎంత పెరిగిందో, ఎన్ని రెట్లు పెరిగిందో చూసారా? ఇప్పుడు మీరు వింటున్న ఈ పాటలన్నీ కూడా అటువంటివే. ఈ బంగారాలకి రోజు రోజుకి విలువ పెరుగుతుందే తప్ప ఏనాడు వన్నే వేల తరగని పాటలు ఇవన్నీ కూడా. అటువంటి పాటలని మీకు అందించడం కోసమే పాటల బలకి కార్యక్రమం వచ్చింది. ఈ పాటలు రిక్వెస్ట్ చేసిన శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు. మనకి ఫిలడెల్ఫియా నుంచి సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. అమాయకుడు చిత్రం నుంచి ఘంటసాల గారు పాడిన ఈ అద్భుతమైన పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన.

0: అదండి, సుబ్రహ్మణ్యం గారి కోరికపై కృష్ణ గారు నటించిన అమాయకుడు ఈ చిత్రం నుంచి బి శంకర్ గారి స్వరకల్పంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన ఘంటసాల గారు పాడగా, ఇవాళ మనం సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన చిత్రాల్లోంచి కొన్ని సోలో సాంగ్స్ మనం వింటున్నాం. ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది, మా సోదరుడు గిరిగారు రిక్వెస్ట్ చేశారు ఈ పాట. ఇది అయితే మనం ఇప్పుడు బ్రేక్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఈ విరామం తర్వాత ఆ పాట మీద ఆత్రేయ గారి రచించగా కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన అత్యద్భుతమైన పాట, ఆత్రేయ గారికి చాలా ఇష్టం, అంటే గిరిగారికి ఇష్టమైన పాట, బట్ ఆత్రేయ గారికి కూడా ఎంతో ఇష్టమైన పాట. ఇది ఎప్పుడైనా సరే వీళ్ళందరూ కలుసుకుంటున్నప్పుడు సాయంకాలం పూట రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత అలా మరో చిన్న బ్రేక్ ఒక కలుసుకుంటారు కదా, అలా కలుసుకున్నప్పుడు ఎక్కువగా ఆత్రేయ గారు అడిగేవారు బాలసుబ్రహ్మణ్యం ఈ పాట పాడు అని చెప్పి అడిగి మరీ పాడించుకునేవారు పదే పదే ఈ పాటని. అటువంటి పాట ఎన్నిసార్లు వినతగ్గ పాటేలండి, అనుమానం లేదు. అటువంటి గొప్ప పాటని మనం విరామం తర్వాత విన్నాం. ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఆ పాటను మనం విందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం అండి, స్టే ట్యూన్డ్.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
4: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
11: Sure. How many people are we expecting?
10: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
11: Idi office party a leka jatra?
10: Tension padakandi, Swadeshi catering unnaru kada.
11: From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
0: విరామానంతరం పాటలపల్లకి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. గిరిగారు రిక్వెస్ట్ చేసినట్టుగా ఇంద్రధనస్సు చిత్రం నుంచి ఆత్రేయ గారు రచించగా కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట గిరిగారు మీకోసం.

ఇంద్రధనస్సు చిత్రం నుంచి ఆత్రేయ గారి రచనకి కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట గిరి గారి కోరిక పేపులు మీరు విన్నారు. మనకి ఇంకొక రిక్వెస్ట్ వచ్చిందండి, కృష్ణ గారి పాటే గాజుల కృష్ణయ్య చిత్రం నుంచి, ఇది కూడా ఆత్రేయ గారి రచన, కె మహాదేవన్ గారి స్వరకల్పన, బాలు గారు పాడిన పాటే. ఫిలడెల్ఫియా నుంచి మాధవి గారు, అలాగే ఈ ఊరు నుంచి సుగాత్రి గారు, వీరిద్దరు రిక్వెస్ట్ చేసిన ఈ పాట మీ ఇద్దరి కోసం అండి. నవ్వుల రువ్వే పువ్వమ్మ, చాలా మంచి పాట.

0: గాజుల కృష్ణయ్య ఈ చిత్రం నుంచి అత్రయ్య గారి గీతానికి కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన పాట విన్నారు. సుగాత్రి గారు మాధవ్ గారి కోరికపై మనకి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది. ఆనంద్ గారు ఆయన కాల్ చేసి కొత్త అల్లుడు సినిమా నుంచి ఒక పాట రిక్వెస్ట్ చేశారు. ఈలోపు మనకి ఇంకొక కాల్ కూడా వస్తోంది. నమస్తే రేడియో సర్బి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, మీ పేరు? శ్యామ్ గారు చెప్పండి సార్. నమస్కారం. చాలా రోజుల తర్వాత అదే కదా,
1: రిక్వెస్ట్ ఉంది.
0: తప్పకుండా.
1: సోలో సాంగ్స్ ఉన్నారు కదా?
0: అవునండి.
1: అమ్మకోసం సినిమాలో భూమిలా ఎగిరిపోవాలి పాట.
0: ఓ వావ్, చాలా మంచి పాట అండి. తప్పకుండా తప్పకుండా వస్తుంది మీకు. అంటే ఇప్పుడు ఒక పాట, దాని తర్వాత వస్తుంది మీరు తప్పకుండా.
1: ఇంకో పాట కూడా, రెండు పాటలు ఉన్నాయి.
0: ఇంకోటి చెప్పండి.
1: రెండు పాట కూడా వేయండి.
0: చెప్పండి, ఇంకోటి ఏంటి?
1: గౌరీ సినిమా గలగల పాడుతుంది.
0: ఓ వావ్, అది కూడా అద్భుతమైన పాటలు అడుగుతున్నారు కృష్ణ గారు. అదే అందుకని అన్నానండి, అభిమానులు ఎందుకు, కృష్ణ గారు అభిమానులు వేరు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే షూర్.
1: ఓకే అండి, బాయ్.
0: అదండి కృష్ణ గారి పవర్, సూపర్ స్టార్ కృష్ణ గారి పవర్ అంటే అదనమాట. ఎందుకంటే ఈ పాటలని, ఈ సినిమాలన్నీ కూడా, ఈ అడుగుతున్న సినిమాలన్నీ కూడా దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల క్రితం వచ్చినవి. కానీ ఈ రోజు కూడా ఎంత ఉత్సాహంగా కాల్ చేసి ఆ పాటల గురించి అడుగుతున్నారు అంటేనే ఆ స్టార్ పవర్, ఆ పాటల యొక్క విలువ. ఎనీవేస్, ఇంకొక మంచి పాట కొత్తలోడు చిత్రం నుంచి. ఇది ఆరుద్ర గారి రచనకి, ఇది కేవీ మహాదేవన్ గారి స్వరకల్పన అనుకుంటాను. ఎస్, కే మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఆనంద్ గారి కోరికపై హీరో సార్
2: మనుషుల చేతే, అయిన వాళ్ళ చేతే చేయించి ఆడించి ఆనందిస్తాడు. దీనికోసం ఆయన కనిపెట్టిన బ్రహ్మాస్త్రం పేరే రూపాయ.

ఆనంద్ గారి కోరికపై కొత్త అల్లుడు చిత్రం నుంచి ఆరుద్ర గారి రచనకి కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. శ్యామ్ గారు రెండు పాటలు ఎక్కువ చేశారండి. ఒకటి అమ్మ కోసం సినిమా నుంచి గుబలా ఎగిరిపోవాలి, అయితే ఈ పాట వింటూ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ పాటలో కృష్ణ గారు అలా పాడుతుంటారు అలా వెళ్ళిపోతూ, ఇంకోవైపు నుంచి జీప్ లో ఇంకొక హీరో పోలీసు వేషధారణ ఆయన వెళ్తుంటారు. ఇంతకీ ఆ పోలీసు వేషధారణలో ఉన్న ఆ ఇంకొక హీరో జీప్ లో వెళ్తున్న ఆయన ఎవరు తెలిస్తే కాల్ చేయండి 9726619666. శ్యామ్ గారు మీకోసం అడిగింది.

డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గీతానికి పి ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట అమ్మ కోసం చిత్రం నుంచి శ్యామ్ గారి కోరిక వైపు మీరు విన్నారు. తర్వాత పాట మంచి టీజింగ్ సాంగ్ అండి, ఇది వేటూరు సుందరరామూర్తి గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఇది కృష్ణ గారి మీద జయప్రద మీద చిత్రీకరింపబడిన పాట. ఇందాక నేను అడిగిన ప్రశ్న అమ్మ కోసం, ఆ పాటల్లో కృష్ణ గారు అలా వెళ్తూ పాడుతూ ఉంటే ఇంకొక ఒక హీరో వేరే హీరో ఆయనేమోని పోలీస్ డ్రెస్ లో ఒక జీప్ లో అలా వెళ్ళిపోతుంటారు. ఇంతకీ ఎవరైనా అని మనకు కాల్ వచ్చిందండి, బట్ మిస్ అయిపోయిన కాల్ ని. ఇంకా మీకు ఛాన్స్ ఉంది, వీరైతే కాల్ చేయండి తప్పకుండా 9726619666. ఇప్పుడు ఈ పాట కూడా వినండి. ఇది సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వచ్చిన చిత్రం, మల్టీ స్టారర్ చిత్రం. ఈ సినిమాలో కృష్ణ గారు జయప్రద గారు ఒక జంట. సో ఈ పాట విని ఇది ఏ సినిమావో వీలైతే కాల్ చేయండి 9726619666.

ఒక సరైన లింక్ క్వాలిటీ ఉండాలి కదండి, అందుకని అన్నమాట. సో హియర్ యు గో. ఈ పాట ఏ సినిమాలో

0: ముందడుగు చిత్ర నుంచి వీట సుందరరామూర్తి గారి రచనకి చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మీరు విన్నారు. సినిమా పేరు సరైన సమాధానం చెప్పారండి అనంద గారు, థ్యాంక్ యూ సో మచ్. మైత్రీస్ రెస్టారెంట్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. సో హిల్ టాప్ లొకేషన్ లో ఎమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి అది పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. అంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? Visit Maitri's Indian Cuisine, now serving you in Irving, South Lake and Frisco. Krishna gari paatalu ivala abhimanala vala abhimana varshamlo tarustunna radio show enduko ante nenu oka 8 paatalu list techukunte andulo rendu rendu nenu anukunna paatalu veyagalagaanu meetha avanni kuda cheppalante abhimana nadipinchedi karyakramanni. Inkoka paata request kuda vachindandi, papan gar call chesi manchi paata adigaru, aa paata manam break tarvata తప్పకుండా వినిపిద్దాం. ఎందుకంటే మరి ఆ పాటను పూర్తిగా వినిపించాలి కదా అభిమానుల కోరిక మేరకు. సో బట్ థ్యాంక్ యూ సో మచ్, కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మీరే నడిపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పాపన్ గారు బ్రేక్ తర్వాత మీరు అడిగింది ఎందుకంటే ఈ పాట ఇది బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కెరీర్ లో ఒక చిత్రంలో పూర్తిగా అన్ని పాటలు పాడిన మొట్టమొదటి సినిమా ఇది. అది కృష్ణ గారు నటించిన సినిమాలో ఆయన అన్ని పాటలు ఈ సినిమాలో పాడారనమాట. సో ఆ పాటలో ఇది కూడా ఒకటి మంచి ఫేమస్ సాంగ్. సో తప్పకుండా మనం వినిపిద్దాం, బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.
1: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. 4692696476.
3: Amma, Saturday movie?
4: Manabadi class.
3: Amma, old MacDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: విరామానంతరం పాటల పల్లకి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మన ఇవాళ 2 గంటల్లో ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోబోయే ముందు కృష్ణ గారి అభిమాని పాపన్ గారు మరొక మంచి పాట అడిగారండి. ఆ పాట వినిపించిన తర్వాత మనం 2 భాగాల్లోకి వెళ్దాం. పాపన్ గారు, మీ కోరికపై నేనంటే నేనే చిత్రం నుంచి ఇది కొసరాజు రాఘవయ్య చౌదరి గారి రచనకి ఎస్పీ కోదండ పాండే గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట హియర్ యు గో.

చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు.

నేనంటే నేనే చిత్రం నుంచి కొసరాజు రాఘవయ్య చౌదరి గారి స్వరకల్పన రచనకి ఎస్పీ కోదండపాణి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మీరు విన్నారు. పాపన్ గారి కోరికపై మొదటి గంటలో మనం సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన చిత్రాల నుంచి కొన్ని సోలో సాంగ్స్ విన్నామండి. సో రెండవ గంటలో నేను మాట్లాడదలుచుకున్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, సంగీతంలో సినిమా సంగీతంలో ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలు అందుకుని దేశానికి కూడా మంచి గౌరవం తెచ్చిపెట్టారు ఆయన. వారెవరో గారు ఎంఎం కీరవాణి గారు. కీరవాణి గారు సంగీత దర్శకుడిగా సుప్రసిద్ధులు. అంతేకాదండి, ఆయన ఎంతో అద్భుతంగా పాడతారు కూడా, ఎంతో హృదయంగా పాడిన పాటలు కూడా కొన్ని ఉన్నాయి, వీలైతే అవి కూడా విందాం. అయితే మొదటి గంటలో నేను అనుకున్నట్టుగా కార్యక్రమాన్ని శ్రోతలు నడిపించారు కదా, అలా ఈ రెండో గంటలో కూడా మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే కీరవాణి గారు స్వరపరిచిన పాటలు లేదా కీరవాణి గారు పాడిన పాటలు మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు 9726361966. కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన పాటతో ప్రారంభిద్దామండి. క్రాంత్ కుమార్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా సీతారామయ్య గారి మనవరాలు, ఆ సినిమా నుంచి వేటూరు గారి రచనకి కీరవాణి గారి స్వరకల్పనలో బాలు గారు సుశీల్ గారు పాడిన పాట

సీతారామయ్య గారి మనోరాల చిత్రం నుంచి వీటి సుందరరామూర్తి గారి రచనకి ఎంఎం కీరవాణి స్వర కల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన పాట. ఇక్కడ మనం రెండో గంటలో శ్రీ ఎంఎం కీరవాణి గారు స్వరపరిచిన పాటలు వింటున్నాం అండి. మీకేం రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు. కీరవాణి గారు స్వరపరిచిన పాటలు లేదా వారు పాడిన పాటలు ఏవైనా సరే, జీవితం ఎప్పుడేమవుతుందో మనకు తెలియదు. క్షణంలో జీవితంలో మనకు మార్పు రావచ్చు, కానీ హెల్త్ కవరేజ్ అలా మారాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. సో లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. సో ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, వీ హావ్ గాట్ యూ కవర్డ్. సో ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. తర్వాతి పాట, ఇది ప్రముఖ హిందీ దర్శకుడు మహేష్ భట్ ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇది నాగార్జున, మనీషా కొయిరాల అండ్ రమ్యకృష్ణ వీళ్ళ ముగ్గురు నటించిన చిత్రం. ఇది మీలో కూడా వచ్చిందండి, చాలా మంచి సినిమా. ఈ సినిమాలో కీరవాణి గారు స్వరపరిచిన పాటలు ఒక అద్భుతమైన పాట. బాలు గారు, సుశీల్ గారు పాడారు. ఈ పాటకి రచన చేసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో ఈ సినిమా పేరు తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి 9726619666.

క్రిమినల్ చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన కేవలం కీర్వాణి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్య గారు చిత్ర గారు పాడిన పాట మీరు విన్నారు. మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవాలనుకుంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో మీకు ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. సో అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9724845400 ఆర్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. ఇప్పుడు మీరు వినబోయే పాట, ఆ పాట గురించి మొత్తం ఇది అందరికీ తెలిసిందేనండి. ఎందుకంటే అంత గొప్ప పాట, జగమెరిగిన పాట, అంటే అంత పాపులర్ పాట అనమాట. అయితే ఈ పాటలో ప్రశ్న ఏంటంటే చిరంజీవి గారితో పాటు నాట్యం చేసిన ఆ తార ఎవరు? తెరిచి కాల్చండి 9726361966.

ఘరానమ్మగుడు చిత్రం నుంచి భువనచంద్ర గారి రచనకి ఎంఎం కీరవాణి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పాడిన పాట విన్నారు. ఈ పాటలో చిరంజీవి గారితో పాటు నాట్యం చేసిన ఆ తార డిస్కో శాంతి. ఇక తరువాతి పాట ఇది చిరంజీవి గారు నటించిన అపద్బాంధవుడు చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన రచన అండి. చాలా మంచి పాట, చిత్రకారు ఎంతో అద్భుతంగా పాడారు ఈ పాటని. ఎంఎం కీరవాణి గారి స్వరకల్పనలో

0: ఆపద్ బాంధవుడి చిత్ర నుంచి శ్రీరన్నద సీతారాం శాస్త్రి గారి రచనకి కీరవాణి గారి స్వరకల్పనలో చిత్ర గారు పాడిన పాట మీరు విన్నారు. కీరవాణి గారి కెరీర్ లో అంటే తెలుగు హిందీ ఇంకా తమిళ వీటన్నిటిలో కలిపి దాదాపుగా 100 సినిమాలకు పైగా ఆయన సంగీతం అందించారండి. కాకపోతే ఆయన మొట్టమొదటిసారిగా మాత్రం ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు గారు నిర్మించిన మనసు మమత ఆ సినిమా నుంచి ఆయన మొట్టమొదటిగా సినిమా సంగీత దర్శకుడిగా ఆయన పరిచయం అయ్యారు. తర్వాత అంత్యకాలంలోనే చాలా గొప్ప గొప్ప సినిమాల్లో మంచి పాటలు అందించారు ఆయన. ముఖ్యంగా సాంప్రదాయ వాయిద్యాలతో ఆయన అందించే సంగీతం మాత్రం అద్భుత. సో మనకి ఎన్నో నేషనల్ అవార్డ్స్ అలాగే గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డులు కూడా మనకి తెలుగు పాటకి ఆయన అవార్డులు తీసుకొచ్చారు. మనందరికీ గర్వకారణం. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకొని కార్యక్రమం కొనసాగిద్దాం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి,
2: రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బిఎన్ఆర్జే బుక్ అన్ యాడ్.
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలస్ ఇస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా చేసిన ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
7: నీ కళ నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: services or call them at 817-829-8888.
1: Hello, dinner plans and group lower M supplier.
2: What a day! I'm completely exhausted. Dinner plans ain't
3: he? Name on the lady rose dinner ki. Dinner plans ain't he?
0: Every time, okay question. Dinner plans ain't he? Answer matram chala simple. Madeira and masala. Simple charge to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: పాటల బాలికే కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు మేస్తం. ఇవాళ మనం రెండో గంటలో ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారు వారు స్వరపరిచిన పాటలు కొన్ని వింటున్నాం. ఇప్పుడు మీరు వినబోయే పాట ఇది జేడి చక్రవర్తి గారు అలాగే రంభ వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం బొంబాయి ప్రియుడు. ఈ సినిమాలో చంద్రబోస్ గారు రచన చేసిన ఒక మంచి పాట ఉందండి. ముఖ్యంగా అంటే సాహిత్యం చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. గుప్పెడి గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం, కుప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం. అంతవరకు బానే ఉందండి. కానీ ముద్దురి ఎంత చక్కగా ఆయన కవితాత్మకంగా ఎంత బాగా చెప్పారో చంద్రబోస్ గారు. అధర కాగితం మీద పెట్టే మధుర సంతకం అట అదండి కవిత్వం. కవిత్వానికి ఎప్పుడూ కూడా మనం దాని గురించి మరొకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ రాసినప్పుడు రచయితలు ఎంత మదనపడి రాస్తారో, కానీ ఆ తర్వాత ఆ మదన నుంచి వచ్చిన అమృతం అనమాట కవిత్వం అంటే. ఎంత బాగా చెప్పారో చూడండి. అదర కాగితం మీద మధుర సంతకం. కీరవాణి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పడిన ఈ పాట బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి

అదండి బొంబాయి పిల్లడు చిత్రం నుంచి చంద్రబోస్ గారి రచనకి కీరవాణి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు బృందం పాడిన పాట ఇది. 90వ దశకంలో అంటే 1990 నుంచి ఇంచుమించుగా 2000 వరకు ఆ 10 ఏళ్ళు కీరవాణి గారి యుగం అనొచ్చు. తెలుగు సినిమాల్లో ముఖ్యంగా ఆ టైంలోనే మనకి నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా బాగా అంటే స్టార్డమ్ పొందారనమాట. ఆ సమయంలో ఆ 10 ఏళ్లలో వాళ్ళు నటించిన చాలా చిత్రాలకి కీరవాణి గారు స్వరకల్పన చేస్తే ఆ పాటలన్నీ కూడా ఎంతో ఎంతో హిట్ అయ్యాయి. ఇప్పటికే కూడా మనం ఇప్పుడు చక్కగా వింటున్నాం కదా. ఇప్పుడు ఆ కోవలోకి మరొక మంచి సినిమా నాగార్జున గారు శోభన, ఈ సినిమాలో నాజర్ గారు కూడా ఉంటారు. చాలా మంచి సినిమా ఇది. ఈ సినిమాలోంచి ఒక మంచి హుషారైన పాట సిరిమన్నల సీతారామ శాస్త్రి గారి రచనకి చిత్ర గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఇది కీరవాణి గారి స్వరకల్పనలో. పాట వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726366196.

రక్షణ సినిమా నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనకి ఎంఎం కీరవాణి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పాడిన పాట బృందం వీళ్ళందరూ కలిసి పాడిన పాట. తర్వాత మీరు వినబోయేది వెంకటేష్ గారు నటించిన సుందర కాండ అనే సినిమా నుంచి. ఈ సినిమాలో నటించిన అమ్మాయి అపర్ణ ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్కడ మళ్ళీ వేరే సినిమాలు ఎక్కడ నటించినట్టుగా లేదు. కొంతమంది నటిమణులు ఎందుకో చాలా వాళ్ళ వాళ్ళ మొట్టమొదటి సినిమావే బంపర్ సూపర్ డూపర్ హిట్ ప్లస్ పెద్ద స్టార్లు కూడా నటిస్తారు. ఆ తర్వాత మరి అంటే ఏ కారణాల వల్ల బహుశా వాళ్ళు కెరీర్ కంటిన్యూ చేయకపోవచ్చు. కానీ అరే మంచి నటి చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి ఇటువంటి వాళ్ళు కంటిన్యూ అయ్యుంటే ఇంకా మన సినిమాలు వచ్చునేమో. నాగార్జున గారు గీతాంజలి సినిమాలో నటించిన అమ్మాయి పేరు గిరిజ అనుకుంటాను. అమ్మాయి ఎంత ఒక్క సినిమాలో ఎంత మంచి హిట్ ఆ సినిమా అమ్మాయి కూడా చాలా మంచి పేరు వచ్చింది. బట్ సంభవం ఆ తర్వాత కెరీర్ కంటిన్యూ చేయలేదు వాట్ ఎవర్ ద రీజన్స్. ఓకే మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. చాలా పాటలు ఉన్నాయండి, అంటే 100 సినిమాల్లోంచి అద్భుతమైన చాలా వరకు హిట్లు అసలు కీరవాణి గారి స్వకల్పంలో వచ్చిన పాటలు. వాటిలోంచి మనం ఒక ఇంచి ఒక గంట సేపు కుదించి కొన్ని పాటలు వేయాలంటే ఛాలెంజింగ్. బట్ ఉన్నంతలో మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ పాట వేటూరి సుందరరామూర్తి గారి రచనకి కీరవాణి గారి స్వరకల్పనలో చాలా మంచి స్ఫూర్తిమంతమైన పాట ఇది. ఈ పాట రెండు వెర్షన్లు ఉంటాయి, బాలు గారి వెర్షన్ ఒకటి ఉంటుంది, అలాగే చిత్ర గారి వెర్షన్ రెండు ఉంటాయి అన్నమాట. మనం ఇవాళ వినబోతున్నది బాలు గారి వెర్షన్ సుందరకాండ చిత్రం నుంచి వేటూరి గారి రచన కీరవాణి గారి స్వరకల్పన పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు. అయ్యో ఇది చిత్రగారి వెర్షన్, నేను బాలుగారి వెర్షన్ వినిపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం.

నిజమేనండి. కొమ్మలు రెమ్మలు గొంతెపిన్న కొత్త పూల బుధమాసంలో తొమ్మిది జన్మకు నూరేళ్లందుకు రోజే చాలులే. ఎన్నాళ్ళు బతికేమన్నది కాదు, ఎంతగా ఆస్వాదించేవన్నదే మనకు దొరికిన సమయాన్ని, భగవంతుడు ఇచ్చిన సమయాన్ని ఎంత ఆస్వాదించేవన్నదే ముఖ్యం. ఎందుకంటే జీవితం అనేది షడ్రుచుల సమ్మేళనం. ఇంద్రధనస్సు కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, స్నేహితులు, ఆ తర్వాత మనకి మన ప్రయాణంలో మనకి ఎదురయ్యే కొంతమంది అపరిచితులు ఎంతో మంచి ఆశ్చర్యం వేస్తుంది. అది ఒక గెస్చర్ అంతే. అలాగే బాల్యం, కౌమారం, యవ్వనం, నిడవయసు, వార్ధక్యం, ఇన్ని రకాల దశలు. మనం స్కూల్లో చదువుకుంటాం, కాలేజీలో చదువుకుంటాం, కాలేజీ రోజులు, ఆ తర్వాత ఉద్యోగ జీవితం, ఆ పైన మళ్ళీ పిల్లలు, ఆ సైకిల్ చరివిత చరవణం, ఇదంతా ఎంతో ఆసక్తికరం, అత్యంతం ఆసక్తికరమైన ప్రయాణం జీవితం. సో దాన్ని ఎంతలా ఆస్వాదించి అన్నదే ముఖ్యం. అందుకే వెటూరు సుందరరామూర్తి గారు ఎంత అద్భుతంగా ఒకే ఒక వాక్యంలో అన్నారు, కొమ్మలు రెమ్మలు గొంతే పిప్పిన కొత్త పూల మధుమాసంలో జీవితం అంతా వసంతమే ఆలోచిస్తే, ఆస్వాదిస్తే తొమ్మిది జన్మకు నూరేళ్లంది రోజే చాలులే. మరొక మంచి పాట, హుషారైన పాట, అల్లరి చిత్రం నాగార్జున గారు నటించిన ఈ చిత్రంలోంచి ఈ పాట. నాగార్జున గారు, రమకృష్ణ గారు మంచి హుషారైన పాట అండి. హియర్ యు గో.

కార్యక్రమం చివరికి వచ్చేసామండి. ఈనాటి కార్యక్రమం ఆదరించిన శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్లీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే పాటలపల్లికి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గురుపోడి శ్రీనివాసరావు. చివరగా కీరవాణి గారు పాడిన ఒక మంచి పాట నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి

0: Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
2: అన్ని పెట్టుకున్న ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళనంట మా

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Boring long drives ki, tiring work hours ki, workaday solution. Radio Surabhi, America lo Telugu restam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
8: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: Yes sir.
10: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

బ్రహ్మదేవుడు కొంప ముంచినవుడు ఎంత గొప్ప సొగసుడు ఆడదాచినవుడు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేసివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగదిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి చిరు చూసివో.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: పొద్దున్న చెల్ల నీ సోకులన్నీ సోలోగా పాడు కొంత నా ముద్దు
1: పుచ్చుకోవా. రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 10 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 9194914514.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo Telugu restam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day india bazaar hamara bazaar hamara ghar
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎక్స్పీరియన్స్. బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
10: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట, మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట, బల్లి పలుకు సత్యమంట.

పేరుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం. శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: మీ చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
9: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: మిస్సుకున్న చిన్న కిస్సుల గిచ్చుడు నవ్వ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, నేను దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
2: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 9194914514.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo Telugu restam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
8: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తామండి, లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3. Joe Dunga.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. All right to support at mypursue.com.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Bob Clearmount mixed with attitude, funky drums from hell.
4: Mala peta, nido peta, peta rap. Peta rap.

0: హల్వా?
1: నా ఫేవరెట్.
2: ఎప్పటి నుంచి?
1: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
2: చెప్పనే లేదు.
1: నువ్వు చేయనే లేదు. నా దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియట్,

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Boring long drives ki, tiring workouts ki, workate solution. Radio Surabhi, America lo Telugu restam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
9: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
12: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
9: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ to support @mypursu.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
4: Mera tumhara hamara pyar sabka favorite India bazaar.
5: Gata 24 gella nunchi India bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజసజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: న్యూస్ ఏదైనా టైమేదైనా ఇదిగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నిస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ to support at mypursue.com.
0: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga poduga Radio Surabhi, America lo telugu nistam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ త్రీ

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Nallansu Tellachira Appappo Arachakam.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in the United States. 107.9 FM HD3 quality to Nika Marinta Cheru.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
8: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
7: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
9: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
7: Hurry up and book your tickets at tinyurl.com/MM Keeravani Show.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
12: Yes sir.
11: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
12: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
11: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. Also offer catering because their food is so irresistible.
13: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫీ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెళ్ళవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా కూడా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే, అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: Mera tumhara hamara pyar sabka favorite india bazaar.
6: Gata 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit india bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with india bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: పట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లాహ్, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పచ్చ మిఠాయి కవా పరాటా కూడా.
9: ఏంది బ్రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
10: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
11: Yes, sir.
10: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
10: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices. An unforgettable taste. Yanta ante malli malli రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for location. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్. మీ

అందుకే పొద్దున్నే అప్పుడప్పుడు రామజోగి శాస్త్రి గారి పాటలు వింటూ ఉండాలి. లైఫ్ లో రియాలిటీ చెక్ వస్తుందన్నమాట. మనందరం జీన్స్ ప్యాంట్ ఋషులమా లేకపోతే పంచికట్టు దోశలమా ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఒక విషయం అయితే చెప్తా, ముమ్మటికి ఇప్పుడు నేను చెప్పబోయేది డిస్రెస్పెక్టే కాదనట్లేదు. ఓకే, దే ధనాధన వినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్. వింటున్నారు వింటున్నారు వినేస్తున్నారు రోజు వింటున్నారు అంతే. సో వన్ ప్రో టిప్ దట్ ఐ వాంటెడ్ టెల్ యూస్ దట్ ప్రతిరోజు అదే సాక్స్ వాడకుండా కొంచెం ఉతుక్కున్న సాక్సులతో జిమ్కి వెళ్ళొచ్చు కదా. జస్ట్ సెయింగ్, ప్రతిరోజు ప్రతి కప్లో కాకుండా మనగండు ఒక కప్ పెట్టుకోవచ్చు కదా, బాగుంటుంది. జస్ట్ సెయింగ్. అండ్ ప్రతిరోజు ఒక రూట్ లో కాకుండా కొత్త రూట్ లో వెళ్ళొచ్చు ఆఫీస్ కి. జస్ట్ సెయింగ్ అది. సో ఇలాగా వాట్ ఎవర్ ఈస్ ద ప్యాటర్న్, ట్రై టు బ్రేక్ ఇట్ అండ్ ట్రై టు ఫార్మ్ సంథింగ్ న్యూ. బట్ మీన్ వైల్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు షేర్ ఏంటి అని అంటే, మ్యాటర్ ఈ మధ్యన ఒక వింత రోగం అంటుకుంది ప్రజలకి. అది ఏంటి అని అంటే, ఒకళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, మాట్లాడుతున్నారు సడన్ గా ఇప్పుడు ఏ నిమిషం తెలుస్తుందో తెలియట్లేదు, కానీ ఇన్వాలంటరీ గా ఫోన్ ఎలా చెయ్యి జేబులోకి వెళ్ళిపోతుంది, ఫోన్ తీసేస్తుంది, ఫోన్ ఇట్లా చూస్తుంటారు, ఇట్లా సౌండ్ అవుతుంటది అనమాట. హలో మనుషులతో మాట్లాడాను కదా, మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి అనగానే ఎంత మండుతుంది తెలుసా జనాలకి, ఇట్లా ఫోన్ చూసుకుంటానంటే ఏది ఇంపార్టెంట్ కాల్ రా అని చెప్పేసి అంటాం. బట్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ రియలీ డిస్రెస్పెక్ట్ టు అవర్ కాన్వర్సేషన్. ఓకే, మనం ఎన్ని ఎస్లు ఎన్ని బట్లు ఎన్ని ఇఫ్ పాసిబుల్ చెప్పినా కూడా, ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ద ప్యాటర్న్, ద ఫస్ట్ ప్యాటర్న్ దట్ వీ రియలీ నీడ్ టు బ్రేక్ ఇస్ దట్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మనం ఫోన్

ఫోన్లు పట్టుకోకండి. ఓకే, ఇప్పటికీ పాటి క్యూ అర్థమైపోవాలి. నెక్స్ట్ వేస్తున్న పాట ఏంటి అనేది, బ్యూటిఫుల్ మెలడీ కమింగ్ అప్ ఫ్రమ్ నాని అండ్ దే ధన ధన అవినాష్ తో ప్రతిరోజు ఇలా షో వినని

అసలు లిటరలీ చాలా మంది నిజంగానే చిన్న మూడు రాళ్ళు తీసుకుని దీని తర్వాత కోక్టైన్ లో ఇసిరి మూడు సార్లు పడితే నా లవ్ సక్సెస్ అని ఎంతమంది అనుకున్నారు అసలు మాటలో చెప్పాలన్నమాట. అంటే వెన్ వి వర్ కిడ్స్ అండి, మేబీ మీరు అప్పుడు యూత్ లో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అంటుంది, మేబీ మీరు ట్రై చేసి ఉంటే ఇట్స్ నాట్ అ సర్ప్రైజ్. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఇప్పుడు జనరలీ ఫారెస్ట్ ఫైర్స్ మాట వింటే మీకు ఏమనిపిస్తుంది, ఎక్కడో చోట పొరపాటున ఎవడో ఒక చిన్న మంట వెలిగించాడు, ఆ మంట పెరిగి పెరిగి పెరిగి పెరిగి తర్వాత పెద్ద పెంట అయిందని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం అవును కదా. సో ఇన్ఫాక్ట్ అమెజాన్ ఫైర్స్ కానీ ఫారెస్ట్ ఫైర్స్ కానీ ఇట్ హాస్ బీన్ అ థింగ్. సో ఇప్పుడు ఇదంతా ఫారెస్ట్ మాత్రమే పరిమితం అనుకుంటే కాదు, సమ్ పర్సన్ హూ హాస్ బీన్ ఇర్రెస్పాన్సిబుల్, ఇలాంటి పర్సన్స్ వల్ల ఒక ఫీల్డే ఒక ఒక స్పోర్ట్స్ సంబంధించిన ఒక ప్లేసే ఫైర్ కి గురవచ్చు. మ్యాటర్ ఏంటంటే డాలస్ బేస్బాల్ ఫీల్డ్ ఏదైతే ఉందో సో అది ప్రశాంతంగా హాయిగా చక్కగా పీపుల్ కి ఒక ప్లేస్ వచ్చింది బేస్బాల్ ఆడుకోవడానికి అని చెప్పేసి ఫీల్ అవుతున్న టైంలో ఏమైనా తెలియదు కానీ ఫైర్ వర్క్స్ వెంట్ ఇన్ టు దట్ ప్లేస్ అండ్ బేసికల్లీ మార్నింగ్ పొద్దునయ్యేటప్పటికి ఇట్ కాట్ ఫైర్ ఎట్ మల్టిపుల్ ప్లేసెస్ అండ్ లిటరలీ బేసిక్ గా గ్రీన్ ప్యాచ్ అవుతుందో బ్లాక్ గా అయిపోయింది అనమాట అది సంగతి. సో నార్మల్ గా ఒక స్టేడియం రెడీ చేయడానికి ఎంత తంటాలు పడతారో మనకు తెలుసు. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు డాలస్ లో ఉన్న ఫుట్బాల్ స్టేడియం కి ఎన్ని మరమ్మతులు చేసి ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఫీఫా కి తగ్గట్టుగా మార్చారో కూడా తెలుసు. ఇలాంటి టైంలో ఎనీథింగ్ రిలేటెడ్ స్పోర్ట్స్ అది ఇలా జరిగింది అనగానే ఇంకొంచెం ఎక్కువ బాధిస్తుంది అది విషయం. సో ఎవరన్నా బేస్బాల్ ఫ్యాన్స్ ఉంటే సరదాగా నేను ఆడుతూ ఉంటాను అని ఉంటే కనుక గివ్ మీ కాల్, లెట్స్ హావ్ అ కాన్వర్సేషన్. 9726361966 ఇస్ మై కాల్ నంబర్. ఇలాంటి లోకల్ అప్డేట్స్ మీకు రోజు కావాలంటే డైలీ 7 to 10 నా షోకి ట్యూన్ అవ్వండి, అండ్ ఎస్పెషల్లీ 7 to 8 ఇలాంటి ఎక్కువ చెప్తాను.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu taaki vellipo gundela daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party a leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
10: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: ఎస్, పొద్దున్న సరదాగా బయటకు వెళ్ళి
13: ఓకే ఆఫీస్కి వెళ్ళి
12: బ్రో, నేను మాట్లాడుతున్నాను బ్రో. సో పొద్దున్నే అలా సరదాగా ఆఫీస్కి వెళ్తున్నాను అంతా ఓకే, బట్ ఒకవేళ మీరు అలా చుట్టూ తిరిగి ఈ మధ్యన ఎక్కడైనా సరే డాలస్ లో జరుగుతున్న ఎస్పెషల్లీ ఫీఫా ఫ్యాన్ ఫెస్టివల్కి వెళ్తుంటే అక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి మీరు ఏమైనా గమనించారా? డిడ్ యూ ఎవర్ ట్రై టు ఫైండ్ అవుట్? సో బేసికల్లీ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం యూనో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది కూడా ఆలోచిస్తాం కాబట్టి. సో ఇన్ కేస్ ఇఫ్ యూర్ సీకింగ్ ఫర్ వాటర్ బాటిల్ ఇట్ మైట్ గో అరౌండ్ $7 అట. అండ్ ఇన్ కేస్ అది కాకుండా మంచి సోడా డ్రింక్ ఏదైనా తాగాలనుకుంటే ఇట్ ఆల్సో కాస్ట్ అరౌండ్ $7 అంట. ఇది కాకుండా మంచి ఫ్రూట్ బౌల్ ఏదైనా తీసుకోవాలంటే ఇట్ మైట్ కాస్ట్ అరౌండ్ $16. అండ్ అది కాకుండా ఎక్స్ట్రా టాపింగ్స్ అయితే $4 ఎక్స్ట్రా. అండ్ పిజ్జా ఆర్ రిలేటెడ్ కొంచెం ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉంటుంది, $15-$16 మధ్యలో. అండ్ ఇంకా ఇతర పానీయాలు ఏమైనా ప్లాన్ చేసుకుంటే కనుక అది కూడా $16-$21 రేంజ్ లో ఉందంట. సో బేసిక్ గా మీరు వెళ్ళి ఇచ్చి పడేయాలనుకుంటే ఫీఫా ఫ్యాన్ ఫెస్టివల్ లాంటి ప్లేస్లలో ఇట్ మైట్ కాస్ట్ యూ అరౌండ్ రఫ్ గా మీరు ఎస్టిమేట్ చేసుకోండి. ఒక ప్లేస్కి వెళ్ళామంటే తిన్నాం, ఆబ్వియస్లీ పానీయాలు తీసుకుంటాం, అన్ని తీసుకుని బయటకు వస్తాం కాబట్టి పర్ హెడ్ ఎంత అవుతుంది, కనీసం మనం ఒక $30-$40 పెట్టుకోవాలా అని అనేది ప్లాన్ చేసుకోండి. ఏ ఇదంతా అవసరం లేదు, ఇంచక్క ఫ్రెండ్స్ అందరినీ వీల్చి నలుగురు కూర్చుని మంచిగా సోఫాలో మాకు కావాల్సిన బజ్జీలు వేసుకొని మంచిగా చట్నీ వేసుకుని తింటే బాగుంటుంది అని అనుకుంటే అసలు డిస్కషన్ అవ్వాలే లేదు. అది అర్థమైంది. బట్ బయటకు వెళ్ళే వాళ్ళకి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. బట్ మీన్ వైల్ ఒక ప్రీలూడ్ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్న పాట ముందు వినిపిస్తా, తర్వాత క్వశ్చన్ అడుగుతాను.

సో ఈ సాంగ్ పేరు ఏంటి అండ్ ఈ సినిమా నుండి ఈ పాట? మళ్ళీ ప్లే చేస్తున్న ప్రీలోడ్, జాగ్రత్తగా వినండి.

సో ఇప్పుడు ఆబ్వియస్లీ పాట పేరు మేము ప్లే చేస్తాం కాబట్టి గెస్ట్ చేస్తారు, సినిమా పేరు అంటూ గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ కాంబినేషన్ కి, ఈ హీరో హీరోయిన్ కాంబినేషన్ కి అసలు వేరే లెవెల్ క్రేజ్. ఓకే, సో ఆ కాంబినేషన్ లో ఉన్న పాటలు కూడా మీరు అడగచ్చు. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మార్నింగ్ ఫోక్స్. లెట్ ద గెస్సింగ్ గేమ్ బిగిన్. ఐఎమ్ వెయిటింగ్.

ఎస్, ఇంకొకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయడానికి వచ్చేసాను. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. బట్ మనం ప్రీలోడ్ గేమ్ ఆడుతున్నాం, దానికన్నా ముందు ఇప్పుడు చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసేసి ముందుకెళ్దాం. ఓకే, సో సనాస్ ఇన్వైట్ వాళ్ళు రేడియో సురభి కలిసి మీ ముందుకి వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో తీసుకొస్తున్నారు. ఇప్పుడు జూలై 26th, ఆ రోజు క్యాలెండర్ పక్కా లాక్ చేసుకోండి. సో ఎక్కడికి వేరే ప్లేస్ ఎక్కడ వెళ్ళే ప్లాన్ కూడా పెట్టుకోవద్దు. మార్నింగ్ 11 AM నుంచి 7 PM దాకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పెళ్లి చేసుకుంటున్నా, లేకపోతే మీరే చేసుకుంటున్నా, లేకపోతే మీ పిల్లలు చేస్తున్నా సరే ఈ ప్లేస్ కి వచ్చేసండి. అదేంటి అంటే ఇక్కడ మ్యారేజ్ కి ఒక ఈవెంట్ కి సంబంధించిన అన్ని సర్వీసెస్ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. ఫోటోగ్రాఫర్స్ అయినా, డీజేస్ అయినా, డెకోర్ అయినా, బ్రైడల్ వేర్ అయినా, సిల్వర్ జ్యువెలరీ అయినా, ఫుడ్ వెండర్స్ అయినా, ఇలా చెప్తూ అలసిపోయేంత లిస్ట్ ఉందన్నమాట. అక్కడ అన్ని దొరుకుతాయి. అండ్ అంతేకాకుండా మీరు స్పాన్సర్స్ అయి ఉండి, ఇన్ఫాక్ట్ ఈ ఈవెంట్ కి మీరు యూనో మీ వంత హెల్ప్ చేయాలండ్ మీ బిజినెస్ కూడా యూనో లైమ్ లైట్ తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక యూ కెన్ యాక్చువల్లీ కాంటాక్ట్ ఫర్ బూత్స్ ఆల్సో. అది సో మీరు కాల్ చేసిన నెంబర్ వచ్చేసి 4698780101, 4698780101. అర్షియా అనే పర్సన్ కి మీరు కాల్ చేయొచ్చు అండ్ లేదా ఇప్పుడే టెక్స్ట్ చేయొచ్చు నెంబర్ కి. అండ్ యూ కెన్ ఆల్సో డిఎం దెమ్ ఆన్ దేర్ ఇన్స్టాగ్రామ్ సనాస్ ఇన్వైట్, SANAS సనాస్ ఇన్వైట్ అది. సో మరి ఈ వెడ్మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో ఏంటి, హడావిడి ఏంటి, కాదేంటి, కమమిష ఏంటి అని అంటే ఒక్కరేళ్ళ కంటే ముగ్గురు నెలలు కలిసి వెళ్ళండి. బికాస్ ఎక్కడైనా బేరవానన్నా, ఎక్కడైనా డిసైడ్ ఎవరన్నా, ఒక్కళ్ళు అయితే కష్టం కదా అది సంగతి. బట్ మీన్ వైల్ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఓ ప్రీలూడ్ గేమే ఆడుతున్నాం లిటరలీ. టాలీవుడ్ లో ఒక క్రేజీ కాంబినేషన్ ఉంది, ఒక వింటేజ్ కాంబినేషన్. పీపుల్ వుడ్ యాక్చువల్లీ డై టు వాచ్ దట్ టుగెదర్. సో అప్పట్లో ఒక ఊపు ఊపేసిన కాంబినేషన్. ఆ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్ ప్రీలూడ్ ప్లే చేస్తూ ఆ కాంబినేషన్ ఏంటి, ఆ సినిమా ఏంటి అని అడుగుతున్నాను. సో ఒక్కసారి ప్లే చేద్దాం ప్రీలూడ్.

అది మ్యాటర్. మళ్ళీ ప్లే చేస్తున్నా, మీరు ఈ పాటికి బండో కారో తీసి ఒక్కసారిగా ఇప్పుడు వెళ్తున్న స్పీడ్ 80 నుంచి 100 వెళ్ళిపోయింది నాకు తెలుసు, బట్ స్టిల్ మళ్ళీ ప్లే చేస్తున్నా. అలా ఆ టాలీవుడ్ ని ఊపి ఊపిన కాంబినేషన్ ఏంటి, ఎందుకేసిన పేరేంటి?

స్టిల్ ది సాంగ్ ఫీల్ సో యంగ్ మ్యాన్, సో యంగ్, సో రిలెవెంట్, నైస్. మరి ఈ అదిరిపోయే పాటలో నటించిన ఆ అదిరిపోయే కాంబినేషన్ ఎవరు, ఆ ఇరేక కాంబినేషన్ ఎవరు అండి? ఇదే సినిమాలో ఉంది. గెస్ట్ చేయండి 9763619666 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. కాసేపట్లో మనం వెదర్ అప్డేట్ మాట్లాడుకుందాం.

Yes, we are back. Dev Dhanadana Vinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas Vintunar. సో ఏదైనా సరే అంటే మనం ఫ్యూయల్ కొట్టించినప్పుడు గ్యాస్ కొట్టించినప్పుడు ఎక్స్ట్రాగా ఏమైనా దొరుకుతుందా అంటే ఏమీ దొరకట్లేదు. అలాగే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తింటున్నాం అంటే ఎక్స్ట్రాగా ఏమైనా ఇస్తున్నారా అంటే ఫ్రీగా అది లేదు. అఫ్కోర్స్ రేడియో సర్బిల్ మాత్రం ఎక్స్టెండెడ్ అని ఇస్తున్నాం, అది ఓకే. బట్ అది కాకుండా ఎక్స్ట్రాగా ఏం దొరుకుతుంది, అవి వాట్ ఈస్ దేర్ ఎక్స్ట్రా అని అంటే మాత్రం ఎందుకు లేదు, ఎక్సెసివ్ హీట్ ఉంది కదా. అంటే ఎప్పుడు దొరికే హీట్ మీద ఎక్స్ట్రా హీట్ ఉన్నప్పుడు అది కూడా ఎక్స్ట్రా కదండి. ప్లీజ్ ఇలాంటి పిచ్చి జోకులు వేసి పొద్దున్న చెప్పకు, వీలైతే ఇండియా వచ్చి మరీ చంపేయగలను అని అంటారా. అయిందాం అక్కడ ఆపేద్దాం. ప్రస్తుతానికి మాత్రం 79 ఫారెన్ హీట్ ఉంది, మెల్లగా డే పాస్ అయ్యే కొద్ది 88 కెళ్ళబోతుంది. 96 అలా డే ఎండ్ అయ్యే కొద్ది 87 83 81. సో మొన్న మనం మాట్లాడుకున్నాం కదా సాటర్డే రెయిన్ ప్రొడిక్షన్ కనిపిస్తుంది అని చెప్పి, బట్ సాటర్డే ఇది ప్రొడిక్షన్ కాస్త ప్రస్తుతానికి అయితే ఆ రోజు కూడా క్లియర్ స్కై కనిపించి సండే కుడ్ బి రెయిన్ఫాల్ అని అంటున్నారు అనమాట. సండే ఏమైనా ఇంపార్టెంట్ ఫీఫా మ్యాచ్లు ఉన్నాయా అంటే మనం ఆ రోజు వెళ్ళి బయట తిరుగుతూ కాస్త ప్రశాంతంగా ఫ్యాన్ ఫెస్టివల్ లో కూర్చొని తినాలి అని అనుకుంటే ప్లాన్ చేద్దాం. ఈ గ్యాప్ లో ఫ్రైడే దాకా షో చేస్తాను, ఏం జరుగుతుందో మనం కాసేపు మనం డిస్కస్ చేసుకుందాం. బట్ మీన్ వైల్ ఒక మంచి పాట అయితే మీకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ రెండు పాటలు వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్, బట్ నేను అడిగిన కాంబినేషన్ లో ఉన్న ఇంకొక పాట ప్లే చేస్తాను. ఓకే, టాలీవుడ్ ని ఊపు ఊపేసిన కాంబినేషన్ అండ్ ఈ సినిమా పాటలు మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్లు అది. మరి ఆ ఆ సినిమా నుంచి ప్రీలూడ్లు ప్లే చేస్తూ ఆ పాటలు కూడా ప్లే చేస్తున్నా, ఇంకొక పాట ఆ సినిమా నుంచి ప్లే చేసి ఇంకొక పాట బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తాను. బట్ మీన్ వైల్ ఈ ప్రీలూడ్ విని ఆ కాంబినేషన్ ఏంటి, ఆ సినిమా ఏంటో గెస్ట్ చేయడానికి ట్రై చేయండి.

అది ఇంకొక పదం పై ప్లే చేస్తే ఆటోమేటిక్ గా సినిమా పేరు చెప్పేస్తారు, బట్ అందుకే ఎక్కువ రివీల్ చేయట్లేదు. సో టాలీవుడ్ ని ఊపు ఊపేసిన కాంబినేషన్ అండ్ మళ్ళీ ఇద్దరు స్క్రీన్ మీద వస్తే చూడాలని ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంటారు. సో ఈ సినిమా పేరేంటి, ఆ కాంబినేషన్ ఏంటి? ఓకే, ఇది ఈరోజు ప్రీలుడ్ గేమ్ లో నేను అడిగిన క్వశ్చన్. ఇంకొకసారి ప్రీలుడ్ ప్లే చేస్తున్నా ఫర్ యూ గైస్.

అది మ్యాటర్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. బ్లాక్ బస్టర్ పాట, దాంతో పాటు ఇంకోటి కమింగ్ బ్యాక్ ఫర్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది.
9: అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది?
10: నాకు దాని ఆన్సర్ తెలుసు.
11: మైత్రీస్ ఇండియన్ కుజీన్,
12: వాళ్ళకి తెలీదు.
13: సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్.
14: విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్.
15: ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
16: దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్.
17: ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
18: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
19: Radio Surabhi.
20: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
18: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
21: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
22: లైక్ మెమరీస్,
23: గుర్తుకొస్తున్నాయి.
22: లైక్ లవ్, life moments.
21: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
22: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
24: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
22: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
21: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
25: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
26: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
27: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
28: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతుంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
2: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలెన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-829-8888.
4: Yes, we are back. Dev Dhanadhana Vinash to DRW Morning Vibes and Naru only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. సో ప్రస్తుతానికి అలా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉంటది. ఇద్దరం ఒకటే, ట్రాఫిక్ ఎదుర్కొంటే ఇరిటేటింగ్ గా ఉంటుంది అని మీరు చెప్పచ్చు. అయినో, సో పని చేసుకోవడానికి వెళ్తూ కాస్త వెయిట్ చేయాల్సి వచ్చిన ప్లేస్లు ఎక్కడ అని అంటే గనక ఇంటర్స్టేట్ 35 East మెయిన్ స్ట్రెచ్ ఏదైతే ఉందో, FWUYHOV లేన్ ఎస్పెషల్లీ చాలా పీక్ ట్రాఫిక్ లో నడుస్తుంది. I think it got that midweek fever, and especially I-45 route lo kuda, in case if you are driving koncham towards the main lane, akkada matram koncham traffic is going very very slow, and either the HOV lo konni chotla aaptu konni chotla vellamantu atla koncham moment padutundannamata adi. So adi pakkana medite మెయిన్ 635 టోల్వే ఎక్స్ప్రెస్ ఎక్కడ ఉంది అంటే ఆడిసన్ వైపు వెళ్తుంటే కనుక, ఇన్ కేస్ ఆఫ్ యూ మూవింగ్ టువర్డ్స్ దాట్ వే, డాలస్ నార్త్ ఆల్వే ఎస్పెషల్లీ, మధ్యలో ఒక చిన్న క్రాష్ చూపిస్తుంది, అది పక్కన పెడితే దాని వల్ల కంజెషన్ కూడా పెరుగుతుంది అండ్ ఇట్స్ వెరీ మచ్ టూ మూవింగ్, అది సంగతి. సో దీస్ ఆర్ మెయిన్ ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయి. అండ్ అది కాకుండా మెకినీలో ఈరోజు కొత్తగా నేను ట్రాఫిక్ చాలా గట్టిగా గమనిస్తున్నాను మాస్టరు. సో మెకినీస్ రూట్ లో వెళ్తుంటే కనుక టువర్డ్స్ రాలండ్, యూ హ్యావ్ టు మూవ్ రియలీ స్లోలీ, అది సంగతి. సో మెకినీ ప్రజలారా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? కొంచెం సరదాగా ఉంటే, సరదాగా ఖాళీగా ఉంటే, ట్రాఫిక్ లో వెయిట్ చేస్తుంటే కనుక నాకు కాల్ చేసి కొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఎప్పుడైతే మాత్రం మీకోసం బ్యాక్ టు బ్యాక్ పాటలు అస్సలు వెయిట్ చేయను, మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉండదు బ్యాక్ టు బ్యాక్ కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3. ఏంటి మీరు చెప్పేయాలన్నమాట, సో సౌండ్స్ లైక్ హోమ్ అని అంటూ మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ, మెగాస్టార్ పాట కమింగ్ అప్ ఫర్ యూ.

ಅಂತ ಸ್ಪೆಷಲಾ? ನಾನ್ ಸದ್ದು

ఎస్ ఒక్క మగాడు అంటే బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం సీతయ్య మూవీ నుంచి. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇన్ఫాక్ట్ ఈ సాంగ్ అనే కాదు, ఐ థింక్ వైవిఎస్ చౌదరి గారి కాంబినేషన్ లో హరికృష్ణ గారు చేసిన రెండు సినిమాలు, ఇన్ఫాక్ట్ ఇంకో సినిమా ఉంటది, ఆ సినిమా పేరు నేను చెప్పను, బట్ ఆ సినిమా నుంచి ఇంకో సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతకీ ఆ సినిమా పేరేంటి అని కూడా గెస్ చేసే గేమ్ ఆడదాం. బట్ బిఫోర్ దట్ వన్ ఇంపార్టెంట్ విషయం దట్ వీ నీడ్ టు టాక్ అట్ దిస్ మూమెంట్ ఏంటి అని అంటే, అదే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటూ అండ్ వాళ్ళు ఎక్కడ ఏమి కొనాలి, ఎవరిని ఆథెంటిక్ సోర్సెస్ ఎవరిని కలవాలి, కరెక్ట్ గా ఉండాలి, అన్ని అద్భుతంగా ఉండాలి, నేను మంచి కొరియోగ్రాఫర్ కావాలి, మంచి డీజేలు కావాలి, అన్ని స్మూత్ గా అయిపోవాలి అని అనుకుంటే గనక సనాస్ ఇన్వైట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు రేడియో సర్వీస్ కలిపి వెడ్డింగ్ ఎక్స్పో అనమాట. సో ఆ వెడ్డింగ్ ఎక్స్పోకి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు మీకు చెప్తాను, మీరు యాజ్ ఇట్ ఈస్ తూచా తప్పకుండా వినండి. వినేస్తే మీకు ఎంత జ్ఞాన బలం డింగుమని వెలుగుతుందంటే, హే మీకు తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా, ఈ అర్జెంట్ గేట్కి వెళ్ళాలని చెప్తారు అనమాట, అది సంగతి. సో సనాస్ ఇన్వైట్ మరియు రేడియో సర్వీస్ వాళ్ళు మీ ముందుకు తీసుకొస్తున్నారు వెడ్ మీ క్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. ఓకే, సో జూలై 26 11 AM to 7 PM జరుగుతుంది. అది కూడా ఈవెంట్ కావాల్సిన, అంటే బేసిక్ గా ఎనీ ఈవెంట్ కావాల్సిన సర్వీస్ అన్ని ఇక్కడ ఒకే చోట ఉంటాయి అనమాట. ఫోటోగ్రాఫర్ కావాలా, వీడియోగ్రాఫర్ కావాలా, డీజేస్ కావాలా, డెకోర్ కావాలా, బ్రైడల్ వెల్ కావాలా, సిల్వర్ జ్యువెలరీ కావాలా, ఇలా వెండర్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ దాకా అన్ని అన్ని అన్ని అన్ని అన్ని అన్నిటికీ ఓపెన్ అనమాట. బేసిక్ గా స్పాన్సర్స్ కావాలన్నా ఓపెన్ ఉన్నారు, లేదా మీరే బూత్ పెట్టాలనుకున్నా ఓపెన్ ఉన్నారు, అన్నిటికీ ఓపెన్ ఉన్నారు. సో బేసిక్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద వెడ్డింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఈవెంట్ రిక్వైర్మెంట్స్, అది సంగతి. సో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్స్ కోసం చూస్తుంటే గనక యూ కెన్ కాల్ దిస్ నెంబర్ 4698780101, 4698780101, అండ్ ద పర్సన్ యూ వాంట్ టు కాంటాక్ట్ ఈస్ అర్షియా, అది. సో అండ్ ఇన్ఫాక్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు డైరెక్ట్ గా డిఎం చేయొచ్చు ఈ ఫోన్ నెంబర్ పంచాయతీలు అని వద్దనుకుంటే. సో సనాస్ ఇన్వైట్ SANAS సనాస్ ఇన్వైట్ అని చెప్పి, సనాస్ ఇన్వైట్ అని చెప్పి మీరు యాక్చువల్లీ పింగ్ చేయొచ్చు అనమాట, అది సంగతి. ఓకే, సో ఇప్పుడైతే మాత్రం వైవిఎస్ చౌదరి గారు అండ్ హరికృష్ణ గారి కాంబినేషన్ లో ఒక రెండు సినిమాలు వచ్చాయి. ఓకే ఓకే, సో అందులో ఒక సాంగ్ చాలా, యాక్చువల్లీ ఎన్ని, ఐ థింక్ 3 సినిమాలు వచ్చినట్టున్నాయి. అందులో ఒక సినిమా నుంచి నేను యాక్చువల్లీ సాంగ్ వేస్తాను. ఇట్స్ అ మల్టీ స్టార్. ఓకే, మల్టీ స్టార్. సో ఆ మల్టీ స్టార్ లో యాక్ట్ చేసిన హరికృష్ణ గారితో యాక్ట్ చేసిన ఇంకొక హీరో ఎవరు గెస్ట్ చేయండి. ఓకే, లెట్స్ సీ ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం. ప్రీలుడ్ ప్లేయర్స్ నా

అబ్బా వింటుంటేనే హార్ట్ పిండేసే రేంజ్ సాంగ్ ఇది. మళ్ళీ ప్లే చేస్తున్నా ప్రీలూడ్. సో వైవిఎస్ చౌదరి గారు అండ్ హరికృష్ణ గారు కాంబినేషన్ లో ఒక మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. సో అందులో ఒక సినిమా మల్టీస్టార్. ఓకే, సో హరికృష్ణ గారితో పాటు యాక్ట్ చేసిన ఇంకొక హీరో ఎవరు అని అడుగుతున్నాను. ప్రీలూడ్ కూడా ప్లే చేస్తుంది.

0: యాక్చువల్లీ కాలర్ వచ్చేసారు, మరి ఆన్ ఎయిర్ తీసేసుకుందాం. హలో, నేను ఈ సినిమాలో వాళ్ళ తమ్ముడు కోసం కష్టపడతారు, ఇక్కడ అన్నయ్య ఫోన్ చేశాడు ఏంటా అని అనుకున్నాను. ఆడియన్స్ సగం మిస్ అవుతున్నారు గిరి గారు మిమ్మల్ని. ఏంటి నిన్న నిన్న నిన్న నిన్న అర్జెంటీనా గురించి అసలు గ్రూప్ లో ఇంత పెద్ద పారా పెట్టారు, టెల్ అస్ యువర్ థాట్స్ అబౌట్ ద గేమ్.
1: ఏంటది అసలు గేమ్ ఏంటి అసలు? లాస్ట్ 10 నిమిషాలలో మూడు గోల్స్ కొట్టాలి గెలవాలి. 10 నిమిషాలు టైం ఉంది, మూడు గోల్స్ కొట్టాలి. మెస్సీ గాడు అటు ఇటు ఆడుతున్నాడు, వాడంతా ఆఫ్ ఉన్నాడు కొంచెం గేమ్ లో. అయినా సరే 3 గోల్స్ కొట్టేసి ఏమో క్వార్టర్ ఫైనల్.
0: అది నిన్న నిన్న అర్జెంటీనా ఫ్యాన్స్ అందరూ అది సౌరవ్ గంగూలీ అప్పుడు సిరీస్ నెగ్గింది అయితే షట్ ఇప్పినట్టు ఆ రేంజ్ లో యూఫోరియా వెళ్ళారు.
1: 100% అసలు ఏం గేమ్ అది అసలు నేను మినిట్ టు మినిట్ అసలు వాచ్ చేసినది. 10 నిమిషాలలో 3 గోల్స్ ఇంటర్నేషనల్ గేమ్ లో కొట్టలేదండి అసలు, అది అన్బిలీవబుల్.
0: అంటే ఇలాంటి మ్యాచ్ నిజంగా టోర్నమెంట్ కి కిక్కిస్తాయి అన్నమాట, చూడాలరా అని అలాంటి ఫీలింగ్
1: చూస్తుంటే. నేను బిగ్ స్క్రీన్ లో చూస్తుండే బయట ఫ్రెండ్స్ తోటి, ఇట్ వాజ్ ఆసమ్ ఆసమ్ గేమ్ అన్నమాట.
0: బ్యూటిఫుల్,
1: వన్ ఆఫ్ ద బెస్ట్ సాకర్ గేమ్స్ దట్ ఐ హావ్ ఎవర్ విట్నెస్.
0: అది నైస్ గిరి గారు. అంతే. అలాగే రొనాల్డో రిటైర్మెంట్ గురించి కూడా ఒక మాట చెప్పేస్తే నేను నేను హ్యాపీ ఫీల్ అవుతా
1: 100%. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిటైర్ అవ్వడం కామన్ కదా క్యాన్సర్. ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వస్తుంది ఎవరికైనా సరే, యూనో బాడీ విల్ టైర్, యూనో యూ గెట్ టైర్డ్, యువర్ ఫుట్ విల్ టైర్, యువర్ యూనో షోల్డర్ విల్ టైర్, అన్ని కూడా బాడీ కదండి.
0: అది ఓకే ఓకే సార్. మధ్య మధ్యలో అట్లా ఫీఫా వరల్డ్ కప్ అప్డేట్లు
1: ఎంత బ్యాక్ బోన్స్ ఉంటాయి,
0: అంతే. సో టు ఎర్ ఇస్ హ్యూమన్ అన్నట్టు టు రిటైర్ ఇస్ హ్యూమన్ అని కూడా మనం ఎక్నాలెడ్జ్ చేస్తూ సో
1: 100%
0: అది సంగతి. బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం గిరి గారు, ఈ పాట మొత్తం వినండి. ఐ డెడికేట్ దిస్ సాంగ్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: హలో డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
10: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

0: services or call them at 817-829-8888.
1: నేనేమంటానంటే ఈరోజు మనం చెత్త మాటలు మాట్లాడుకుందాం. చెత్త మాటలు అంటే చెత్త మాటలు కాదు, చెత్త గురించి మాట్లాడు. ఎస్, ఎందుకు ఏంటి అనేది నేను చెప్తా. బట్ వాట్ అన్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐ హావ్ సీన్ టుడే. మైండ్ చాలా చాలా క్యూరియస్ అయిపోయింది ఒకసారిగా. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. అది ఇయర్ స్టార్టింగ్ లో నేను ఒక చిన్న కంకణం కట్టుకున్నాను అనమాట. కట్టుకుని అది ఎక్కడ పడేసానో తెలీదు, చాలా కాస్ట్లీ కంకణం. అదేంటంటే ఇయర్ లో నేను ఐ థాట్ మ్యాక్సిమం మహా అయితే అండర్ టెన్ మాత్రమే ప్లాస్టిక్ బాటిల్స్ బయట కొంటాను అని ఒక గట్టి కంకణం కట్టుకున్నా. బట్ తెలిసిందే నా వల్ల, ఫ్రెండ్ వల్ల, ఏదో కారణం వల్ల లూప్ బ్రేక్ అయింది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు స్టిక్ టు ఇట్. ఎవరి నవ్వండి ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది, ఇది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అనమాట. బట్ నేను ఒక రీల్ చూశానండి, అండ్ ఐ వాజ్ లైక్ మైండ్ పోయింది నాకు రీల్ చూసిన తర్వాత. అదేంటంటే జపాన్ లో ఇప్పుడు డైలీ వేస్ట్ ఏదైతే దే ఆర్ సబ్మిటింగ్, దానికి ఒక ప్రొసీజర్ ఉందంట, ప్రాపర్ ప్రొసీజర్. అది కూడా కంట్రీ సైడ్ ఉండే వాళ్ళకి. లిటరలీ ఇప్పుడు మనం ఒక ఏదైనా ఒక డ్రింక్ బాటిల్ కొన్నాం అనుకోండి, జ్యూస్ బాటిల్ కొంటే ఆ జ్యూస్ బాటిల్ మనం కొంచెం తాగిన దానిలో పక్కన ట్రాష్ క్యాన్ పట్టుకొని పడేస్తాం కదా, అలా కాకుండా ప్రాపర్ గా క్లీన్ చేయాలి. ఓకే, క్లీన్ చేసి అప్పుడు దానికి ఈ బాటిల్స్ అన్ని సెపరేట్ కవర్ లో పెట్టాలి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అది పక్కన పెడితే ఇప్పుడు ఏదైనా ఒక ఆన్లైన్ ఆర్డర్ పెట్టాం అనుకోండి, ఆ ఆన్లైన్ ఆర్డర్ అంతా కూడా ఇట్ ఇస్ మేడ్ ష్యూర్ ఆ పైన అట్టపెట్ట అంతా కూడా చింపి చింపి చింపి చింపి నీట్ గా కవర్ లో పెట్టి ప్రాపర్ సీలింగ్ చేసి పెట్టారు. ఓకే, సో ఇన్ కేస్ మీరు గనక ఇలాంటి సీలింగ్ గనక చేసి పెట్టకపోతే, దీన్ని ప్రాపర్ సెగ్రిగేషన్ చేసి పెట్టకపోతే, యూ విల్ బి ఫైన్డ్. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏ ఏదో కమ్యూనిటీలో ఉంటున్నారో ఆ కమ్యూనిటీలో పెద్ద మాన్యువల్ ఇస్తారంట, ఇవి మీరు ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి, ఫైన్ వేస్తారని చెప్పి. ఓకే, అదొకటి ఇంట్రెస్టింగ్ టర్మ్. అయితే ఇప్పుడు మీరు ఇది ఒక పొరపాటును చేయకుండా ఫైన్ పడితే పడింది అని చెప్పి పొరపాటును పెట్టినా కూడా వాళ్ళు తీసుకెళ్లరంట. లిటరల్లీ ఇప్పుడు ఈ రోజు వేస్ట్ నెక్స్ట్ రోజుకు ఉంటుంది, అది ఉండడమే కాకుండా దానిపైన ఒక స్లిప్ అతికిస్తారు. దీన్ని మీరు ఇలా సెగ్రిగేట్ చేయలేదు, ఈ రీజన్ వల్ల మేము తీసుకెళ్లట్లేదు అని చెప్పి చాలా క్లియర్ గా మొహం మీద ఖరాఖండిగా చెప్పినట్టు ఒక స్లిప్ పెడతారంట. అది మ్యాటర్. హౌ కూల్ ఇస్ దిస్? నేనైతే ఇండియాలో ఇప్పటికే మా రూమ్మేట్స్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఒరే బాబు తడి చెత్త పొడి చెత్త క్లియర్ గా సెపరేట్ చేయండి, డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అని చెప్పడానికి తల ప్రాణం కాదు కదా, మోకాళ్ళ ప్రాణం కూడా పోతుంది అనమాట. ఆ రేంజ్ లో ఉంది. సో మీరు రకరకాల కంట్రీస్ విజిట్ చేసి ఉంటారు, రకరకాల కంట్రీ సైడ్స్ వెళ్ళి ఉంటారు, ఇప్పుడు డాలస్ లో ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నారు. వాట్ ఆర్ దోస్ అమేజింగ్ ప్లేసెస్ విచ్ మెయింటైన్ హైజీన్, అండ్ ఇన్ఫాక్ట్ మీ ఏరియాలో కూడా, మీ కమ్యూనిటీలో కూడా వేస్ట్ ని హ్యాండిల్ చేయడానికి ఇలాంటి కూల్ వేస్ మేము ఫాలో అవుతున్నాం అని ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ లెట్స్ హ్యావ్ అ కాన్వర్సేషన్. I'm really excited and really curious. How do we do it? Okay, 972-636-1966 is my call-in number. I am waiting for you. And ippudaithe matram beautiful paata meekosam wait chestundi, Sitaraman nunchi.

ఎస్, మంచి మంచి కట్టుబాట్లు. ఈ రోజు మన టాపిక్ అదే. దే ధనాధర్ అవినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఓకే, అండ్ ఈ టైంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేస్తున్నారు. ఏంటి అంటే, జపాన్ లో దే హ్యావ్ దిస్ కంట్రీ సైడ్ ఇలాంటి రూల్స్ ఉన్నాయంట, వేర్ ఇఫ్ యూ బై సంథింగ్, ఎస్పెషల్లీ ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెడితే పెద్ద పెద్ద అట్టపెట్టలన్నీ పెట్టి మనం ఆటోమేటిక్ ఎక్కడ పడితే పడేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇండియాలో ఇట్ హ్యాపెన్స్ అలాట్. సో అవన్నీ అట్లా బయట వదిలేసానంటే కుదరదండి, అది ప్రాపర్ గా మనం కట్ చేసి మంచిగా ప్రాపర్ తాడు చుట్టి ఒక కవర్ లో పెట్టి పెట్టాలట. ఓకే, లేదా ఒక మంచి సీలింగ్ లో అన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టాలంట. అండ్ అది పక్కన పెడితే ఎనీ డ్రింక్ బాటిల్స్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ బాటిల్స్ దట్ ఇఫ్ యూ యూస్ బెవరేజెస్ యూ నీడ్ టు క్లీన్ ఇట్ అండ్ యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ సెపరేట్ కవర్ అండ్ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్ ఏరియా. సో ఇలాంటివి కానీ మనం చేయకపోతే యూ విల్ బి ఫైన్డ్. ఓకే, అది పక్కన పెడితే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లీవింగ్ ఇట్ లైక్ దట్ ఇట్ అక్కడ ఆ వేస్ట్ అట్లానే ఉంటుంది. ఎన్ని రోజుల వేస్ట్ అట్లా ఉంటుందో దానికి సంబంధించి అన్ని రోజులు ఫైన్ ఉంటుందండి కంట్రీ సైడ్. అండ్ ముందైతే స్లిప్ అతికిస్తారట. అండ్ ఐ ఫౌండ్ దిస్ రియలీ కూల్. అసలు ఇండియాలో ఇప్పటికీ కూడా అసలు చెత్త వచ్చి కాగేసుకోవడం తీసుకెళ్ళడం ఒక పెద్ద విషయం అన్న ఫీలింగ్ ఒకటి, మనం కరెక్ట్ గా ఇవ్వడం అనేది ఇంకొక విషయం. డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెపరేట్ చేసి చేయండి రా అని చెప్పడమే చాలా పెద్ద తతంగం అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ అదే ఒక బ్లాక్ కవర్ లో పెడతాం, అన్నింటినీ బయటకి ఇచ్చేస్తూ ఉంటాం. యూనో ఇట్ ఫీల్స్ కేవోటిక్. సో ఇన్ ది సిచ్యువేషన్స్ వేర్ లైక్ ఇలాంటి కూల్ రూల్స్ చూసినప్పుడు మీ ఏరియాలో కానీ మీరు ఏదైనా కంట్రీ విజిట్ చేసినప్పుడు కానీ యూనో యాక్చువల్లీ హౌ ఆర్ ది హ్యాండ్లింగ్ ఇట్ అంటే ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎంత బాగా జరుగుతోంది అని మీ దగ్గర చెప్పే సిచ్యువేషన్స్ అని ఉంటే లెట్ మీ నో. అండ్ దేర్ ఇస్ దిస్ వన్ ఫిల్మ్, ఓకే, సో అందులో సుబలేఖ సుధాకర్ గారు ప్రతిసారి ఒక ఇంటికి వెళ్తారు. ఓకే, ప్రతిసారి ఇంటికి వెళ్ళి ఒక వాక్యూమ్ క్లీనర్ పట్టుకెళ్ళి చెత్త డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, చెత్త డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటారు. డెమాన్స్ట్రేట్ చేసి సరే ఓకే ఇప్పుడు చూడండి అని అనే లోపల ప్రతిసారి కరెంట్ పోతుంటుంది. సో ఎవ్రీ టైమ్ హీ గోస్ టు దట్ హౌస్ అండ్ ఆయనే పాపం అన్ని కలెక్ట్ చేసి మళ్ళీ నీట్ గా పట్టి హీ లీవ్స్ అన్నమాట. సో ఆ సినిమా పేరేంటో మీకు ఏమైనా గుర్తుందా? ఆ సినిమా పేరు ఏమైనా గుర్తుందా? ఓకే, దెర్ ఇస్ వన్ ఫిలిం వేర్ సుబలేఖ సుధాకర్ గారు, ఐ థింక్ సుబలేఖ సుధాకర్ గారు క్యారెక్టర్ పేరు, దెర్ ఇస్ వన్ క్యారెక్టర్ విచ్ గోస్ టు హౌస్ వాక్యూమ్ క్లీనర్ ఆయన డెమాన్స్ట్రేట్ చేయాలన్నమాట. సో డెమాన్స్ట్రేట్ చేయడానికి వెళ్తారు, వెళ్ళి ఆన్ చేసి మొత్తం చెత్తం తీసి క్లీన్ చేస్తుంది అన్న టైంకి కరెంట్ పోతుంది. ప్రతిసారి అది అవుతుంది అనమాట. సో ఆ సినిమా ఏంటి, అలా వెళ్ళిన యాక్టర్ ఇన్ కేసు నేను అనుకుంటే సుబలేఖ సుధాకర్ గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, గెస్ దట్ ఫిలిం. 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ వింటున్నారు. ఇప్పుడైతే ఐ థింక్ ఈ సినిమా పేరు అదే అనుకుంటున్నా, దాని నుంచి సాంగ్ వేస్తున్నా. ఐ మేకింగ్ ఇట్ మోర్ సింపుల్. 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్.

ఎస్ డే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఐకానిక్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వినేసం, సినిమా నుంచి పాట వినేసం. సో ఇప్పుడు రకరకాల కట్టుబాట్ల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమా చేశారు. ఓకే, అందులో ఒక క్యారెక్టర్ కట్టుబాటు ఏంటంటే, ఒకవేళ పొరపాటున ఆయన గురించి ఒకవేళ పక్క వ్యక్తికి తెలియకపోతే, అయితే నీకు నా హిస్టరీ గురించి చెప్పాలన్నమాట అని చెప్పి స్టార్ట్ చేసి అని మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఆయన చెప్తానే ఉంటారు అనమాట. ఓకే, అదే సినిమాలో ఇంకొక ఆయన ఉంటారు. లిటరల్లీ ఏదైనా ఖర్చు పెట్టాలి అంటే ఏ దూరంలో కోడిని మన ఎగరేస్తే వెళ్ళదీస్తే సరిపోదా, అది చూస్తూ ఆనందం ఉంటే సరిపోదా, ఇలా ప్రతిదాన్ని కాస్ట్ ఎఫెక్టివ్ వేలో వివరిస్తారు. సో ఇలా రకరకాల కట్టుబాట్లు ఉన్న క్యారెక్టర్లు ఒక సినిమాలో కనిపిస్తారు. ఆ సినిమా ఏంటో ఎవరైనా గెస్ చేయగలరా? యాడ్ బ్రేక్ తర్వాత సినిమా నుంచి ఒక పాట వేస్తా. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. అక్షరాల 3 నిమిషాలు ఉంది మీ దగ్గర.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. Masala dosa.
2: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street Frisco. Call us 469-269-6476.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
5: Amma, Saturday movie?
6: Manabadi class.
5: Amma, old Nitano had a farm.
6: Uppu kappu rambu. Telugu paddhyam cheppu?
5: Uppu kappu rambu.
6: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో గుండెల దాకా చేరే ప్రయాణం అది
12: లైక్ మెమరీస్
13: గుర్తుకొస్తున్నాయి
12: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్
11: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
12: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్
14: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్
12: yes మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 pm ఆన్వర్డ్స్ బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్
11: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkirawani show
15: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట
16: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
15: అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com
17: శాలిని ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది
12: సూర్య ప్రకాష్ ఇక్కడ పూజ సామాన్లు గార్లెండ్స్ బ్లౌజ్ పీసెస్ వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి బాసింగాలు పూల బుట్టలు ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్
17: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది జనాలు బీభత్సంగా కొంటున్నారు సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్ 1400 రానల్డ్ రీగన్ బిలవర్డ్ యూనిట్ 606 లియాండర్ టెక్సాస్
16: ఇండియా వెళ్ళాలేమో నేను ఇప్పుడు ఇండియా ఎందుకురా?
17: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ యువర్ సర్వీస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్.
9: ఆకలి కలిసి ఆకలి.

Yes, we are back. Dead another Avinash to DFW Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas untunnaru. Chakaga pelli cheskovali anipistundi naaku. Pelli cheskovali anipistundi gaani aa pelli chuttu unde tatangame chaala heavy ga anipistundi. Are ippudu ee wedding photographer ee videographer lu ledha you know catering correct ga ekkada dorukutundi ledha మేకప్ ఎవరు చేయిస్తారు, ఎన్ని రోజుల ముందు చేయించాలి, ఏంటి ఇదంత పెద్ద ప్రాసెస్ అనిపించట్లే మీకు? మీలాగే అంటే నాలాగే మీరు కూడా కొంచెం అలసిపోయి బ్యాచ్ అయితే కనుక డెఫినెట్లీ ఈ పనులన్నీ ఒక ప్లేస్కి వెళ్తే చాలా ఆషామాషిగా హాయిగా అయిపోతాయి అనమాట. అదేంటంటే సో సన్నాస్ ఇన్వైట్ మరియు రేడియో సర్వే వాళ్ళు కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు వెడ్మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. ఓకే, జూలై 26th ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరుగుతుంది గ్రాండ్ ఎక్స్పో. సో ఈవెంట్ కావాల్సిన అన్ని సర్వీసెస్, ఏ ఈవెంట్ కావాలన్నా ఈ సర్వీస్ అన్ని ఒకే చోట దొరుకుతాయి అనమాట. సో ఫోటోగ్రాఫర్స్ గానీ, వీడియోగ్రాఫర్స్ గానీ, డీజేస్ గానీ, డెకోర్స్ గానీ, బ్రైడల్ వేర్ గానీ, సిల్వర్ జ్యువెలరీ గానీ అన్ని ఒకే చోట దొరుకుతాయి. సో స్పాన్సర్స్ మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. మీరు ఫుడ్ వెండర్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ డెకరేటర్ లేదా ఏదైనా వెడ్డింగ్ లేదా ఈవెంట్ రిలేటెడ్ బిజినెస్ నడుపుతుంటే ఇది మీ బిజినెస్ ని వందల మంది కస్టమర్స్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంచి అవకాశం ఉంటున్నారు. అది సో మీరు బూత్ లేదా స్పాన్సర్షిప్ రిజర్వ్ చేసుకోవడానికి 4698780101 అనే నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి లేదా టెక్స్ట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ లో SANAS సనాస్ ఇన్వైట్ అనే యాక్చువల్లీ పేజ్ కి వెళ్ళి మీరు యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ఓకే, డైరెక్ట్ గా మీరు డిఎం చేస్తే చాలు, మిగతా అన్ని ఆబ్వియస్లీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ పాట కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీకు తెలియదు కానీ ఇన్ఫాక్ట్ హీరో కూడా తెలియదు అంట ఎప్పుడు రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ గారు స్టేజ్ ఎక్కువ చెప్పారు. సో బట్ ఈ సినిమా నుంచి పాటలు చాలా బాగుంది. సో ఇదొకటి అండ్ చెన్నై లవ్ స్టోరీ నుంచి ఒక పాట బ్యాక్ టు బ్యాక్ వేస్తున్నాను, వింటూనే ఉండండి. అండ్ ఎవరో కాలర్స్ ఇందాక కాల్ చేశారు, యూ కెన్ కాల్ మీ నౌ. ఎస్

0: వదలద్దు, అస్సలు వదలద్దు. వదలద్దంటే వదలద్దంతే. దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 రేడియో స్టేషన్. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. సో మ్యాటర్ ఏంటి అంటే, మన ఒడిసీ ట్రైలర్ ఇస్ ద మోస్ట్ డిస్లైక్డ్ ట్రైలర్ అని ఇంటర్నెట్ లో ట్రెండ్ అయింది. ఏం జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న కన్ఫ్యూషన్ అయితే ఫ్యాన్స్ మధ్య వచ్చింది, క్రిస్టోఫర్ నోలన్ గారి ఫ్యాన్స్ మధ్య. ఓకే, బట్ యాక్చువల్లీ ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మైండ్ బ్లోయింగ్. ద మాస్టర్ ఇస్ బ్యాక్, బ్యాక్ కాదు, ద మాస్టర్ హెయిల్స్ అగైన్. అసలు క్రిస్టోఫర్ నోలన్ హిట్ పడకపోవడం ఏంటి అని చెప్పి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని, అన్ని కన్ఫ్యూజన్ ని మాత్రం ఒక రేంజ్ లో తొలగించేసిందంట. అది సో మొత్తానికి క్రిస్టోఫర్ నోలన్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం హ్యాపీస్. అది పక్కన పెడితే మీరు 17 టికెట్స్ బుక్ చేసుకుంటారు చూసుకోండి, లేకపోతే వీకెండ్ గైనా ప్లాన్ చేసుకోండి, టికెట్స్ అయితే పక్కా దొరకవు. అది పక్కన పెడితే జూలై మంత్ ఈజ్ టామ్ హాలండ్ అండ్ జెండయా మంత్. అది సో ఓ పక్కనేమో ఒడిసీ ట్రైలర్ గురించి హైపో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, ఇంకో పక్కన బ్రాండ్ న్యూ డే, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ కి రెడీ అయిపోతుంది. అది కూడా 30th రిలీజ్ అవుతుంది. సో ఎక్కడో యుఫోరియా నుంచో ఫాలో అయ్యో, లేదా మార్వెల్ సిరీస్ లో తను జాయిన్ అయిన తర్వాత ఫాలో అయ్యో, మరి ఏ రీజన్ లో తెలియదు కానీ, మీరు ఏ రీజన్ వల్ల ఫాలో అయినా కానీ మీకు కావాల్సిన ఎక్సైట్మెంట్ మాత్రం డెఫినెట్లీ అది రిపేర్ రేంజ్ లో వస్తుంది. ఈ ఇన్ఫాక్ట్ ఈ మంత్ ఫ్రమ్ దిస్ టూ కపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే, స్ట్రేంజర్ థింగ్స్ కనుక మీరు చూసుంటే అన్ని సీజన్స్ ఇన్ఫాక్ట్ ఫాలో అయ్యంటే కనుక, స్ట్రేంజర్ థింగ్స్ లో యాక్ట్ చేసిన సాడీ సింక్ అంటే బేసిక్గా ఎవరైతే యూనో అప్సెట్ డౌన్ లో ఇరుక్కుపోతారో వాళ్ళు లాస్ట్ ఫైనల్ వస్తారో, తను కూడా హిష్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ అ క్యారెక్టర్ ఇన్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. సో లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. మరి టికెట్లు ఒకటే బుక్ చేసుకోవడం ఇంపార్టెంట్, మిడిల్ రోడ్ సీట్లు, ఐమాక్స్ స్క్రీన్, మంచి పాప్కార్న్, అంతే, సెట్ అంతే, అది సంగతి. కాసేపటి లాడ్స్ వస్తాయి, ఆ తర్వాత రెండు పాటలు వస్తాయి, మనం మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళదు, విల్ మేక్ యూ ఫీల్ లైక్ హోమ్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకేనా, వెళ్ళదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ నాతోనే ఉండండి. మంచి.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి. రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి.
4: లైక్ లవ్. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
4: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
4: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibel Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినవో, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 1400 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.
11: ఇండియా వెళ్ళాలేమో నేను,
12: ఇప్పుడు
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 or visit 3234 Forest Lane.

అది సంగతి. అప్పుడప్పుడు మధ్యలో అలా ఊపు కావాలంటే పారడైస్ నుంచి ఆయాషారు వినేస్తే లైఫ్ అంతా సెట్, ఎనర్జీ అంతా సెట్ అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. నాకు తెలిసి ఈ పాటకి ఇప్పుడు కార్లో వెళ్తున్న వాళ్ళు ఒకవేళ ఇంకా ఆఫీస్కి రీచ్ అవ్వకుండా వెండుండే కనుక డెఫినెట్లీ వాల్యూమ్ పెంచే ఉంటారు ఈ టైంకి. దట్ ఈస్ ద ఎనర్జీ, అది మ్యాటర్. సో దే ధనాధన వినేష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ వినేస్తున్నారు. ఆల్మోస్ట్ మనం షో ఫినిషింగ్ టైంకి వచ్చాము. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నైట్ అయ్యేటప్పటికి నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్ లో లేదా ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో నేను ఏం చూడాలి అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ మీమాంస మీకు ఉంటుంది. అవన్నీ సాల్వ్ చేయడానికి నేనున్నాను. ఓకే, సో ఐ ఆమ్ యువర్ రికమెండేషన్ డాక్టర్ అనుకోండి. ఓకే, సో మా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే ఈ లాస్ట్ 2 డేస్ లో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి పెద్ద కేమో నెట్ఫ్లిక్స్, సో పెద్ద చూడొచ్చు మీరు. అండ్ అది కాకుండా సంగీతం కూడా ఈ రోజు స్ట్రీమ్, ఐ థింక్ ఈ రోజు స్ట్రీమ్ అవుతుంది. సో మీరు సంగీతం కూడా చూసేయచ్చు. థియేటర్కి వెళ్ళి ఎవరైతే చూడలేదో, 94-year-old యంగ్ ఫిలిం మేకర్ అయిన సంగీతం గారు డైరెక్ట్ చేసిన సినిమా, యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్ సినిమా. ఆయన ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ అనుకున్నారంటే ఇంకా రిలవెంట్. ఎందుకు రిలవెంట్ అనేది మీరు సినిమా చూసాకే మీకు అర్థమవుతుంది. అండ్ అది కాకుండా సూపర్ సూపర్ అనే సిరీస్ కూడా ఉంది నెట్ఫ్లిక్స్ లో, చూసేయండి. అండ్ ఇది పక్కన పెడితే ప్రైమ్ లో రీసెంట్ గా కరుపు సినిమా రిలీజ్ అయింది, దట్ యూ కెన్ వాచ్. అండ్ ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, హాట్స్టార్ లో ఇంకోటి ఏంటంటే ఒక మలయాళం సినిమా మాలీవుడ్ టైమ్స్ మన నేను చాలా ఎక్కువ మాట్లాడే దాని గురించి, అండ్ ఇట్స్ వర్త్ దట్ హైప్. అది అది కెన్ వాచ్ ఇట్, అది సంగతి. అండ్ ప్రైమ్ లో యాక్చువల్లీ టైటాన్ వాచ్ గురించి ఒక స్టోరీ వచ్చింది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సిరీస్, ఇంట్రెస్టింగ్ సిరీస్, అది కూడా చూడొచ్చు అనమాట. సో లిస్ట్ మనం చూడాలని ఫిక్స్ అయితే బోల్డ్ ఉన్నాయి, అవన్నీ మనం ప్రతిరోజు ఈ టైం మాట్లాడేసుకుందాం. నేను చెప్పే వెళ్తాను, అసలు ఎవరికి ఏ లోటు చేయకుండా చూస్తాం, అది సరేది. ఇప్పుడైతే మాత్రం ఇంకొక పాట, మరి సంగీతం గారు 94-year-old యంగ్ ఫిలిం మేకర్ కాబట్టి, సంగీతం కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది కాబట్టి మరి ఆయనకు కూడా ఒక పాట డెడికేట్ చేసేయాలని ఫిక్స్ అయిపోయి ఒక పాట ఇప్పుడు ప్లే చేస్తాను. అండ్ దాంతోపాటు బ్యాక్ టు బ్యాక్ ఇంకొక ట్రాక్ కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సుర్భి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్. వింటున్నారు సెంచరీలు కొట్టేద్దాం.

అది సంగతి. సో మొత్తానికి అద్దరిపై పాట గన్స్ అండ్ రోజెస్ ఓజీ మూవీ నుంచి వినేసాం. అండ్ ఒకటి మాత్రం, ఇన్ఫాక్ట్ మీరు న్యూస్ ఇప్పటిదాకా ఐ మీన్ విన్నారా లేదో నాకు తెలియదు కానీ ఓజీకి ఒక ప్రీక్వెల్ వస్తుందని చెప్పి విన్నారు. ఇన్ఫాక్ట్ ఈ న్యూస్ విన్న తర్వాత ఒఫీషియలా కాదా అని చెప్పి మీకు డౌట్ ఉండే కనుక పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఒఫీషియల్ అన్న పేజ్కి వెళ్తే మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిలీజ్ చేసాను సార్ మేము వెయిట్ చేయలేము అని మీకు అనిపిస్తుంది. బట్ అనదర్ థింగ్ టు మేక్ యూ వెయిట్ ఆర్ టు ఫీల్ ఎక్సైట్మెంట్ విత్ ఇన్ టైమ్ లోనే మీకు ఆ ఎక్సైట్మెంట్ తీర్చాలి అంటే వన్ వే టు డూ ఇట్ ఇస్, ఓజీకి ఒక కామిక్ ఉంది, ఓజీ ఒక కామిక్ బుక్ తయారు చేస్తారు. సో అది ఓన్లీ లిమిటెడ్ పీపుల్ దగ్గరే ఉంది. సో ఇన్ కేస్ మీరు ఓజీ ప్రీక్వెల్ ఎలా ఉండబోతోంది అండ్ దాని కథలు ఉండబోతుంది అని మీకు కొంచెం ఐడియా రావాలి అంటే ఆ బుక్ యాక్చువల్లీ కొనుక్కొని చూడండి. అండ్ యునో వాట్, అందులో ఒక ఆ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ కి పెట్టండి తెలుసా, డ్రాగన్. ఎస్, అది ఆ లీడ్ క్యారెక్టర్ కి పెట్టే డ్రాగన్. మరి ఇంకా అందులో ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో, దాని తర్వాత ఎన్ని జరుగుతాయో ఏంటో మరి నాకైతే తెలీదు. అసలు అది వచ్చిన రోజు ఉంటుంది నా సమీరంక మమ్మల్ని ఉండదన్నమాట అది. సో ఇప్పుడైతే మాత్రం ఒకసారిగా పాత వింటేజ్ పీకే డేస్ ని ఒకసారి తలచేసుకుంటూ మంచి పాటతో ఈ రోజు షోని ఇండియాతో రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ రేపు జూలై 9th ఇంకెక్సైటింగ్ విషయాలతో మనం ముందుకొచ్చి ఇచ్చిపడదు. ఓకే, అండ్ అప్పటిదాకా ఫీఫా మ్యాచ్ చూస్తూ ఉండండి, నేను అప్డేట్ చెప్తూ ఉంటా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం మన వేస్ట్ ఎక్కడ పడేస్తున్నాం, మన ఫుడ్ ఎక్కడ పెడుతున్నాం ఏంటి అనే విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే డాలస్ కి ఇప్పుడు ఓన్లీ యుఎస్ వాళ్ళే కాదు బయట కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. అండ్ అబౌట్ ఆర్ కంట్రీ దే షుడ్ టాక్ వెరీ గుడ్. ఓకే, అది సంగతి. దట్ ఈస్ ఓన్లీ రిక్వెస్ట్. ఎంఏ రాజహా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: Guilty, Your Honor. Guilty of good taste.
2: Yes.
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
4: ee weekend groceries no teeskostava?
2: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
4: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes. Just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kaavali.
5: Daily needs, festival shopping, unexpected guests, handle it Swadeshi way.
4: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
3: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
2: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
4: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
2: హై అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
5: ఇండియా

0: them at 817-829-8888. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
5: గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఆర్జే సంధ్య, అండ్ వచ్చేసాను ఒక మంచి షో తోటి, ఒక కొత్త రకమైన షో తోటి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఏఐ. ఐ నో ఏఐ అనగానే అందరికీ ఒక మంచి ఉత్సాహం వచ్చి ఉంటుంది కదా. సో యాక్చువల్ గా ఏఐ అనగానే మీకు వెంటనే గుర్తొచ్చేది ఏంటండి? Like I want to say something here, actually, you know what, AI idivarku manaki mana life lo oka friend ga kani or inkoka companion ga kani or coworker ga kani eppudu introduce kaled kada. Idivarku mana pallu manam cheskuntu manaku oka circle undi, mana friends tho maatladukoni ivanni chese vallam. Alantidi ippudu AI raangane things have changed completely. So andukanni nenu, సరే మీ ఒపీనియన్స్ కూడా తెలుసుకుందాం. మీరేం మీ ఉద్దేశంలో మీరు ఎక్కడెక్కడ ఏఐని వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, అది మీ లైఫ్ ని ఎంత ఈజీగా చేసింది అని అడగడానికని ఈ టాపిక్ తీసుకొచ్చేసాను. సో నా వర్జన్ కూడా చెప్తాను, అట్ ద సేమ్ టైం మీ వర్జన్ కూడా చెప్పేస్తే నేను కూడా నోట్ చేసుకుంటానండి. ఇది సీక్రెట్, ఓకే? సో ఓకే, మన టాపిక్ లో వెళ్ళిపోయే ముందు నేను ఒక పార్ట్ ప్లే చేసేస్తాను, దాని తర్వాత విల్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్.

అది ఒక ఫస్ట్ ఒక సాంగ్ తో అయితే స్టార్ట్ చేసేసాము. అయితే ఏంటంటే అస్ వి గో ఆన్ నేను చెప్పాను కదా ఇప్పుడు మనం కొంచెం ఏఐ గురించి మాట్లాడుకుందాం అని. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అండి ఇనీషియల్ డేస్ లో అంటే వెరీ ఓల్డ్ ఓల్డ్ ఓల్డ్ డేస్ ఐమ్ టాకింగ్ అబౌట్ వేర్ మనకి కంప్యూటర్ లేదు ఏమీ లేదు మనం ఏం చేసేవాళ్ళం ఎవరికైనా ఒక వేరే ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా కన్వే చేయాలి అంటే ఒక చిన్న ఇంగ్లాండ్ లెటర్ మీద ఒక లెటర్ ఒక ఉత్తరం రాసి మనం పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి అది పంపించి మళ్లీ మనకి రిప్లై వచ్చేంత వరకు వెయిట్ చేసేవాళ్ళం. అలా డేస్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చింది ఏంటి ఒక ఈమెయిల్ వచ్చింది ఆర్ అదేం చేసాం మనం ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఓకే మనం పంపించామా యాజ్ సూన్ యాజ్ దట్ పర్సన్ ఇస్ దేర్ మనకి ఇమ్మీడియట్ గా రిప్లై వచ్చేది కదా. ఎలా ఎవాల్వ్ అయింది లైఫ్ అనగానే అంటే అక్కడ స్టార్ట్ అయ్యి ఈ రోజు మనం ఎంత చేంజెస్ చూస్తున్నామో అని అనిపిస్తుంది నాకైతే. సో మీకు అప్పట్లో ఉన్న ఆ ఇంగ్లాండ్ లెటర్ పంపించి వెయిట్ చేసి ఓకే మనకు మళ్ళీ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి మనకి లెటర్ ఇచ్చి మనం అది చదువుకుని ఎంజాయ్ చేసిన రోజులు బాగా నచ్చాయా? ఆర్ ఇప్పుడు మనం ఒక ఈమెయిల్ పంపిస్తాము మనకు వచ్చేసింది టక టక టక ఇఫ్ ద పర్సన్ సీస్ ఇమ్మీడియట్ గా మనకి రెస్పాన్స్ ఇచ్చేసే రోజులు నచ్చాయా? మీకేమనిపిస్తుంది? సో ఓకే మీరు ఆలోచించి నాకు చెప్పండి. నేను నెక్స్ట్ సాంగ్ ఇంకోటి ప్లే చేస్తాను వినేసేయండి.

అదండి. సో సాంగ్ కూడా వినేసాము. అయితే ఇందాక చెప్పినట్టుగా ముందు మనం ఓల్డ్ డేస్ లో ఒక లెటర్ రాయాలి అని అంటే ఇంగ్లాండ్ లెటర్ రాసి పంపించాడం కదా. సో యాజ్ డేస్ పాస్ట్ ఈమెయిల్ నుంచి మనకి చిన్న ప్రోగ్రెస్ ఏంటైంది అని అంటే మనం ఒక ఏమైనా ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నాయి న్యూస్ గట్రాలు అని అంటే అది వెళ్లి మనం ఇంటర్నెట్ లో కూర్చుని గూగుల్ చేసి ఎక్కడేం జరుగుతోంది అని తెలుసుకునేవాళ్ళం. అది మనం వెళ్లేవాళ్ళం నెట్ ఒక కెఫేకి, ఇంటర్నెట్ కెఫేకి. బట్ ఇప్పుడు ఆలోచించండి, మన చేతిలోనే ప్రపంచం ఉందండి. ఒక ఫోన్ లో ఓపెన్ చేసి ఎక్కడేం జరుగుతోంది అనగానే టక్ టక్ టక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాను. మీరు ఎంతమంది మొన్న ఆయన మ్యాచ్ ఆర్ యూనో సాకర్ గేమ్స్ అన్ని చూసిన ఉంటారు, ఫుట్బాల్ గేమ్స్ అన్ని చూసి ఉంటారు, ఆర్ క్రికెట్ మ్యాచెస్ అన్ని చూసిన ఉంటారు. మీరు ఒక స్కోర్ ఎక్కడున్నా సరే మీరు స్కోర్ తెలుసుకోవాలి అని అంటే జస్ట్ మీరు ఆన్లైన్ లోకి వెళ్లి తెలుసుకుంటే తెలిసిపోయేది కదా. అదే ఇదివరకు అయితే టీవీ ముందు కూర్చునే వాళ్ళం అండి. సో ఎన్ని చేంజెస్ కదా. సో ఇలాంటి చేంజెస్ గురించి ఇంకా ఇంకా ఇంకా ఇంకా మాట్లాడుకుందాము. అయితే ఇంకొక మంచి పాట వేసిస్తా.

ఓకే, సో సాంగ్ కూడా వినేసాం. అయితే మనం టాపిక్ లోకి అయితే దీపదాం. మీకు తెలుసా అండి, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. ఏంటంటే ఈ కొత్త ఏఐ వలన యాపిల్ కొత్తగా ఒక సిరి ఏఐ ని డెవలపర్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసిందట అండి. ఏంటంటే ఇది చాలా డిఫరెంట్ అంట కూడా. మీరు ఒక కాంటెక్స్ట్ కనుక చదివితే మీ మెసేజెస్, మీ ఫొటోస్, మీ యాప్స్ అవన్నీ మీ ఐఫోన్ లో కానీ, మీ యాప్ యూనో ఐప్యాడ్ లో కానీ, మ్యాక్ లో కానీ ఒక కొత్త విజన్ ప్రో తోటి వచ్చేస్తుందంట, విజన్ ప్రో లో కానీ వచ్చేస్తుందంట. అయితే ఇవన్నీ కూడా మీ మీ మీ డివైస్ లోనే రన్ అవుతాయి అని కూడా చెప్తున్నారు. సో ఇమాజిన్, మన మనం తీసుకునేది ఒక ఫోటో తీసుకోవాలి అంటే ఇదివరకు ఒక ఫోటో స్టూడియోకి వెళ్లి ఫోటో తీసుకుని అక్కడి నుంచి మనం డెవలప్ చేసుకుని దీన్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఫోటో ఫ్రేమ్ కట్టుకుని చేసేవాళ్ళం. ఇప్పుడు ఓ మై గాడ్, ఇది చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుందండి ఏంటంటే మన ఫోన్ లోనే ఇన్ని ఫెసిలిటీస్ ఉంచుకుంటే మనం ఎక్కడ ఎక్కడ టక్ టక్ టక్ నిమిషాల్లో అన్ని పనులు చేసేయచ్చు కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వినడానికి కూడా. సో ఇది మీరు మీరు ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారు మీ లైఫ్ లో డే టు డే నాకు చెప్పేసేయండి. అప్పటిదాకా ఇంకొక సాంగ్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవ్వబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
6: ఇండియా టుడే స్పెషలైజెస్

0: call them at 817-829-8888. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.

అదండి ఒక చింత కథక తక చింత కథ సాంగ్ అయితే మంచిగా ప్లే చేసేసాను, విన్నేసాం కూడా. అయితే ఇందాక చెప్తున్న టాపిక్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో మన యూనో త్రూ అవుట్ ద వరల్డ్, మనం ఎక్కడికైనా వెళ్ళి మనం అర్థం కాని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోక్యో వెళ్ళాం మనం, సో టోక్యో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకి ఎలా అర్థం అవుతుందండి. అయితే ఇప్పుడు ఒక చిన్న ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంది కదా మనకి మన ఫోన్ లో, అలాగే గూగుల్ ఏం చేస్తున్నట్ట అంటే దే గాట్ సంథింగ్ న్యూ కాల్డ్ జెమినై 3.5 లైవ్ ట్రాన్స్లేటర్ అని తీసుకొచ్చిందంట. సో మీరు కనుక ఎక్కడైనా ఏదైనా దేశాలకు వెళ్ళి అక్కడ భాష రాకపోతే యూ కెన్ గో అహెడ్ అండ్ యూజ్ దాట్, అప్పుడు మీ రియల్ టైమ్ లో మీ స్పీచ్ టు ట్రాన్స్లేట్ చేస్తుంది అట. అది కూడా ఏంటి 70+ లాంగ్వేజెస్ అటండి, వావ్ కదా. సో దిస్ ఇస్ సో సో సో సో గుడ్ అనిపించింది. అండ్ మీకు కావాలంటే మీ క్యాబ్ డ్రైవర్ తో కూడా మీరు ఆర్గ్యూ చేసుకొచ్చండి, అది కూడా ఫ్లూయెంట్ గా జాపనీస్ లాంగ్వేజ్ లో. ఎంత డిఫరెంట్ గా వరల్డ్ అయిపోయిందండి, ఇది ఇది కదా మనం కావాల్సింది, ఇది కదా మన ఇదంటే. సో అలాగనమాట. అండ్ ఇది ఒక్కటే కాదండో, ఎన్ని ఉన్నాయో అడ్వాంటేజెస్ మనం ఇంకా ఇంకా మాట్లాడుకుందాం. అయితే నేను పాఠం మాత్రం ప్లే చేయాలి కదా, మీకోసం ప్లే చేసేస్తున్నాను.

అదండి, ఒక మంచి సాంగ్ కూడా ప్లే చేసేసాను. అయితే ఏంటంటే ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ చెప్తాను మీకు. నేను ఎన్ని ఫొటోస్ తీసానో లెక్కే లేదు. మీరు కూడా అలాగే చేస్తారేమో కదా, మీ ఫోన్ లో ఫోన్ నిండిపోయి ఉంటుంది, మెమరీ కూడా నిండిపోయి ఉంటుంది, అన్ని ఫొటోస్ తీస్తారు. అయితే ఏంటంటే ఫొటోస్ తీసిన తర్వాత యాస్టీస్ గా పెడతారా, మీరు దాన్ని ఎడిట్ చేస్తారా? నేనైతే విపరీతంగా ఎడిట్లు చేస్తానండి దాన్ని, ఎలా కావాలో అలాగా. లైక్ నేను కొన్ని కొన్ని ఫోటోలు తీసుకుని ఉంటాను మ్యాగజైన్ మీద కవర్ లాగా, ఇలా అలా ఏదేదో చేస్తూ ఉంటాను అనుకోండి, మీరు కూడా అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మెటా కొత్తగా ఒక ఇది తీసుకొచ్చిందంటండి సెల్ఫీకి యూజ్ అయ్యేది. ఏంటంటే ఇది AI తో వచ్చిందా, మీరు యూ కెన్ గో హెడ్ అండ్ ఎడిట్ వాట్ ఎవర్ ద వే యూ వాంట్ అంట. సో మోర్ డీటెయిల్స్ నేను చెప్తాను. అయితే మీరు దాంట్లో కనుక ఉంటే ఆ ఫీచర్ని యూజ్ చేస్తూ ఉంటే మీకు దాంట్లో అది AI తో చేస్తుందా, ఇంక దేంతో అయినా చేస్తుందా అని తెలిసిపోతుందంట. అయితే నా ఫస్ట్ ఒక క్వశ్చన్ ఉందండి దీనికి, ఏంటంటే మీరు ఓకే లెట్ మీ పుట్ దిస్ క్వశ్చన్. ఓకే నేను క్వశ్చన్ పార్ట్ తర్వాత ప్లే చేస్తానండి, క్వశ్చన్ చెప్తాను, నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు చెప్పేద్దరు కానీ, బట్ పార్ట్ తర్వాత.

అలాంటి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే ప్లే చేసేసాను మీకోసం. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తోటి వచ్చేసాను మీ ముందుకి, ఏంటంటే నాకు మీకు కనుక ఆన్సర్ తెలిసి టక్ టక్ కాల్ చేసి చెప్పేసేయండి. మా నెంబర్ తెలుసుకోండి మీకు 9726361966. క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ టైనీ ఏఐ మోడల్ రిలీజ్డ్ దిస్ జూన్ and it is very small to run on Raspberry Pi and even inside a walking robot. So question malli cheptunnanu nenu, ye AI model chaala tiny AI model June lo release ayindi, adi chaala chinnadi and adi Raspberry meeda kuda run avutundi ata. So meeku kanaka telisthe tak tak ana call cheseyandi. Malli na number cheptanu nenu, studio number cheptanu 9726361966. మీరు వినేస్తూ ఉండండి, ఇంకొక మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ప్లే చేస్తాం చేసేసి, అండ్ దెన్ విల్ గోయింగ్ టు కమర్షియల్స్. ఈ లోపల మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏ వై నాట్ యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.

Bharati. Welcome back to the show. And ఒక సాంగ్ కూడా వినేసాం, కమర్షియల్స్ లోకి వెళ్ళాం, సాంగ్ వినేసాం. నేను అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుందా? What tiny AI model released this June is so small it can run on Raspberry Pi and even inside a walking robot? అని అడిగాను మిమ్మల్ని. మీకు ఎవరికైనా సమాధానం తెలియండి, లేదంటే నేను ఒక చిన్న హింట్ కూడా ఇస్తానండి. ఇది హింట్ ఇస్ లిక్విడ్ స్టేట్ అనే మోడల్ ఇది. సో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, బట్ విల్ గో ఫార్వర్డ్, విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ ద టాపిక్. సో యాక్చువల్ గా ఏంటంటే, మీరు ఎంతమంది మీ డే టు డే లైఫ్ లో ఈ ఏఐని వాడుతున్నారు, అంటే ఎలా వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు? అండ్ మీకు అనిపిస్తూ ఉంటుందా, చాలా డిస్కషన్స్ వస్తాయి, ఈ ఏఐ ఇస్ ఇట్ గోయింగ్ టు రీప్లేస్ అస్ అన్న ఒక ఫీలింగ్ అండ్ థాట్, ఒక ఇది వస్తూ ఉండొచ్చేమో కదా. సో మీకు అలా ఉందా, మీ ఉద్దేశం ఏంటి? ఇదైనా ఉంటే ప్లీజ్ ప్లీజ్ నాకు కాల్ చేసి చెప్పేసేయండి. వీ కెన్ టాక్ మోర్ అబౌట్ ఇట్. యాక్చువల్ గా కూడా నాకు కాల్ చేయండి 9726361966 కి. అండ్ యా, మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఇంకొక మంచి మంచి సాంగ్ కూడా ప్లే చేసేనా అని ఆలోచిస్తున్నాను. ప్లే చేసేద్దాం అండి, ప్లే చేసేద్దాం. లెట్ మీ ప్లే ద సాంగ్ అండ్ హియర్ వి గో.

వెల్కమ్ బ్యాక్. సో ఇందాక అడిగిన క్వశ్చన్ కి నేనే ఆన్సర్ చెప్పేస్తాను, సో దాట్ వీ కెన్ మూవ్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్. యాక్చువల్లీ ఏంటంటే, నేను ఇంట్లోనే చెప్పేసాను ఆన్సర్ కూడా, లిక్విడ్ ఏఐ ఎల్ఎఫ్ఎం 2.5 to 30 mm అది ఆన్సర్. బట్ ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి గేమ్ ఆడదామండి. ఏంటంటే, నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఏంటంటే రెండు నిజాలు చెప్తాను, ఒక అబద్ధం చెప్తాను. ఓకే, మీరు అందులో ఏది అబద్ధం అని కనుక్కుని నాకు స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. మన నెంబర్ గుర్తుంది కదా మీకు, 9726361966. సో రెడీయా? ఆల్ రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అతడు సినిమా డెఫినెట్ గా మీరందరు చూసే ఉంటారు. అతడు సినిమా టీవీలో 1000కి పైగా సార్లు వచ్చి ఉంది, టెలికాస్టెడ్. సో సెకండ్ క్వశ్చన్, సెకండ్ పాయింట్ ఏంటంటే, మహేష్ బాబు మొదటి సినిమా హీరోగా రాజకుమారుడు. మహేష్ బాబు మొదట హీస్ అన్ ఇంజనీర్, తర్వాత సినిమాల్లోకి వచ్చారు. సో ఈ 3 points లో, ఇది నేను జస్ట్ శాంపుల్ గా చెప్తున్నాను, ఈ 3 points లో ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుంది? ఏది, రెండు నిజాలు ఒకటి అబద్ధం, ఏది అబద్ధం? నాకు కాల్ చేసి చెప్పేసేయండి. ఐ నో ఇది ఈజీ, అందరూ చెప్పగలుగుతారు. బట్ అగైన్ నా నెంబర్ వచ్చేసి 9726361966. సో ఈ లోపల ఇంకొక మంచి పాట వేసేస్తాను, వేసేయండి.

ఓకే, సో నేను ఇంత అడిగిన క్వశ్చన్ గుర్తుందా మీకు? అతడు సినిమా టీవీలో ఎన్నిసార్లు టెలికాస్ట్ అయింది? ఫస్ట్ వన్. సెకండ్, మహేష్ బాబు మొదటి సినిమా హీరోగా రాజకుమారుడు అనే మూవీలో చేశారు. త్రీ ఏంటండి, మహేష్ బాబు మొదట ఇంజనీర్ గా చేశారు అండ్ తర్వాత మూవీస్ లోకి వచ్చారు అని చెప్పేసి. నేను మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే, యు నీడ్ టు ఫైండ్ ద టూ ట్రూత్ క్వశ్చన్స్ అండ్ వన్ లైక్ క్వశ్చన్. సో దీనికి నేను ఇది ఈజీగానే ఉంది కాబట్టి ఆన్సర్ చెప్పేస్తానండి. ఏంటంటే సి, నేను థర్డ్ చెప్పిన ఆప్షన్ రాంగ్. ఏంటంటే మహేష్ బాబు మొదట ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత సినిమాల్లోకి వచ్చారు అని కాదండి. మహేష్ బాబు గారు చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించారు. రాజకుమారుడు ఆయన తొలి హీరోగా చేసిన చిత్రం. అలాగే అతడు తెలుగు టీవీలో చాలా సార్లు టెలికాస్ట్ అయింది. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మానందం గారు ఒకప్పుడు తెలుగు లెక్చరర్. ఆప్షన్ టూ, ఆయన 1000కి పైగా సినిమాల్లో నటించారు. థర్డ్ వన్, ఆయన మొదట క్రికెటర్. సో ఈ మూడు దీంట్లో ఐ నో దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. సో ఏది రాంగ్ ఆన్సర్ మీరు కాల్ చేసి చెప్పేసేయండి, మనం మాట్లాడుకోవచ్చు. అండ్ అప్పటిదాకా ఇంకొక మంచి సాంగ్, టడా టడా టడా టడా, ఏ సాంగ్ వేద్దాము? యా, లెట్స్ ప్లే దిస్.

0: మహేష్ బాబు గారి సౌండ్ వేసేసాను. అండ్ నాకైతే శ్రీకాంత్ గారు ఒకప్పుడు తెలుగు లెక్చరర్, ఆయన 1000కి పైగా సినిమాల్లో మహేష్ బాబు గారి సౌండ్ వేసేసాను. అండ్ నాకైతే శ్రీకాంత్ గారు ఒకప్పుడు తెలుగు లెక్చరర్, ఆయన 1000కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన మొదట క్రికెటర్, ఇది రైట్ ఆన్సర్. అండ్ నాకైతే శ్రీకాంత్ గారు ఒకప్పుడు తెలుగు లెక్చరర్, ఆయన 1000కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన మొదట క్రికెటర్, ఇది రైట్ ఆన్సర్. ఆయన మొదట క్రికెటర్ కాదు, ఒకప్పుడు తెలుగు లెక్చరర్, ఆయన 1000కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన మొదట క్రికెటర్, ఇది రైట్ ఆన్సర్. ఆయన మొదట క్రికెటర్ కాదు అన్నది అడిగారు లెక్చరర్. ఆయన 1000కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన మొదట క్రికెటర్, ఇది రైట్ ఆన్సర్. ఆయన మొదట క్రికెటర్ కాదు అన్నది అడిగారండి, నేను ప్లే చేసేస్తాను మీకు. మొదట క్రికెటర్, ఇది రైట్ ఆన్సర్. ఆయన మొదట క్రికెటర్ కాదు అన్నది అడిగారండి, నేను ప్లే చేసేస్తాను మీకు. సాంగ్ వినేసిన తర్వాత ప్లే చేసేస్తాను మీకు. సాంగ్ వినేసిన తర్వాత కమర్షియల్ లోకి వెళ్ళిపోయి దాని తర్వాత వచ్చిన తర్వాత సాంగ్ వినేసిన తర్వాత కమర్షియల్ లోకి వెళ్ళిపోయి దాని తర్వాత వచ్చిన తర్వాత
1: ఎక్కడ
0: కమర్షియల్ లోకి వెళ్ళిపోయి దాని తర్వాత వచ్చిన తర్వాత

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Go!
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్ life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్.
9: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్,
9: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
8: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
4: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: వెల్కమ్ బ్యాక్. సో ఇందాక మనం చక్కగా ఒక ఆటైతే ఆడేసుకుంటున్నాం, ఏంటంటే 2 truths 1 lie. సో దాంట్లో నేను నెక్స్ట్ క్వశ్చన్ చెప్పేస్తానండి, అడిగేస్తాను. మీకు తెలిస్తే ఫటాఫట మనకు కాల్ చేసేయండి. నా నెంబర్ తెలుసు కదా మీకు, 9726361966. అగైన్ మై నెంబర్ 9726361966. బట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా ఈజీ క్వశ్చన్ అండి, మీరు టక్మని చెప్పగలుగుతారు నాకు తెలుసు అది. ఐఎమ్ 100% షూర్. సో క్వశ్చన్ వినేయండి. నాని ఒకప్పుడు రేడియో జాకీ. ఫస్ట్, ఇది ట్రూతా ఆర్ ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఓకే. సెకండ్ వన్, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. సెకండ్ వన్ ఇది. థర్డ్ వన్, ఆయన తొలి సినిమా ఈగా, ఇందులో ఏది అబద్ధం? మీకు తెలుసండి, నాకు తెలుసు మీకు తెలుసని టకటక ఫోన్ చేసేయండి, చెప్పేసేయండి. అండ్ ఇంత లోపల ఒక నైస్ సాంగ్ వినేసి మీ ఆన్సర్ తెలుసుకుంటాను.

అవుతండి ఆఫ్టర్నూన్ జోష్ వచ్చేయాలి కదా. సో ఇలాంటి ఫాస్ట్ బీట్ ప్యాట్స్ సాంగ్స్ వింటూ మీరు వర్క్ చేసుకుంటూ ఉన్నా ఏం చేస్తున్నా సరే రేడియో సురభి అయితే వినేసేయండి. అండ్ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుందా? మర్చిపోయి ఉంటారేమో, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను వినేసేయండి. ఏంటంటే నాని ఒకప్పుడు రేడియో జాకీ, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆయన తొలి సినిమా ఈగా. ఈ మూడిట్లో ఏది రాంగ్ ఆన్సర్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా లైన్ అప్ చేసేస్తాను సో దాట్ యూ కెన్ ఆన్సర్ బోత్ టుగెదర్ ఇఫ్ యూ వాంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చిరంజీవి గారు తన కెరియర్ లో ఒక సినిమా పాట కూడా పాడారు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మెగాస్టార్ సినిమాలో ఆయన పాట పాడారు, మాస్టర్ సినిమాలో. ఓకే, థర్డ్ వన్ ఇస్ ఆయన మొదటి సినిమా ఇంద్ర. మళ్ళీ చెప్పేస్తాను, చిరంజీవి గారు తన కెరియర్ లో ఒక సినిమా పాట కూడా పాడారు, మాస్టర్ సినిమాలో ఆయన పాట పాడారు, థర్డ్ ఆయన మొదటి సినిమా ఇంద్ర. ఈ మూడిట్లో ఏది రైట్ ఏది రాంగ్, ఆర్ ఏది టూ రెండు ఏవి రైట్ ఆన్సర్స్ అండ్ ఒకటి రాంగ్ ఆన్సర్ కాల్ చేసి చెప్పేసాయండి. నా నెంబర్ 972-636-1966. అండ్ ఈ లోపల ఇంకొక సాంగ్

ది సాంగ్. సో ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందా? నేను చెప్పేసేనా? ఓకే, నేను చెప్పేస్తాను. సో నాని గారి ఫస్ట్ ఆయన ఆయన తొలి సినిమా అయితే ఈగ కాదండి, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో అది అది ఆయన ఫస్ట్ మూవీ వచ్చేసి అష్టాచమ్మా అండి. ఎస్, నేను కూడా ఒక నిమిషం ఆలోచించాను ఏంటబ్బా అని. ఓకే, నేను నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చిరంజీవి గారు తన కెరియర్ లో ఒక సినిమా పాట కూడా పాడారు, మాస్టర్ సినిమాలో ఆయన పాట పాడారు. ఆయన మొదటి సినిమా ఇంద్ర, ఇందులో ఏది అబద్ధం? సో మొదటి సినిమా ఇంద్ర కాదు కదండి. సో అది అన్నమాట. సో మాస్టర్ సినిమాలో అయితే డెఫినెట్ గా ఒక మంచి పాట పాడారండి. మీకు తెలిస్తే, పాట ఏదో తెలిస్తే కూడా చెప్పేసాయి నాకు ఏ సాంగ్ ఆయన పాడారు. ఇట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. సో దీంతో పాటు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అయితే ఏంటంటే, ఫస్ట్ ఒక మంచి సాంగ్ కూడా ప్లే చేసేసుకుని దాని తర్వాత మనం ఒక కమర్షియల్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత విల్ ప్లే మోర్ మోర్ మోర్. ఓకే, అప్పటిదాకా ఇంకో సాంగ్.

0: అదండి, సాంగ్ వేసేసాను. అయితే మనం కమర్షియల్స్ కి వెళ్లే ముందు నేను ఒక చిన్న సెగ్మెంట్ చెప్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకునే పోయే టాపిక్, మనం మూవీస్ చూస్తాం రైట్. మూవీస్ లో ఏంటంటే హీరో అనగానే విల్ డిటర్మైన్ దట్ ఆ హీరో హీరోకే ఉంటుంది, హీరో పాత్రలోనే ఉంటారు అని చెప్పేసి. అయితే ఇంకో క్యారెక్టర్ ఉంటుంది వేర్ ఆ క్యారెక్టరే మొత్తం స్టోరీ నడిపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ ఉంది కదా, అందులో అసలు హీరో ఎవరు? ప్రభాస్ లేక కట్టప్పనా? ఒకసారి ఆలోచించండి. కట్టప్ప లేకపోతే కథ మొదలయ్యేదే కాదు. అతను ఒక నిర్ణయం రెండు సినిమాలకు ముందు నడిపించింది, రెండు సినిమాలను నడిపించింది బేసిక్ గా అయితే కదా. ఇలాంటి కాన్సెప్ట్ అనమాట. సో మనం ఇలాంటి టాపిక్ మాట్లాడుకుందాం బట్ కమర్షియల్స్ తర్వాత. అప్పటిదాకా మీరు కూడా మీ కొంచెం ఆలోచించి చెప్పండి, మీ ఇలాంటివి ఏమైనా మూవీస్ గుర్తొచ్చాయా? గుర్తొస్తే నాకు కాల్ చేసి చెప్పండి. మీకు మనం
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

అది ఒక బాహుబలి గురించి ఎగ్జాంపుల్ చెప్పి బాహుబలి సాంగ్ కూడా వేసేసాను మీకోసం. సో మీకు ఇంకేమైనా ఐడియాస్ వచ్చాయా? నా దగ్గర అయితే ఇంకొక ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. ఏంటంటే ఈ సినిమాలో హీరో బన్నీనే, ఓకే, కానీ కథకు కారణం ఎవరు? మురళీ శర్మ చేసిన పాత్ర. సినిమా పేరేంటో గుర్తొచ్చిందా? అల వైకుంఠపురం. ఓకే, పుట్టిన వెంటనే పిల్లలు మార్చకపోతే కథ ఉండేదే కాదు కదా. సో ఆ మార్చింది ఎవరు? ఆబ్వియస్లీ మురళీ శర్మ గారే. సో ఇలాగన్నమాట, దిస్ ఇస్ వన్ థింగ్, యూ ఫీల్ లైక్ ద అక్కడ హీరో ఒకళ్ళు అయి ఉంటారు, బట్ స్టోరీ నడిపింది మాత్రం దట్ ఈస్ ద స్టోరీ హీరో అనుకోవాలి మనం అయితే. ఓకే, ఇలాంటి థాట్స్ మీకేమైనా ఉన్నాయా? ఆర్ మీకు ఈ సినిమాలో హీరో ఇది అని అనిపించిందా, ఈయన అయి ఉంటారు అని అనిపించిందా? అనిపిస్తుంది, కాల్ చేసి చెప్పండి. మా స్టూడియో నెంబర్ తెలుసుకుని మీకు 9726361966. సో వీ కెన్ కీప్ ప్లేయింగ్ అరౌండ్, బట్ అప్పటిదాకా ఇంకొక మంచి సాంగ్ వేసేస్తాను, వినేసేయండి.

అది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మహేష్ బాబు హీరో కానీ నాజర్ చేసిన పాత్ర లేకపోతే పార్థు జీవితమే మారేది కాదు, ఇది ఏ మూవీ? ఐ మీన్ గెస్, జస్ట్ గెస్. నేను జస్ట్ చెప్పాను, ఆబ్వియస్లీ నాజర్ ఐ మీన్ మహేష్ బాబు హీరో అయినా కూడా నాజర్ పాత్ర ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో పేరు కూడా చెప్పేశాను నేను అందులో, పార్థు అనేసి. మీకు డెఫినెట్ గా పేరు తెలిసి ఉంటుంది మూవీది. మూవీ పేరు ఏంటో నాకు చెక్ కాల్ చేసి చెప్పండి, 9726361966. బట్ మీకు అనిపించలేదా దీంట్లో ఈ మూవీలో ఇట్స్ లైక్ యునో నాజర్ ఇస్ ద మెయిన్ హీరో అన్న ఫీలింగ్ మీకు వచ్చిందా? నాకైతే అనిపించిందండి. అండ్ డెఫినెట్ గా ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ చాలా ట్విస్టుల తోటి నాకు చాలా ఫేవరెట్ మూవీ. నేను ఎన్నిసార్లు చూసుంటాను లెక్కే లేదు. అసలు ప్రతి సాంగ్ ఒక అద్భుత అని అనిపించేటట్టు ఉండే సాంగ్. సో బట్ యా, నెక్స్ట్ ఇంకొక సాంగ్ ప్లే చేస్తాను దాని తర్వాత వీ కెన్ స్టిల్. బట్ పేరేంటో, మూవీ పేరేంటో మాత్రం నాకు చెప్పండి. అప్పటిదాకా లిసన్ టు ద నెక్స్ట్ సాంగ్.

అదండి మన స్టూడియోకి ఇప్పుడే ఒక బుజ్జి కాలర్ కాల్ చేశాడు వశిష్ఠ. కింద గార్డెన్ పర్సనల్ అంట. అండ్ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇది మహేష్ బాబు హీరో కానీ నాజర్ పాత్ర లేకపోతే పార్ట్ టూ జీవితమే మారేది కాదు అని చెప్పేసి ఒక చిన్న స్టోరీ చెప్పాను కదా, చెప్పేసి ఐ ఆస్క్ లైక్ ఏ మూవీలోది అని. సో వశిష్ఠ కాల్ చేసి చాలా చక్కగా చాలా క్యూట్ గా థ్యాంక్ యూ వశిష్ఠ ఫర్ కాలింగ్ మూవీ పేరు చెప్పేశాడు అతడు అనేసి. అండ్ యూ ఆల్సో ఆస్క్డ్ ఫర్ ఎ నైస్ సాంగ్ టు ప్లే. నేను నీ కోసం ఈ పాట ప్లే చేస్తున్నాను, విని ఎంజాయ్ చేసేసి. అండ్ దాని తర్వాత ఐల్ కమ్ బ్యాక్ అండ్ ఐల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్.

వెల్కమ్ బ్యాక్. సో నువ్వు సాంగ్ ఎంజాయ్ చేస్తుంటా అనుకుంటాను వశిష్ట, బట్ సో అగైన్ నెక్స్ట్ క్వశ్చన్. నాని ఈ మూవీలో చాలా అద్భుతంగా నటించారు, కానీ చివరిలో మన కళ్ళల్లో నీళ్లు తెప్పించింది ఎవరు? యునో హిస్ ఓన్లీ సాంగ్. ఈ మూవీ పేరేంటి? ఐ నో యు నో దిస్ మూవీ వెరీ వెల్, అందరికీ తెలుసు, బట్ మీకు కనుక తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి. నా నెంబర్ 9726361966. అండ్ అప్పటిదాకా ఇంకొక మంచి సాంగ్ వేసిస్తాను, వినేసేయండి. సో మీకోసం ఈ సాంగ్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నవ అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, బర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
9: వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. నాని అద్భుతంగా నటించారు కానీ చివరిలో మన కళ్ళల్లో నీళ్లు తెప్పించింది ఎవరు అని వాళ్ళ చిన్న కొడుకుని కూడా చెప్పారాను. ఈ సినిమా పేరేంటి ఇస్ ద క్వశ్చన్. మీకందరికి ఈ సినిమా పేరు తెలుసా, లేదంటే ఏమైనా హింట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. బట్ ఏమైనా హింట్ కావాలంటే నేను ఆఫ్టర్ ద సాంగ్ చెప్పేస్తాను. బట్ తెలిస్తే మాత్రం నాకు టకటక స్టూడియోకి కాల్ చేసేయండి, కాల్ చేసి చెప్పేసేయండి. నా నెంబర్ 9726361966. సో వెయిట్ చేస్తూ ఉంటాను, లేదంటే నేనే ఆన్సర్ చెప్తాను. ఓకే, అప్పటిదాకా నెక్స్ట్ ఈ సాంగ్ వినేసేయండి.

అది నేను ఇందాక ఆన్సర్ చెప్పేసేనా మరి? ఓకే అండి, ఆన్సర్ వచ్చేసి జెర్సీ మూవీలో. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను నేను ఏంటంటే, సాయి పల్లవి అందరినీ ఆకట్టుకుంది కానీ అమెరికా తెలంగాణ మధ్య ఉన్న సంస్కృతి తేడానే అసలు కథలో హీరో. మీకు అనిపించిందా ఏ మూవీలో చెప్పండి? బట్ ఇది చెప్తూ ఉంటే అనిపిస్తోంది, అవునా ఇది కరెక్టేనా ఆర్ ఇంకేమైనా ఉన్నాయా ఇందులో? ఇంకొక యాక్చువల్ హీరో కూడా ఉన్నారండో, ఎవరు కూడా చెప్పేసేయండి. ఓకేనా? సో అప్పుడు దాకా ఇంకొక సాంగ్ వేస్తాను, వినేసేయండి. అండ్ ఈ లోపల మీకు గుర్తొస్తే ఆ సినిమా పేరేదో నాకు కాల్ చేసి చెప్పండి.

హాయ్, వెల్కమ్ బ్యాక్. సో నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి మీకు ఆన్సర్ దొరికిందా లేదా నేనే చెప్పేయాలా? ఆల్రైట్, గో ఫార్వర్డ్, నేనే చెప్పేస్తాను. ఇప్పటికైతే పేరు మాత్రం ఫిదా ఫిదా ఫిదా ఫిదా. సో ఓకే, యాక్చువల్లీ ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇట్స్ ర్యాపిడ్ ఫైర్ అనుకుందాం. ఒక సినిమా మీరు ఎన్నిసార్లు చూసుంటారు? చూస్తే ఆ సినిమాలో మీకు బాగా బాగా బాగా నచ్చి ఎప్పటికీ మర్చిపోలేనన్ని డైలాగ్స్ ఉంటే అందులో మీ ఫేవరెట్ వన్ ఏదై ఉంటుంది? టకటక గుర్తు చేసుకుని టకటక చెప్పేసాయి నాకు. ఓకేనా? సో ఈ లోపల ఇంకొక సాంగ్ వేసేస్తాను, అది వినేసేయండి. గుర్తొస్తే మాత్రం నాకు టక్ టక్ మన ఫోన్ చేసేయండి. ఓకేనా? సో దేర్ వి గో, ది నెక్స్ట్ సాంగ్.

థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్ గా నేను ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది షో కి అయితే వచ్చేసాను, బట్ నేను నెక్స్ట్ షోలో ఏం చేద్దాం అనుకుంటున్నాను అని చిన్న హింట్ ఇస్తాను, మీరందరూ కూడా ప్రిపేర్ అయిపోండి. ఏంటంటే నెక్స్ట్ షో మనం క్రాస్ వర్డ్స్ ఆడుకుందాం, వర్చువల్ క్రాస్ వర్డ్స్. ఓకే, మీకు డెఫినెట్ గా అదంటే ఏంటో తెలుసు. నేను కొన్ని వర్డ్స్ ఇస్తాను, మీరు యూ కెన్ సీక్వెన్స్ ఇట్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ డిఫరెంట్. నేను ఆ షోలో డెఫినెట్ గా చెప్తాను, బట్ జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తున్నాను సో దట్ యూ ఆల్ కెన్ జాయిన్ ది షో అండ్ ప్లే అలాంగ్ విత్ మీ. ఇట్స్ గోయింగ్ టు బి క్రాస్ వర్డ్ వితౌట్ అ బోర్డ్. సో చాలా మందికి చాలా మూవీస్ గురించి చాలా బాగా తెలుసు డెఫినెట్ గాను, అవన్నిటి గురించి మీకు ఎంత తెలుసు అని నాకెంత తెలుస్తుందో మీకు తెలిసిపోతుంది కూడా, బట్ అది తెలిసిన అది సీక్రెట్ అనుకోండి. ఓకే, బట్ స్టిల్ ఆడేద్దాం వచ్చేసేయండి నెక్స్ట్ వీక్. బట్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిందని చెప్పాను కాబట్టి మీకోసం టగటగమని రెండు సాంగ్స్ వేసేస్తాను, వినేసి ఎంజాయ్ చేసేసేయండి. అండ్ దాని తర్వాత ఐ సైన్ ఆఫ్ అండ్ ఐఎమ్ సంధ్య. మీరు వింటున్నారు నా షో, బట్ నెక్స్ట్ వీక్ డెఫినెట్ గా వినండి. విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. అప్పటిదాకా మీకోసం బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ అండ్ దెన్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద టైమ్ ఫర్ ద డే. బై బై.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
10: ఐ హావ్.
9: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
11: గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అండ్ అ వెరీ ఎనర్జెటిక్ స్వాగతం అందరికి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3, డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, అమెరికాలో తెలుగు నేస్తం దట్ సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ వెంకట సుష్మ. ఈ నెక్స్ట్ 3 అవర్స్ కి మీ కంపానియన్, మీ స్మైల్ పార్ట్నర్, ఇంకా మీ చైల్డ్హుడ్ టైమ్ మెషిన్ గైడ్. ముందుగా ఈ రోజు లేదా ఈ వారం పుట్టినరోజు లేదా పెళ్లి రోజు ఆర్ ఎనీ స్పెషల్ మైల్ స్టోన్ జరుపుకుంటున్న వారందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ స్పెషల్ డేస్ ని అన్నిటినీ మాతో సెలబ్రేట్ చేసుకోండి. ఎలా అనుకుంటున్నారా? ఇంకా చేసుకోకపోతే డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్. లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ 107.9 FM HD3. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి. మీకేమన్నా స్పెషల్ సాంగ్ రిక్వెస్ట్ ఉన్నా ఆర్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటుంటే ప్లీజ్ కాల్ చేయండి 9726361966. తప్పకుండా ప్లే చేస్తాను. కమింగ్ బ్యాక్ టు చైల్డ్హుడ్ టైమ్ మెషిన్, అదేంటి అనుకుంటున్నారా? చెప్తా ఎందుకన్నానని. కానీ అంతకన్నా ముందు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిన్న అనగా July 7th వాజ్ గ్లోబల్ ఫర్గివ్నెస్ డే. మన బిజీ లైఫ్ లో తెలిసో తెలియకో కొన్నిసార్లు మన మాటలు, మన యాక్షన్స్ వాటి వల్ల మన దగ్గర వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం, లేదా వాళ్ల మీద ఉన్న కోపం మన మనసులో అలా క్యారీ చేస్తూనే ఉంటాం. సో ఈ మూమెంట్ ని ఒక స్మాల్ రిమైండర్ గా తీసుకుందాం. మీరు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నారా, లేదా ఎవరినైనా క్షమించాలనుకుంటున్నారా, ఇది పర్ఫెక్ట్ టైం. ఫోన్ తీసుకోండి, ఆ ఈగోని కొంచెం పక్కన పెట్టండి, ఒక టెక్స్ట్ పంపండి లేదా ఒక కాల్ చేయండి. కన్సిడర్ టుడే యువర్ సెల్ఫ్ అఫీషియల్ గ్రేస్ పీరియడ్ ఆర్ ఎక్స్టెన్షన్ పాస్ టు హీల్ యువర్ రిలేషన్షిప్. ఇంకా మాట్లాడుకుందాం. ఈ పాట వింటూ మీ లవ్ వన్స్ కి ప్రేమ వ్యక్త మీ ప్రేమని వ్యక్తపరచుకోండి.

వెల్కమ్ బ్యాక్. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఈ సాంగ్ లో వీళ్ళు సీతారాముల గురించి మాట్లాడినప్పుడు నాకు మన జాతర గుర్తొచ్చింది. ఆ జాతర వల్ల ఇంకొక విషయం ఏంటి తెలుసా నాకు గుర్తొస్తుండేది? సనాస్ వెడ్ మీ గ్లామ్. సనాస్ ఇన్వైట్ మరియు రేడియో సురభి కలిసి మీ ముందుకు తీసుకువస్తున్నారు వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. జులై 26 ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పోలో ఎనీ ఈవెంట్ కి కావలసిన అన్ని సర్వీసెస్ ఒకే చోట దొరుకుతాయి. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజేస్, డెకార్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్ మరియు ఇంకా చాలా మంది వెండర్స్. స్పాన్సర్స్ మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఓపెన్. మీరు ఫుడ్ వెండర్, సిల్వర్ జ్యువెలరీ, డెకార్ లేదా ఏదైనా వెడ్డింగ్ లేదా ఈవెంట్ రిలేటెడ్ బిజినెస్ నడుపుతుంటే ఇది మీ బిజినెస్ ని 100 మంది కస్టమర్స్ ముందుకు తీసుకురావడానికి పెద్ద అవకాశం. మీ బూత్ లేదా స్పాన్సర్షిప్ రిజర్వ్ చేసుకోవడానికి 4698780101 కి ఇప్పుడు కాల్ లేదా టెక్స్ట్ చేయండి. ఐ రిపీట్, ది ఫోన్ నంబర్ ఇస్ 4698780101. సనాస్ ఇన్వైట్. ఇక మూవింగ్ ఆన్, అసలు ఇలాంటి మీనింగ్ఫుల్ అండ్ ఫన్ అబ్జర్వెన్సెస్ క్రియేట్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చెయ్యాలి కదా. ఎందుకంటే వీటి వల్ల అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వైల్ మనం కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటాం, కొన్ని స్పెషల్ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకుంటాం, కొంచెం నవ్వుకుంటాం. కొన్ని డేస్ మనకి ఒక స్మైల్ ఇస్తాయి, కొన్ని డేస్ ఒక థాట్ ఇస్తాయి, ఇంకొన్ని డేస్ ఒక స్వీట్ రిమైండర్ లాగా ఉంటుంది. మరి గ్లోబల్ ఫర్గివ్నెస్ డే కూడా అలాంటి ఒక రిమైండరే కదా. మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా ఈ రోజుని ఫుల్ గా ఎంజాయ్ చేయగలం. అవును, ఎందుకంటే టుడే ఇస్ అన్ అబ్సల్యూట్ బ్యాంగర్ ఆఫ్ ఎ డే. ఇట్స్ అఫీషియలీ బీ అ కిడ్ అగైన్ డే, నేషనల్ ఐస్ క్రీమ్ సండే డే, ఫ్రీజర్ పాప్ డే, మిల్క్ చాక్లెట్ విత్ ఆమండ్స్ డే, ఇంకా స్కాట్ డే అంటే సేవర్ ద కామిక్, అన్ప్లగ్ ద డ్రామా. ఇవన్నీ కలిపి ఒకటే మెసేజ్ చూపిస్తున్నాయి, కొంచెం స్లో అవ్వండి, కొంచెం నవ్వండి, కొంచెం చిన్న పిల్లల్లా ఉండండి అని. మాట్లాడుకుందాం ఇంకా. అంతకన్నా ముందు ఫస్ట్ మన చైల్డ్హుడ్ మెమరీస్ ని ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఓన్లీ ఆన్ రేడియో సిరుభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. దట్ సౌండ్స్ లైక్ హోమ్.

0: పెద్ద డ్రామా, దీన్ని బాగా తొందామా. ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆట్లాడను. ఇదో తూఫాన్,
1: ఇదో

ఆల్ రైట్, ఇప్పుడు బీఏకిట్ అగైన్ డే కాబట్టి ఇవాళ డైరెక్ట్ గా మన టైం మెషిన్ ఎక్కేద్దాం. ఫస్ట్ స్టాప్ చైల్డ్హుడ్ ట్రీట్స్. ఇప్పటి కిడ్స్ కి ఓరియో, చిప్స్ అహాయ్, చాక్లెట్ చిప్ కుకీస్, గార్మే ఐస్ క్రీమ్స్, ఎక్స్పెన్సివ్ కుల్ఫీస్ ఇవన్నీ కామన్ అయిపోయాయి. కానీ అప్పట్లో హ్యాపీనెస్ కి పెద్ద రీజన్ గుర్తుందా మీకు? కొన్ని చిన్న చిన్న ట్రీట్స్. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ ఇచ్చే గ్లూకోస్ బిస్కెట్, పార్లీజీ, బ్రిటానియా. సండే అంటే ఫ్యామిలీ అంతా అలా బేకరీకి వాక్ వెళ్లేది. నాకైతే అయ్యంగార్ బేకరీ, అక్కడ క్రీమ్ బన్, హనీ కేక్, లేదా చాట్ బండి దగ్గర పానీపూరి, పేల్పూరి. బర్త్డే అంటే చిన్న కేక్ పీస్, ఫ్రెష్ పొటాటో చిప్స్, రస్నా ఆర్ రూఫ్సా, అంతే. కానీ ఆ ఎక్సైట్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మరి చాక్లెట్స్ అంటే కిస్మీవార్, మెలడీ, మ్యాంగో బైట్, పాపిన్స్, జెమ్స్, ఎక్లేర్స్. బిగ్ ఫన్, బిగ్ బబుల్ బూమర్స్ గుర్తున్నాయా? బబుల్ గమ్స్ కన్నా వాటితో వచ్చే క్రికెట్ కార్డ్స్, డబ్ల్యూడబ్ల్యూఈ కార్డ్స్, టెంపరీ టాటూస్ కోసం కొన్న రోజులు గుర్తున్నాయా? ఆశా చాక్లెట్ ర్యాపర్ ని స్ట్రెచ్ చేసి గేమ్స్ ఆడిన మెమరీస్. ట్రీట్స్ తో పాటు ఫన్ కూడా ఫ్రీగా వచ్చేది. మరి మీ ఫేవరెట్ చాక్లెట్ లేదా క్యాండీ ఏంటి? నేను ఏదైనా మిస్ చేశానా? నాకు చెప్పండి కాల్ చేసి. ఆల్సో ఏమన్నా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా ప్లే చేస్తా. స్టూడియో నంబర్ ఇస్ 9726361966. సో ఈ బీఏ కిడ్ అగైన్ సందర్భంగా ఈ వీక్ ఒకసారి మీ చైల్డ్ హుడ్ ఫేవరెట్ ట్రీట్ కొని దానితో అసోసియేట్ అయిన మీ మెమరీస్ ఆర్ ఎమోషన్స్ ని గుర్తు చేసుకుంటూ మీ కిడ్డోస్ తో ఆ స్టోరీస్ ని షేర్ చేసుకుంటూ అందరూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మన సమ్మర్ హాలిడేస్ ని కంప్లీట్ చేసిన లెజెండరీ స్ట్రీట్ ట్రీట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఒక బ్యూటిఫుల్ పాట, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. నేను మీ వెంకట సుష్మా.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 డాలసెస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం దట్ సౌండ్స్ లైక్ హోమ్. లక్ష్మీ గారు కాల్ చేశారు. లక్ష్మీ గారు ఏం చెప్పారంటే, ఆవిడ చైల్డ్హుడ్ మెమరీస్ నాతో షేర్ చేసుకున్నారు. అందులో మొదటిది ఏంటి తెలుసా, నేను ఇంకా ఫర్దర్ మాట్లాడబోయేది, దట్ ఈస్ పీచు మిఠాయి. గంట కొట్టుకుంటూ బండిలో వచ్చి పీచు మిఠాయి అమ్ముతారు కదా, వారి గురించి చెప్పారు. అండ్ నైట్ 7 to 8 అలా అయినప్పుడు కార్నెటో బండివాడు వచ్చి ఐస్ క్రీమ్లు అమ్మేవారు కదా, వాళ్ళ నాన్నగారు కొని పెట్టిన విషయం కూడా చెప్పారు. ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, వాళ్ళు మ్యాంగో రసాలు వాళ్ళ అమ్మవారు పిండి వాటిని ఎత్తిపెట్టి సండే మాత్రం పూరితో ఇచ్చేవారంట. అండ్ దే యూజ్ టు వెయిట్ ఫర్ ది సండే. అండ్ వాళ్ళ పాప కృతి ఒక పాట రిక్వెస్ట్ చేశారు, అండ్ నేను అది తప్పకుండా ప్లే చేస్తాను. బట్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ మెమరీస్ అండి, మీన్స్ అ లాట్. మరి మన టైం మెషిన్ నెక్స్ట్ స్టాప్ సమ్మర్ హాలిడేస్. ఆఫ్ కోర్స్ వీఆర్ స్టిల్ దేర్. కానీ గుర్తొచ్చేది ఏంటి, సమ్మర్ అనగానే ఐస్ క్రీమ్. మన సమ్మర్ ఐస్ క్రీమ్స్ లో ఫస్ట్ గుర్తొచ్చేది స్ట్రీట్ ఐస్ క్రీమ్. మరి మీ అందరికీ ఒక క్వశ్చన్, తెలిసిన వాళ్ళు నాకు చెప్పాలి, ఏంటంటే తెలుగులో ఐస్ క్రీమ్స్ ని ఏమంటారు? యమలీలాలో మన సత్యనారాయణ గారు ఒకటి చెప్పారు, అది కూడా ఒకటి ఉంది. అది కాకుండా ఇంకొక విధంగా కూడా పిలుస్తారు ఐస్ క్రీమ్ ని తెలుగులో. మీకు తెలిస్తే నాకు కాల్ చేయని 9726361966. సో ఐస్ క్రీమ్ విషయం గురించి మాట్లాడతా, సేమ్ ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టే మనకు ఆ గంట సౌండ్ వినిపిస్తే చాలు, అమ్మా ఐస్ క్రీమ్ అని బయటకి పరిగెత్తే వాళ్ళం. సైకిల్ వెనకాల పెద్ద కుండ, అందులో ఐస్ సాల్ట్ తో నింపేసి పైన ఒక ఎర్రని బట్టతో కవర్ చేస్తారు, గుర్తుందా? ఆ అంకుల్ అలా చేయి పెట్టి అలా స్టీల్ మౌల్డ్ కోసం ఎతికి దాన్ని బయటకు తీసి అలా లిడ్ ఓపెన్ చేసి ఒక పుల్లని అందులో దోపి రెండు చేతులతో రబ్ చేసి మెల్లగా బయటకు తీస్తారు. మన కళ్ళ ముందే మ్యాజిక్ జరుగుతున్నట్టుండేది. మన బయటకు వచ్చేది ఏంటి, మన సేమియా కుల్ఫీ ఆర్ బాదం పిస్తా కుల్ఫీ. ఇక ఆరెంజ్ కోన్ గుర్తుందా, హ్యాండ్ చర్న్ యెల్లో ఐస్ క్రీమ్ ని కోన్ లో ఫిల్ చేసి ఇచ్చేవారు. ఆ దేశీ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఇప్పటికీ ఎక్కడ దొరకదేమో అనిపిస్తుంది. అప్పట్లో ఐస్ క్రీమ్ అంటే జస్ట్ డెజర్ట్ కాదు, అది ఒక జాయ్. ఆ బెల్ విన్నాము, తర్వాత ఫ్రెండ్స్ తో ఆ స్లోగా ఐస్ క్రీమ్ యూనో తింటూ అలా నడుచుకుంటూ ఇంటికి రావడం, ఆ హ్యాపీనెస్ ఏ వేరు. ఇంకా ఐస్ క్రీమ్ ముచ్చట్లు ఉన్నాయి కానీ ఈ పాట విన్న తర్వాత

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Go!
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవమా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: Kriti, ee paata nee kosam

వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. నేనున్నాను మీతో. అండ్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, మన సమ్మర్ టైమ్ మెషిన్ ఇంకా ఐస్ క్రీమ్స్ దగ్గర ఆగాము. ఇంతలో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, సాంబశివ గారు కాల్ చేశారు. ఆయన పల్లెటూరులో ఆయన ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పారు. అలా పల్లెటూరులో అప్పట్లో పావలా యూనో అర పైస అలా ఇచ్చేవారు కదా. అండ్ ఒక్కొక్క వస్తువు ఆయన కొనాలనుకుంటున్నవి ఏవేవి, ఆ మర్మరాల ఉండ ఒకటి, తర్వాత ఐస్, తర్వాత గోలీ సోడాలు, ఇవన్నీ పావలా ఉండేటివి. సో అప్పట్లో కొంచెం బాగా కష్టపడ్డారంటే ఇవన్నీ కొని తినడానికి. అండ్ ఆల్సో ఆశా చాక్లెట్స్ ఇంకా ఫ్రీవి కూడా చెప్పారు అప్పట్లో మనకు వచ్చేది. ఇప్పుడు కూడా ఉన్నాయి, బట్ అప్పట్లో ఆయన తిన్న తాటి ముంజలు అలాంటివన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఎక్స్పీరియన్సెస్, మీ మెమరీస్ నాతో షేర్ చేసుకున్నందుకు. మూవింగ్ ఆన్, ఇంకా స్ట్రీట్ ఐస్ క్రీమ్ బండి తర్వాత మన చైల్డ్హుడ్ లో ఒక స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్న పేరు మీకు గుర్తుందా? ఎస్, అరుణ్ ఐస్ క్రీమ్స్, చిన్న కప్ ఐస్ క్రీమ్స్, కోన్స్, కసాటా, కుల్ఫీ, ఆ లెజెండరీ బాల్ ఐస్ క్రీమ్ గుర్తుందా? ఐస్ క్రీమ్ అయిపోయాక ప్లాస్టిక్ బాల్ ఎప్పుడు నెవర్ డస్ట్బిన్ లో పడేది కాదు. కాయిన్స్ దాచుకున్న బాక్స్, ఒక టాయ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజ్ అండి దాంతో. ఇంకా ఫ్యాన్సీ సండే కప్స్ గుర్తున్నాయా? అప్పట్లో ఎంతో థాట్ఫుల్ గా డిజైన్ చేశారు. ఆ ఫ్యాన్సీ సండే కప్స్ బాటమ్ నారోగా ఉంటుంది, సో బ్యాలెన్స్ చేయడానికని ఆ లిడ్ ని మీరు తీసి అప్ సైడ్ డౌన్ చేస్తే ఇట్ విల్ ఫిట్ పర్ఫెక్ట్లీ అండ్ ఒక బేస్ లాగా ఫామ్ అవుతుంది మీరు రిలాక్స్డ్ గా తినడానికి పడిపోకుండా. ఇక ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత ఆ కప్ కూడా ఆ లిడ్ అన్ని మన ఇమాజినేషన్ లో ఇంకొక టాయ్ అయిపోతుంది. అప్పట్లో ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఎక్కడుండేటివి? సైకిల్ బండ్లు, మనలా లక్ష్మి గారు చెప్పినట్టు, తర్వాత బేకరీ కౌంటర్స్, మిల్క్ బూత్స్, లేదా చిన్న కిరాణా షాపుల ముందు అరుణ్ ఫ్రీజర్, అంతే. కానీ ఆ ఎక్సైట్మెంట్ మాత్రం 5-star రేంజ్. మరి ఐస్ క్రీమ్స్ తర్వాత మన సండేలో నెక్స్ట్ ఫేవరెట్ ట్రీట్ ఏంటి? స్వీట్స్ బండి. దాని గురించి ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం, కానీ క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్ అండి. సాంబశివరావు గారు చెప్పారు ఐస్ క్రీమ్ ఏమంటారని, వన్ ఆఫ్ ది ఆన్సర్స్ చెప్పారు. మన సత్యనారాయణ గారు చెప్పింది. మీకు ఇంకొకటి ఏదన్నా తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి 9726361966 కి. సో ఇప్పుడు నేను వేయబోతున్న సాంగ్ ఎంజాయ్.

అందరికి పునఃస్వాగతం. మీరు వింటున్నారు రేడియో సిరభి 107.9 FM HD3. నాతో మీ వెంకట సుష్మాతో. మన సమ్మర్ టైం మెషిన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఐస్ క్రీమ్ తర్వాత మన సమ్మర్ లో ఇంకో స్వీట్ చాప్టర్, మరో గంట. అదే స్వీట్ బండి గంట. రోడ్డు పక్కన ఒక చిన్న బండి లేదా ఇంటి ముందుకు మెల్లగా తోసుకు వస్తూ ఆ బండి మీద గ్లాస్ జార్ లో నీట్ గా పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసి పెట్టిన కోకోనట్ బర్ఫీ, సోంపాపిడి ఒకటి మాత్రమే కొనుక్కుందాము అని వెళ్లిన మనం ఇంటికి వచ్చేలోపు ఇంకొకటి తీసుకుందామా అనే ఫీలింగ్. ఇంకా ఆ బండి పైన ఒక గ్లాస్ బాక్స్ గుర్తుందా? ఒక పెద్ద హోల్ ఆన్ ద టాప్ ఉంటుంది, అందులో ఏముందో గుర్తుందా? గుర్తు తెచ్చుకోండి. ఇందాక మన లక్ష్మిగారు చెప్పినట్టు పీచు మిఠాయి అండి. ఆ బండి పైన ఆ గ్లాస్ బాక్స్ లో పెద్ద హోల్ నుంచి ఆయన చేయి పెట్టి అలా పీచు మిఠాయి తీసి మనకు ఎంత కావాలంటే అంత ఆ పేపర్ లో ప్యాక్ చేసి ఇచ్చేవారు. పీచు మిఠాయి అంటే అదొక మ్యాజిక్ కదా. ఆ సాఫ్ట్ థ్రెడ్ లా ఉండే స్వీట్ ని చేతిలో పెట్టుకుని స్లోగా తినడం. కొన్ని స్వీట్స్ టేస్ట్ కన్నా ఎక్స్పీరియన్స్ ని ఎక్కువ గుర్తు చేస్తాయి. ఇక బొంబాయి మిఠాయి, నేను ఫస్ట్ స్కూల్ బయట తిన్నానండి. ఇప్పుడు మనం సో కాల్ క్యాండీస్ కన్నా ముందు తిన్నది మన బొంబాయి మిఠాయి. వాచ్ లాగా ఇంకా ఏవేవో డిఫరెంట్ షేప్స్ చేసి ఇచ్చేవారు. ఎంత అట్రాక్టివ్ గా, ఎంత టేస్టీగా ఉండేది కదా. ఇంకా అవి చేసే అంకుల్స్ క్రియేటివిటీ మాత్రము వర్ణించడానికైతే నా దగ్గర మాటలు లేవండి. ఆ రోజుల్లో ట్రీట్స్ చాలా సింపుల్, ఒక స్వీట్ పీస్, ఒక ఐస్ క్రీమ్. కానీ ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చే హ్యాపీనెస్ మాత్రం ప్రైజ్ లెస్ కదా. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. ఐస్ క్రీమ్ ని తెలుగులో హిమగుల్మం అంటారు. అండ్ సత్యనారాయణ గారు అనింది ఏంటి యమలీలాలో? హిమక్రీములు. ఓకే, హిమగుల్మం. ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ కమ్ బ్యాక్.

ఇప్పుడు నేను మీకు స్వీట్స్ గురించి మాట్లాడకడ కదా, నాకేం గుర్తొచ్చిందంటే అది ఆనంద భవన్ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏటువీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏటువీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ విజిట్ ఏటువీటెక్సస్.కామ్ ఆర్ 214-872-2345 కి కాల్ చేయొచ్చు. ఇంకా మూవింగ్ ఆన్, బీఏ కిడ్ అగైన్ డే కాబట్టి ఇప్పుడు మన చైల్డ్హుడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్లిపోదాం. మన టైంలో స్క్రీన్ కన్నా స్ట్రీట్ ఎక్కువ. నాకు గుర్తుంది చైల్డ్హుడ్ గేమ్స్ కి మాత్రం 3 చాప్టర్స్ ఉండేటివి. చాప్టర్ 1 అవుట్డోర్ గేమ్స్, స్క్రీన్ లేదు, వైఫై లేదు, ఫ్రెండ్స్ ఉంటే చాలు, తొక్కుడు బిల్ల, ఖోఖో, కబడ్డీ, 7 స్టోన్స్, క్రికెట్. మరి ఆచుపచ్చు గుర్తుందా? నేలపైన కూర్చొని చిన్న 7 రాళ్లు అలా తీసుకుని ఆడే గేమ్. ఒక రాయిని పైకి ఎగరేస్తారు, కింద ఉన్న రాళ్ళని ఒక్కొక్కటిగా తీసుకుని మళ్లీ ఆ రాయిని క్యాచ్ చేయాలి. అలా లెవెల్స్ ఆఫ్టర్ లెవెల్స్ కంప్లీట్ చేయడం, అదే మన ఛాలెంజ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ టర్న్. ఇంకోటి మార్బుల్ సాలిటేర్ గుర్తుందా? బోర్డ్ అంతా మార్బుల్స్ ఉంటాయి. ఇట్స్ ఎ సర్క్యులర్ బోర్డ్, మధ్యలో ఒక హోల్ ఖాళీగా ఉంచుతాం. ఒక మార్బుల్ ని ఇంకొక మార్బుల్ మీద జంప్ చేసి జంప్ అయిన మార్బుల్ ని తీసేస్తాం. చివరికి ఒకటే మార్బుల్ మిగలాలి, అప్పుడే మీరు స్మార్ట్. నా దగ్గర తిరుమల నుంచి కొన్న ఆ బోర్డు ఇప్పటికీ ఉంది. చూస్తే ఎంత హ్యాపీగా నా చైల్డ్హుడ్ అంతా ఎలా గుర్తొస్తుంది అసలు. ఇంకా కొబ్బరి ఆకుతో పాము, వాచ్ చేసి ఆడుకునేవాళ్ళం, పేపర్ తో కెమెరా. అసలు ఇమాజినేషన్ మన బిగ్గెస్ట్ టాయ్. మరి మీరు కూడా నాకు చెప్పండి, మీ ఫేవరెట్ అవుట్డోర్ గేమ్స్ ఏంటి? తొక్కుడు బిల్లనా, లేకపోతే క్రికెట్టా, లేకపోతే ఇంకేంటి? మీ మెమరీస్ గురించి నాతో షేర్ చేసుకోండి. మీ కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966.

వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు ఏమంటారు, చాప్టర్ 1 గురించి మాట్లాడుకున్నాం, అవుట్డోర్ గేమ్స్. మరి బయట గేమ్స్ అయ్యాక ఇంటికి వచ్చాక మన నెక్స్ట్ అడ్వెంచర్ ఏముంటుంది గుర్తుందా? దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ నాకు ఈ సెంచరీలు కొట్టడం అనగానే ఏం గుర్తొచ్చింది తెలుసా? టెక్సాస్ స్కలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సాస్. Follow the Texas Scholastic Cricket Board State Championship July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American school cricket starts here. Learn more at tscb.cricket. All right. Moving on, ee paata enjoy chesarandi, inka maatladukundam.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 డాలసస్ నంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. మనము ఎక్కాము మన చైల్డ్హుడ్ మెమరీస్ ని విజిట్ చేసే టైం మెషిన్ ని, అండ్ మనమున్నాము చాప్టర్ 2. అది బయట గేమ్స్ అయ్యాక ఇంటికి వచ్చే ఆడేటివి. టెక్నాలజీ మెల్లగా మన లైఫ్ లో వచ్చింది, మన సెకండ్ చాప్టర్ కూడా మొదలైంది. అదేంటో తెలుసా? మన చిన్న గేమింగ్ వరల్డ్. నాకు ఫస్ట్ గుర్తుండేది ప్రిన్స్ ఆఫ్ పర్షియా. మీకేంటో నాకు చెప్పండి 9726361966 కి కాల్ చేసి. ఇంకా ఎవరైనా లంచ్ చేయకపోతే మైత్రీస్ రెస్టారెంట్ కూడా వెళ్ళొచ్చు, దట్ ఇస్ అన్ ఆప్షన్. స్టే ట్యూన్డ్, ఐల్ సీ యూ ఆన్ ది అదర్ సైడ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
7: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మనం మాట్లాడుతున్నాము ద సెకండ్ చాప్టర్, మన చిన్న గేమింగ్ వరల్డ్ గురించి. లైక్ ఐ సెడ్, నాకు ఫస్ట్ గుర్తుంది ఆ కంప్యూటర్ లో ఆడే ప్రిన్స్ ఆఫ్ పర్షియా గేమ్. ఆ తర్వాత మా ఇంట్లో టీవీ వీడియో గేమ్ వచ్చింది. కార్ట్రిడ్జ్ పెట్టి ఆ కంట్రోలర్ పెట్టుకుని అక్కతో టర్న్స్ తీసుకుంటూ ఆడిన రోజులు అన్ఫర్గెటబుల్. మరి డక్ హంట్ గుర్తుందా? ఆ గన్తో టీవీ మీద డక్స్ ని టార్గెట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మని ఎంతగా బ్రతిమాలాడను, కొనియమ్మా అని, అస్సలు ఒప్పుకోలేదు. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ గేమ్ ఆడుకునేదాన్ని. అదే ఇక జాక్ పాట్. ఇక మన ఫేవరెట్ బ్రిక్ గేమ్, ఆ 9999 ఇన్ వన్ హ్యాండ్ హెల్డ్ గేమ్. అందులో టెట్రీస్ ఆడుతూ హైయెస్ట్ స్కోర్ కోసం ఎంత కాంపిటీషన్ ఉండేదో. నా టర్న్ వచ్చిందా, ఒక్క లైఫ్ మిగిలింది, డిస్టర్బ్ చేయకు అనే మొమెంట్స్ ఆ గేమింగ్ టైంలోనే మనకు బాండింగ్ అండ్ ఎక్సైట్మెంట్. మరి మీ ఫస్ట్ వీడియో గేమ్ ఏంటి? ప్రిన్స్ ఆఫ్ పర్షియానా, డక్ అంట, బ్రిక్ ఏమా, లేకపోతే ఇంకేమైనా? నాతో షేర్ చేసుకోండి 9726361966 కి కాల్ చేసి.

ఇప్పుడు థర్డ్ లేయర్ మన ప్లే గ్రౌండ్ లో. ఇంకా ఇది రోజులో ఒక హైలైట్. ఏంటంటే టీవీ టైం. దూరదర్శన్ లో అయితే జంగల్ బుక్, డక్ టేల్స్, శక్తిమాన్, కెప్టెన్ వ్యోమ్, ఇంకా చాలా. ఆ ప్రోగ్రామ్స్ కోసం టైంకి ఇంటికి వచ్చేవాళ్ళం కదా, స్టార్ట్ అయిపోయిందా అని టెన్షన్ తో టీవీ ముందు కూర్చునే రోజులు. కార్టూన్ క్యారెక్టర్స్ తో నవ్వులు, హీరోస్ తో ఇన్స్పైర్ అయిన సిచ్యువేషన్స్. ఆ స్మాల్ స్క్రీన్ కూడా మన చైల్డ్హుడ్ లో ఒక పెద్ద పార్ట్. నాకు ఇంకో వివిడ్ మెమరీ ఏంటి తెలుసా, నైట్ టైమ్ మా కింద ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జీ హారర్ షో చూసేవాళ్ళం. చూశాక ఇంటికి రిటర్న్ జర్నీ స్టార్ట్. నేను మా అక్క ఆ స్టెప్స్ ఎక్కి పైకి రావడానికి కూడా భయపడేవాళ్ళం. ఒకవైపు భయం, ఇంకోవైపు క్యూరియాసిటీ. చూడకుండా ఉందామా అంటే ఛాన్సే లేదు. భయం ఉన్నా సరే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. మరి చెప్పండి, మీ చైల్డ్హుడ్ లో మీ ఫేవరెట్ గేమ్స్ ఏంటి, మీ ఫేవరెట్ కార్టూన్స్ ఏంటి, లేక గుర్తుండిపోయిన ఒక యాడ్, ఒక సీరియల్, ఒక చిన్న మెమరీ ఏదైనా నాతో షేర్ చేసుకోండి 9726361966 కి కాల్ చేసి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. నేను మీ వెంకట సుష్మా.

ఇంకా ఆలోచిస్తున్నారా మీరు కూడా, ఏంటి మన చైల్డ్హుడ్ గురించి కానీ, నేను చెప్పిన టీవీ టైం గురించి కానీ ఆలోచిస్తున్నారా? ఓకే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బీ అ కిడ్ అగైన్ డే గురించి. ఇది ఒక మనకు చిన్న రిమైండర్ మన చైల్డ్హుడ్ లో మనం చాలా లక్కీ అని. ఎందుకంటే మన పేరెంట్స్ బిజీగా ఉన్నా కూడా మన కోసం టైం కేటాయించేవారు. మన మధ్య స్క్రీన్స్, ఇంటర్నెట్, నోటిఫికేషన్స్ అనే డిస్ట్రాక్షన్స్ ఉండేవే కావు. అందుకే వాళ్లతో కబుర్లు చెప్పడం, కలిసి ఆడడం, డిన్నర్ అయ్యాక ఒక గేమ్ ఆడదామా అని క్యారమ్ బోర్డ్ లేదా కార్డ్స్ లేకపోతే బారాకట్ట, స్నేక్స్ అండ్ లాడర్స్, స్క్రాంబుల్, ఇవన్నీ బయటకి వచ్చేవి. గెలిచామా ఓడిపోయామా అనేది అస్సలు ఇంపార్టెంటే కాదు, కలిసి ఆడామా అనేదే ప్రయారిటీ అండ్ అదే మెమరీ. ఇప్పుడు మన బిజీ లైఫ్ మధ్యలో కొన్ని నిమిషాలైనా ఆ ఓల్డ్ డేస్ ని మళ్లీ క్రియేట్ చేయగలమా? ఫోన్స్ పక్కన పెట్టి మన పిల్లలతో ఆడదాం, వాళ్ల చిన్న చిన్న కబుర్లు విందాం, ఒక వాక్ కి వెళ్దాం అని మనము స్ట్రాంగ్ గా ఆలోచించచ్చా? లేదా జస్ట్ పక్కనే కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకోవడం? ఎందుకంటే ఇయర్స్ తర్వాత వాళ్లకి గుర్తుండిపోయేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా మన చైల్డ్హుడ్ గురించి. ఆ విషయాలే, అది మన పేరెంట్స్ తో అంటే మనతోనే రిలేట్ అయి ఉంటుంది. మనం వాళ్లతో గడిపిన ఆ సింపుల్ మూమెంట్స్, ఆనందమంతా వాళ్ళకి మనం ఇవ్వగలగడం. ఎనీవేస్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 డాలసస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. దట్ సౌండ్స్ లైక్ హోమ్.

వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే నాది ఫన్ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా పెద్దవాళ్లు మాట్లాడుకునింది చాలు. లెట్స్ బ్రింగ్ ఇన్ అవర్ ఫేవరెట్ లిటిల్ లిసనర్స్. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పే విషయాలు వినగానే పెద్దవాళ్లు ఓ ఇది మాకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటారు. కానీ ఇది మన చిట్టి లిసనర్స్ కోసం, హూ ఆర్ ఆల్వేస్ క్యూరియస్ టు నో స్టఫ్ అండ్ అడల్ట్స్. మీకు కూడా ఒక క్విక్ నాలెడ్జ్ రిఫ్రెష్ అంతే. ఆల్ రైట్, క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైనా స్కైని చూసి ఆలోచించారా? అసలు ఈ మేఘాలు, వర్షం, డార్క్ క్లౌడ్స్, ఇంకా ఈ వడగళ్ళు ఎలా వస్తాయి అని ఆలోచించండి. ఈ పాట తర్వాత నేను మీకు చెప్తా. పిల్లలు, మీరేమన్నా వేరే ఇంట్రెస్టింగ్ విషయాలు నాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదా మీ ఫేవరెట్ పాట వినాలనుకుంటున్నారా? ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. స్టూడియో నెంబర్ ఇస్ 9726361966. ఎంజాయ్ ద సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్. ఇందాక అన్నట్లు ఈ మేఘాలు అంటే క్లౌడ్స్, వర్షం అంటే రెయిన్, డార్క్ క్లౌడ్స్ ఇంకా వడగళ్ళు అంటే హెయిల్స్ ఎలా వస్తాయి? పదండి, ఈరోజు ఒక సింపుల్ స్కై స్టోరీ చెప్తాం. ఫస్ట్ ఏంటి? క్లౌడ్స్. చిట్టి ఫ్రెండ్స్, మనం రోజు చూసే క్లౌడ్స్ అసలు ఎలా రెడీ అవుతాయో తెలుసా? కోల్డ్ డ్రింక్ లో బబుల్ గ్యాస్ లాగా భూమి మీద ఉన్న వాటర్ సన్ హీట్ కి ఇవాపరేజ్ అయ్యి వేపర్ లాగా పైకి వెళ్తుంది. అక్కడ దానికి ఫుల్ గా చలివేసి ఉనికి అన్ని వాటర్ డ్రాప్లెట్స్ దగ్గరికి వచ్చి ఒక సాఫ్ట్ కాటన్ క్యాండీ లాగా మేఘాలైపోతాయి. సో ఇన్ సైన్స్ టర్మ్స్, వాటర్ గోస్ అప్ త్రూ ఇవాపరేషన్, గెట్స్ కోల్డ్ అప్ దేర్ అండ్ టర్న్స్ బ్యాక్ ఇన్ టు లిక్విడ్ వాటర్ డ్రాప్స్ త్రూ కండెన్సేషన్ టు మేక్ దోస్ ఫ్లఫీ క్లౌడ్స్. ఇక స్టెప్ టూ, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు, ఐ నో ఇట్స్ ఆల్రెడీ లేట్, కానీ ఏమన్నా స్నాక్స్ కానీ ఇంకా ఏమన్నా తినాలనుకుంటే మీ ఆప్షన్స్ ఏంటో తెలుసా? శ్రీకృష్ణ విలాస్, ఇంకా మైత్రీస్ రెస్టారెంట్, యూ కెన్ విజిట్ దెమ్. ఇంకా ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ అయితే మైత్రీస్కి వెళ్లాల్సిందే. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ అండ్ ఫ్రెండ్స్ అందరితో చిల్లవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఇంకా ఈవెంట్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మీ కేటరింగ్, బ్యాంక్వెట్ సర్వీస్ అన్ని ఇన్ వన్ ప్లేస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్, ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. మీరు వింటున్నారు రేడియో సిరభి, నాతో మీ వెంకట సుష్మాతో. చిట్టి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళకండి. వచ్చాక మనం నెక్స్ట్ రెయిన్ గురించి, గ్రే క్లౌడ్స్ అండ్ లైట్నింగ్ గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
5: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
9: నీ కల నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: or call them at 817-829-8888.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: వెల్కమ్ బ్యాక్. మనం మాట్లాడుకుంటున్నాము క్లౌడ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అని. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే రెయిన్, గ్రే క్లౌడ్స్ అండ్ లైట్నింగ్, అంటే వర్షం, నల్లటి మేఘాలు, ఇంకా ఉరుములు ఎలా ఫామ్ అయ్యాయని. మరి ఈ కాటన్ క్యాండీ క్లౌడ్స్ బరువు ఎక్కువైపోయి హెవీగా అయిపోయినప్పుడు లోన ఉన్న వాటర్ డ్రాప్స్ అన్ని టపటప టప అంటూ కిందకి పడిపోతాయి, అదే మన వర్షం. కానీ చిట్టి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గమనించారా, వర్షం వచ్చే ముందు మేఘాలు అన్ని వైట్ నుంచి ఫుల్ గ్రే ఆర్ బ్లాక్ కలర్ కి మారిపోతాయి. ఎందుకో తెలుసా? నార్మల్ గా లైట్ క్లౌడ్స్ నుంచి సన్లైట్ ఈజీగా పాస్ అయ్యి మన దగ్గర వస్తుంది. కానీ క్లౌడ్స్ ఫుల్ గా వాటర్ డ్రాప్లెట్స్ తో హెవీగా లోడెడ్ అయినప్పుడు సన్లైట్ లోపలికి ఎంటర్ అవ్వలేక బ్లాక్ అయిపోతుంది. సో కింద నుంచి చూస్తే అవి మనకి డార్క్ గ్రేగా కనిపిస్తాయి. మరి ఈ హెవీ క్లౌడ్స్ లోన ఉన్న టైనీ వాటర్ డ్రాప్స్ అండ్ ఐస్ పీసెస్ గట్టిగా ఒకదానికొకటి రబ్ అయి ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తాయి. దాని వల్ల ఒక హ్యూజ్ ఎలక్ట్రిక్ స్పార్క్, ఇంకా సౌండ్ వస్తుంది. చూసారా? అదే మన లైట్నింగ్ అండ్ థండర్. షాకింగ్ గా ఉంది కదా? వెన్ క్లౌడ్స్ గెట్ ప్యాక్డ్ విత్ వాటర్, దే బ్లాక్ ద సన్ లైట్ అండ్ లుక్ గ్రే ఫ్రమ్ బిలో. ఇన్సైడ్ ఆల్ దోస్ టైనీ పార్టికల్స్ రబ్ టుగెదర్ టు క్రియేట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, గివింగ్ అ స్పెక్టాక్యులర్ లైట్నింగ్ అండ్ థండర్. నెక్స్ట్ వడగళ్ళు గురించి మాట్లాడుకుందాం. ఈ పాటను ఎంజాయ్ చేయండి.

My little friends, మనము క్లౌడ్స్, రెయిన్, గ్రే క్లౌడ్స్ అండ్ లైట్నింగ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో తెలుసా? మనం తెలుసుకోబోయేది హెయిల్ స్టార్మ్స్ గురించి. వాటిని వడగళ్ళు అని కూడా అంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, కొన్నిసార్లు నార్మల్ వర్షపు చుక్కలు కాకుండా స్కై నుండి ఐస్ బ్లాక్స్ పడతాయి, మన ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్యూబ్స్ లాగా. దీన్నే మనం వడగళ్ళు అంటాం. ఇది ఎలా అవుతుంది అంటే, రెయిన్ డ్రాప్స్ కింద పడుతున్నప్పుడు సడన్ గా స్కైలో ఉన్న ఒక సూపర్ స్ట్రాంగ్ ఫ్రీజింగ్ విండ్ గట్టిగా డ్రాప్స్ ని మళ్లీ పైకి తోస్తుంది. అక్కడ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ వల్ల ఆ డ్రాప్స్ అన్ని ఇన్స్టెంట్ గా ఐస్ బాల్స్ లాగా అయిపోతాయి. ప్రతి ఏరియాలో ఎందుకు ఉండవు అంటే, ఎక్కడ అయితే అలా సడన్ ఫ్రీజింగ్ విండ్ స్ట్రాంగ్స్ గా ఉంటాయో అక్కడే ఈ ఐస్ విండ్స్ పడతాయన్నమాట. When strong freezing updrafts push raindrops back into sub-zero temperatures, they freeze instantly into layers of ice, creating an hailstorm. So, మనం హెయిల్ స్టార్మ్ గురించి తెలుసుకున్నాం కదా. మన స్కైలో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో. సో మన లిటిల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం వర్షం పడుతున్నప్పుడు ఆర్ డార్క్ క్లౌడ్స్ చూసినప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? ఇంకా ఈ పాట విని ఎంజాయ్ చేయండి. ఓన్లీ ఫర్ యూ ఆల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్చామి కవా పరాటా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
5: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
7: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 డాలసస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అమెరికాలో తెలుగు నేస్తం. ఈరోజు ఇంకొక స్పెషల్ డే ఏంటో తెలుసా? ఆర్ వన్ ఆఫ్ ది అబ్జర్వెన్సెస్ ఏంటి అంటే, టుడేస్ కోలా డే. అంటే అప్పట్లో సమ్మర్ హాలిడేస్ అంటే ఫ్రెండ్స్ తో బయట ఆడటం, ఆ మధ్యలో ఒక చిల్డ్ కూల్ డ్రింక్ తాగితే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. బాటల్ ఓపెన్ చేస్తే వచ్చే సౌండ్ కూడా ఒక మెమరీలా అయిపోతుంది. మరి ఆ మెమరీస్ తో కనెక్ట్ అయ్యే ఒక ఫేమస్ నేమ్ కోకా కోలా. అండ్ ఎస్, టుడేస్ కోలా డే. ఇందాక నేను చెప్పినట్టు బర్త్డే పార్టీస్, సినిమా థింగ్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్స్, ఒక సింపుల్ బాటిల్ కానీ చాలా మెమరీస్. యాక్చువల్ గా కోకా కోలా అఫీషియల్ నేషనల్ హ్యావ్ ఏ కోక్ డే May 8th. కానీ మన ఇన్వెంటర్ ఉన్నారు కదా, ఆయన పుట్టినరోజు ఈరోజు 1831లో. ఆయన పేరు జాన్ పెంబర్టన్. సో అందుకని కొంతమంది ఫాలోవర్స్ ఆయనని ఈరోజు సెలబ్రేట్ చేస్తారన్నమాట. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, కోకా కోలాని అసలు ఎవరు ఇన్వెంట్ చేశారు? డాక్టర్, ఫార్మసిస్ట్, షెఫ్, ఆర్ ఎ సైంటిస్ట్? మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి.

వెల్కమ్ బ్యాక్. ఇందాక పాట ముందు అడిగిన నేను ప్రశ్న ఏంటంటే, కోకో కోలాని ఎవరు ఇన్వెంట్ చేశారని. హీజ్ అ ఫార్మసిస్ట్. అవును, సో కోకో కోలా ఇన్వెంటర్ ఒక ఫార్మసిస్ట్ అండి. ఈ రోజు మన స్పెషల్ సెగ్మెంట్ లో చూద్దాం ఒక ఫార్మసీ ఎక్స్పెరిమెంట్, వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్రింక్ ఎలా అయింది అని. ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, 140 ఇయర్స్ అగో అట్లాంటా జార్జియాలో డాక్టర్ జాన్ స్మిత్ పెంబర్టన్ ఒరిజినలీ ఒక రిఫ్రెష్ డ్రింక్ కోసం చూడలేదు, ఒక మెడిసిన్ డెవలప్ చేస్తున్నారు. అప్పట్లో ఫార్మసీస్ లో యూనో ఆ కలర్డ్ ఫ్లేవర్డ్ సిరప్స్ లాగా ప్రిపేర్ చేసి యూనో అలా చేస్తూ ఉండేవారనమాట. అలా ఓ ఎక్స్పెరిమెంట్ లో ఆయన స్పెషలైజ్డ్ కార్మెల్ కలర్డ్ సిరప్ ప్రిపేర్ చేసి దానిని కార్బొనేటెడ్ వాటర్ తో మిక్స్ చేశారు. అలా పుట్టింది మన గ్లోబల్ ఫేవరెట్ కోకా కోలా. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/MM కీరవాణి షో.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
6: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? నెట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
10: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
0: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
10: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. మనం మాట్లాడుకుంటున్నాము కోకోకోలా డే గురించి, ఆయన ఇన్వెంటర్ బర్త్డే సందర్భంగా. సో మనము యునో క్యాన్ కానీ క్యాప్ కానీ ఓపెన్ చేసినప్పుడు అని ఒక సౌండ్ వస్తుంది కదా, ఎందుకు వస్తుందో తెలుసా, ఎలా వస్తుందో తెలుసా? ఫ్యాక్టరీలో వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు ప్లెయిన్ వాటర్ ని ఆల్మోస్ట్ ఒక ఫ్రీజింగ్ టెంపరేచర్ వరకు చిల్ చేసి అందులోకి హై ప్రెషర్ తో కార్బన్ డైఆక్సైడ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. గ్యాస్ కోల్డ్ వాటర్ లో బాగా హోల్డ్ అవుతుంది అనమాట. అందువలనే మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి ప్రెషర్ అలా కాస్త రిలీజ్ అయ్యి మనకు ఆ సౌండ్ బబుల్స్ అన్ని వస్తాయన్నమాట. అదే కార్బనేషన్ మ్యాజిక్. ఇంకా ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఏంటంటే కోకోకోలా సీక్రెట్ రెసిపీ. కంప్లీట్ ఫార్ములా కంపెనీ ఎప్పుడూ పబ్లిక్ చేయలేదు. వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ ట్రేడ్ సీక్రెట్స్ లో ఇది ఒకటి. మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ మాత్రం కార్బొనేటెడ్ వాటర్, షుగర్, కార్మెల్ కలర్, ఫాస్ఫోరిక్ యాసిడ్, న్యాచురల్ ఫ్లేవర్స్, కెఫీన్. ఎగ్జాక్ట్ ఫ్లేవర్ కాంబినేషన్ మాత్రం ఇట్స్ అ సీక్రెట్. మార్కెటింగ్ కూడా ఆ మిస్టరీని డెకేడ్స్ నుంచి కంటిన్యూ చేస్తుంది. ఈ పాట ఎంజాయ్ చేయండి, మనం ఇంకా మాట్లాడుకుందాం.

All right. So, Coca-Cola or any carbonated drink, in particular మనం కోకోలా గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంత అడిక్టివ్ గా ఉంటుంది, ఎందుకు మనకి ఇంకా తాగాలి తాగాలి అనిపిస్తుంది, దాని వెనక ఉన్న సైన్స్ ఏంటంటే, నంబర్ వన్ షుగర్. వన్ రెగ్యులర్ క్యాన్ లో అరౌండ్ 39 grams ఆఫ్ షుగర్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 10 teaspoons. షుగర్ బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది, మనకి ఫీల్ గుడ్ సెన్సేషన్ వస్తుంది. సెకండ్ వన్ కెఫీన్. కెఫీన్ అలర్ట్ గా ఫీల్ చేయిస్తుంది, రెగ్యులర్ గా తాగితే బాడీ దానికి హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది, సడన్ గా ఆపేస్తే హెడ్ ఏక్, టైర్డ్నెస్, లో ఎనర్జీ ఇవి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కాఫీ డ్రింకర్స్ మీకు తెలిసే ఉంటుంది. అండ్ నెంబర్ 3 ఈస్ ద ఫిజ్, కార్బొనేషన్. ఆ బబుల్స్, మౌత్ ఫీల్, కూల్ సెన్సేషన్, చాలా మందికి అది అడిక్టివ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాయి. సో షుగర్, కెఫీన్, ఫిజ్, మూడ్, మెమరీ, ఈ కాంబినేషన్ స్ట్రాంగ్ హ్యాబిట్ ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. కానీ వీటి వల్ల వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈ పాట ఎంజాయ్ చేసిరండి తర్వాత.

వెల్కమ్ బ్యాక్ ఇప్రెట్ యూనియన్ అయిన వారికి మేము కోలా డే సందర్భంగా కోకోకోలా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. సో కోకోకోలాని ప్రిపేర్ చేసే విధానం వల్ల అది మనకు బాగా అడిక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు పార్టీస్ లో వన్స్ ఇన్ అవైల్ తాగితే పెద్ద ఇబ్బంది లేదు, కానీ అదే మన రెగ్యులర్ వాటర్ లాగా తాగే చాలా మంది ఉంటారు. దాట్ ఈస్ ద ప్రాబ్లం. దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి, మన బాడీ అంత లోడ్ తట్టుకోలేదు, క్వాంటిటీస్, వెయిట్ గెయిన్, Type 2 diabetes రిస్క్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంకా ఆ గట్టిగా ఉన్న టీత్ ఎనామిల్ ని యాసిడ్ అటాక్ చేసి టూత్ డీకే కూడా అవుతుంది. ఆల్సో ఫ్యాటీ లివర్ రిస్క్. కంటిన్యూస్ గా షుగరీ డ్రింక్స్ తాగితే స్టమక్ ఫుల్ అవుతుంది, కానీ అన్వాంటెడ్ క్యాలరీస్ మాత్రం లోడ్ అయిపోతూనే ఉంటుంది. అండ్ మన న్యూట్రిషియస్ బెవరేజెస్ ఉంటాయి కదా, మిల్క్ కానీ వాటెవర్, అవన్నీ తీసుకోకపోవడం వల్ల మన బాడీలో రిక్వైర్డ్ న్యూట్రియన్స్ డెఫిసిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అంటారు, సుష్మా అయితే మరి డైట్ కోక్ బెటర్ కదా అని. షుగర్ తక్కువ, క్యాలరీస్ తక్కువ కాదండి, రీసెర్చ్ ఇంకా నడుస్తుంది. లోన ఉన్న ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తింటే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా ఎక్కువ స్వీట్ తినాలి అనే క్రేవింగ్ లూప్ లో పడిపోతుంది అలా అని చెప్తున్నారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇందాక చెప్పినట్టు ఏదైనా లిమిట్ లో అయితే పర్లేదు, అంతేకాని ఎక్కువ కాకూడదు.

రైట్, ఇంతే కదా. మరి ఇంత హెల్త్ ఎఫెక్ట్స్ ఉండి అన్ని ఉన్నా కూడా ఎందుకు నీ కోకో కోలా ఇంత సక్సెస్ఫుల్? ఒక్క టేస్ట్ ఒకటేనా రీజన్? అబ్సల్యూట్లీ నాట్. దానికి అసలైన సీక్రెట్ మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్, బ్రిలియంట్ బ్రాండింగ్ అండ్ అవైలబిలిటీ. మీకు తెలుసా అసలు మనము ఇప్పుడు అంత ఇష్టంగా బిగ్ స్మైలీ శాంటాక్లాస్ ని చూస్తున్నాం కదా, ఆ బిగ్ బ్రైట్ సూట్ లో, అదంతా పాపులర్ చేసింది మన కోకో కోలా హాలిడే అడ్వర్టైజ్మెంట్స్. యాక్చువల్లీ శాంటాక్లాస్ క్యారెక్టర్ ఆల్రెడీ ఫోక్ లోర్ లో ఆర్ ఆర్ట్ లో అంతా వేరేగా ఉంటుంది. ఒక టాన్ క్లోత్స్ వేసుకుని లేకపోతే గ్రీన్ క్లోత్స్ వేసుకుని కొంచెం సీరియస్ ఫేస్ తో అలా ఉంటుంది. కానీ 1930s లో కోకో కోలా స్టార్ట్ చేసిన క్రిస్మస్ క్యాంపెయిన్ ఆ చీర్ఫుల్ వైట్ బియర్డ్ అండ్ రెడ్ సూటెడ్ చబ్బీ శాంటా ఇమేజ్ ని ప్రతి ఒక్కరి మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ చేశాయి. టాక్ అబౌట్ నెక్స్ట్ లెవెల్ బ్రాండింగ్. ఇంకా మీకు కొన్ని ఇంకా లాస్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా. అంతకుముందు ఈ పాట ఎంజాయ్ చేయండి.

ఫుల్ రైట్. ఇంకొక ఫన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు చూసే ఆ కోకోకోలా బాటిల్ కూడా ఇంటెన్షనల్ గా కాంపిటీషన్ పెట్టి మరీ సెలెక్ట్ చేశారు. చీకట్లో అయినా సరే మీరు పట్టుకుంటే అది కోకోకోలా బాటిల్ అని తెలియాలి, అందుకని కాంపిటీషన్ పెట్టి మరీ అది సెలెక్ట్ చేశారు. అండ్ ఫైనలీ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, థ్యాంక్ యూ సో మచ్ నాతో ఈ కంప్లీట్ టైం స్పెండ్ చేసి నేను చెప్పాల్సినవని విని నాతో పాటు మన చైల్డ్హుడ్ డేస్ ని విజిట్ చేసినందుకు. ఈ రోజు షో ఒక తాత్పర్యం ఏంటంటే, పెద్దవాళ్లైనా మన చిట్టి లిజనర్స్ అయినా మనం తెలుసుకునే ఒక బెస్ట్ రూల్ ఏంటంటే, కీప్ యువర్ ఇన్నర్ చైల్డ్ అలైవ్, కీప్ క్వశ్చనింగ్ ద వరల్డ్ అరౌండ్ యూ అండ్ ఎంజాయ్ యువర్ ఫేవరెట్ ట్రీట్స్ ఇన్ ద రైట్ బ్యాలెన్స్. మీ క్యూట్ మెమరీస్ అండ్ హోమ్ సోడా రూల్స్ ఆలోచించండి. మీరు ఆల్ టైమ్ ఎప్పుడు సోడా తాగేవాళ్ళా, లేకపోతే ఓన్లీ వీకెండ్సా, లేకపోతే పేరెంట్స్ తాగుతారు కానీ కిడ్స్ తాగరా? Think about it. Until next time, Nenu mi Venkata Sushma signing off for the day. Stay happy, stay curious and keep growing to the grooving to the best hits right here on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station. America lo Telugu nestam, that sounds like home.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaTodayUSA.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikkeve kaadu. Edo ala kaanichesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi, pooja saamanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ more.

మామూలుగా కనుక చూస్తే అసలు గుడ్ డే బ్యాడ్ డే అంటూ ఏముండదు. అసలు వాటికి డెఫినేషన్ కూడా ఉండదు. అంటే గుడ్ డే ఏమిటి, బ్యాడ్ డే ఏమిటి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ థాట్స్ ఆర్ గోయింగ్, హౌ ఇట్స్ లింగరింగ్ ఇన్ యువర్ మైండ్. అంటే ఐదర్ యూ రూల్ ది డే ఆర్ ద డే రూల్స్ యూ. జస్ట్ అంతే, పర్సెప్షన్ లో థాట్ ప్రాసెస్ లో మారుకుంటుంది అనమాట. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆర్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ ఆర్ జై కల్పన. KGF కల్పన అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ సెగ్మెంట్ స్టార్ట్ అయిపోయింది అండ్ 7 వరకు నడుస్తూ ఉంటుంది. అండ్ మీరు వింటున్నారు ఫ్రీక్వెన్సీ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ ఇంటికి మీ ఇంటికి కాల్ చేయాలంటే పాటలు వినడానికి వినిపించడానికి మా నంబర్ ఇస్ 9726361966. అండ్ స్టూడియోలో ఇప్పుడు టైం 4:04 అయింది, 4:04. అండ్ ఇవాళ టెంపరేచర్ 98 degrees Fahrenheit ఉన్నప్పటికీ చాలా వేడిగా, ఇంటెన్సిటీ మాత్రం 3 degrees అంటే 3 digits లాగా అనిపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే పార్ట్లీ క్లౌడీ ఉంది అండ్ క్లౌడ్స్ గ్రేగా ఏం లేదు, వైట్ గానే ఉన్నాయి కాబట్టి వర్షం అయితే పడేటట్టు ఇప్పుడప్పుడే ఏమి లేదు. కానీ వీకెండ్ అంటే సాటర్డే నుంచి మళ్లీ థర్స్డే వరకు వర్షం పడుతుందని ప్రెడిక్షన్ ఉంది. అండ్ యుఎస్ లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలా అంటే కుండపోతు వర్షం పడుతుంది. న్యూజెర్సీ అటుపక్క ఈస్ట్ కోస్ట్ లో అంతా చాలా పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి, ఫ్లడ్డింగ్ కూడా అవుతుంది అనమాట. న్యూజెర్సీ లో స్పెషల్లీ నిన్న ఒక గ్రాసరీ స్టోర్ లో, ఇండియన్ గ్రాసరీ స్టోర్ కాదు కానీ బట్ సమ్ అమెరికన్ గ్రాసరీ స్టోర్ లో రూఫ్ కూలిపోయింది కూడా, అంత పెద్దగా వర్షం పడింది అనమాట. అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్, ఎవరికేం అవ్వలేదు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ సెగ్మెంట్ లో మనం ఏం చేస్తాము, యు ఆర్ రైట్, మీలో కొంతమంది గెస్ చేసేసారు, మీలో మీరు అనుకుంటున్నారు నాకు వినిపించలేదు అని అనుకుంటున్నారు కానీ వినిపించింది. కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ అంటే ప్రతి పాటలో కామన్ లింక్ ఉన్న పాటలు ఉంటాయి. ఆ కామన్ లింక్ ఏమిటనేది మీరు ప్రతి పాట విని గమనించి మా స్టూడియోకి కాల్ చేయాలి. ఎట్ అగైన్ 9726361966 కి. అయితే మొదటి పాట వినిపించే ముందర లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్, విచ్ ఇస్ A to B అంటే అడియార్ ఆనంద్ భవన్, SNR ఇన్సూరెన్స్, మైత్రీస్ రెస్టారెంట్, డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఆల్సో ఇవాళ మనము ట్రాఫిక్ అప్డేట్స్ ఏదైతే ఇవ్వబోతున్నాము, దట్ ఈస్ బ్రాట్ టు యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్, టెక్సస్ కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ చాంపియన్షిప్, ఆల్సో శ్రీకృష్ణ విలాస్ అండ్ ఫైనలీ సనాస్ వెడ్ మీ గ్లామ్. అండ్ వెడ్ మీ గ్లామ్ ఏదైతే ఉందో వాటి గురించి వివరాలు మీకు అందిస్తాను, అన్ని వివరాలు అందిస్తాను. బట్ లెట్ మీ టేక్ యూ టు ది ఫస్ట్ సాంగ్ ఆఫ్ ది సెగ్మెంట్. ఇది కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్, గుర్తుపెట్టుకోండి. హియర్ వి గో, ది ఫస్ట్ సాంగ్ ఆఫ్ ది సెగ్మెంట్.

మొదటి పాట వినగానే కాల్స్ వచ్చేసాయి అండ్ మీరు గెస్ట్ చేసే చిరంజీవి అని అనుకుంటున్నారు. చెప్పానండి, అంత హాయిగా చెప్పేశాను కదా, కొండా కొన కుండిపోవాలి, మీరు గెస్ట్ చేస్తూ ఉండాలి, మాకు కాల్ చేయాలి, అది కరెక్ట్ కాదు అనేది చెప్తాను. బట్ క్లూ నేను ఏమి ఇవ్వలేదు, క్లూ ఇస్తున్నాను అని అనుకుంటున్నారేమో కానీ ఇవ్వలేదు. సో ఇది కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పుడిప్పుడు కనుక ట్యూన్ అయి ఉంటే అండ్ కొత్త లిసనర్స్ అయితే కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ అని ఏమని ఆలోచిస్తే, ఈ ఫస్ట్ సెగ్మెంట్ లో అంటే 4 to 4:30 ప్లే చేసే పాటల్లో ఒక కామన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏమిటనేది మీరే గెస్ట్ చేసి కాల్ చేయాలన్నమాట మాకు. అంటే అది కొన్ని వర్డ్స్ అయి ఉండొచ్చు, థీమ్ అయి ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో ఉండొచ్చు. అది ఏమిటనేది మీరు గెస్ట్ చేసి మాస్టర్కి కాల్ చేయాలి అట్ 9726361966 కి. అలాగే ఇవాళ ఎవరెవరు పుట్టినరోజు జరుపుకోబోతున్నారో జరుపుకుంటున్నారో కూడా నేను చెప్పేస్తాను, బికాస్ యూజువల్ గా ప్రతిరోజు ఒక స్పెషల్ డే ఉంటుంది కదా. ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు అంటే జూలై 8 న మనకి ప్రామినెంట్ యాక్టర్ రేవతి గారు ఉన్నారు కదా, రేవతి గారు, తర్వాత సుకన్య ఎవరంటే మనకి భారతీయుడులో ఉన్నారు కదా, భారతీయుల్లో ఇంకా పెద్దరికం సినిమాలో కూడా ఉంది, అండ్ దెన్ రిచా సోని వీళ్ళందరూ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇవాళ. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు ఆల్ ఆఫ్ దెమ్. అలాగే మీలో ఎవరన్నా కూడా బర్త్డే కానివ్వండి, యానివర్సరీ కానివ్వండి సెలబ్రేట్ చేసుకుంటే, అది ఆన్ ఎయిర్ మీ పేరుతో పాటు వినాలనుకుంటే కాల్ చేసేసేయండి అట్ 9726361966 కి. అలాగే దానికంటే ముందర డౌన్లోడ్ రీడిసూర్బీ యాప్ ఆన్ యూర్ iOS ఆర్ ఆండ్రాయిడ్. Then you can listen to us anywhere around the globe. Alagi, listen to us also on www.radiosurbhi.com or on a frequency which is 107.9 FM HD3. Again, 107.9 FM HD3. అండ్ మర్చిపోకండి, మేము సోషల్ మీడియాలో కూడా ఉన్నాము, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో కూడా మీరు మమ్మల్ని వినవచ్చు. రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ కరెంట్లీ మీరు వింటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. ఇందులో మరొక పాట

చాలా బాగుంటుంది. అండ్ లోపల కూడా కూర్చోవచ్చు, సీటింగ్ చాలా బాగుంది. అండ్ బయట ప్యాటియో సీటింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది అనమాట. అయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి చక్కగా చిల్ అవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. దట్ ఈస్ మై త్రీస్ రెస్టారెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు, లంచ్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ అన్ని కూడా ఏంటంటే ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అంటున్నారు వీళ్ళు. ఇదే కాకుండా ఒకవేళ మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కాంపిటేటివ్ ఈవెంట్స్ అయినా, వీటన్నిటి కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్, దట్ ఈస్ మై త్రీస్ రెస్టారెంట్. మరి ఆలస్యం ఎందుకు? డైరెక్ట్లీ వెళ్ళిపోండి, విజిట్ చేయండి అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. దాట్ ఈస్ అగైన్ మై త్రీస్ ఇండియన్ కుజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. And Surabhi D2 Drive Time Show lo meerentunnaru common factor segment with me RJ Kalpana. And RJ Kalpana ante neenu 7 PM varaku untan anamata. Ee time lo meerena paata vinalanna vinipinchalanna call cheyachu ma studio ki, which is 972-636-1966 ki. Rendu paatalu vinesamu, maroka paata siddhanga undi meeku vinipinchadaniki ready ga unnanu. Here we go. This is our third song from the common factor segment.

దొంగ పోలీస్ సినిమా నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ రిమెంబర్ ఇది కూడా కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లోకి భాగం పాటని అనమాట ఇది. అండ్ కాల్స్ వస్తున్నాయి, మీరు కాల్ చేసిన మీరు చెప్పిన ఆన్సర్ అది కరెక్టా కాదని తప్పకుండా చెప్తాను ఇంకొక పాట వినిపించిన తర్వాత. కానీ దానికంటే ముందర ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ఏ టు బి అంటే అడియార్ ఆనంద్ భవన్. ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం డైరెక్ట్లీ వెళ్ళిపోండి ఏ టు బికి, బికాస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి న్యూ రేంజెస్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాలు, పేస్ట్లు, పొళ్ళు, పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు నిమిషంలో రెడీ అవుతాయి వాళ్ళ దగ్గర ఫ్లఫీ రాగి ఇడ్లీస్ అండ్ టాంజీ గోంగూర రైస్. సో వీటన్నిటి కోసం ఓన్లీ అట్ ఏ టు బికి వెళ్ళిపోండి. అది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. అండ్ వాళ్ళ ఫోన్ నంబర్ 214-872-2345. ఇంకా వివరాలు కావాలనుకోండి మీరు ఏ టు బి టెక్సస్ .com కి కూడా వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో లైఫ్ లో ఏ సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు. క్షణాల్లో ఏంటంటే లైఫ్ ఇట్ నీచ్ అటు అవ్వచ్చు. సో ఇందాక గుడ్ డే అండ్ బ్యాడ్ డే అని చెప్పాను కదా, సో గుడ్ డే అయినా బ్యాడ్ డే అయినా ఇన్సూరెన్స్ ఉండాలి. కాబట్టి మీ హెల్త్ కవరేజ్ కోసం జాబ్ ఉన్నా లేకపోయినా కవరేజ్ ఉండాలి. కాబట్టి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ని సంప్రదించవచ్చు, బికాస్ వాళ్ళ దగ్గర ఉంది అఫోర్డేబుల్ రేట్ లో ఎన్నెన్నో కవరేజెస్, అంటే హెల్త్, ట్రావెల్, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ స్ట్రెస్ ఫ్రీతో మీరు మీకు మరియు మీ ఫ్యామిలీకి మీరు అందుకోవచ్చు అనమాట, పొందుకోవచ్చు. దట్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. అండ్ ఇప్పుడు ఇంకొక పాట వినిపించిన తర్వాత చెప్తాను ఆ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఏమిటనేది.

दोस्त दोस्त को सलाम करो, रात को खाओ पीवो, दिन को आराम करो. हिंदी पाट विन अला चला मंदिर गेस्ट बप्पी लहरी अन्ट इवा कामन फैक्टर सेगमेंट पिकटल बप्पी लहरी म्यूजिक डायरेक्टी लेजेंडरी डायरेक्टर आयन पाटलो मस्त मजाग डिफरेंट अन्ट अंड अदी काकुंडा आयन की पाटल कंपोज పాటలు పాడేవాళ్ళు కూడా తబలా ప్లే చేస్తారు, పియానో ప్లే చేస్తారు, డ్రమ్స్, గిటార్, సాక్సోఫోన్, బాంగోస్, ఢోలక్ ఇవన్నీ ప్లే చేసేవాళ్ళు అనమాట ఆయన కెరియర్ లో. సో బప్పి లహరి గారు ఆయన తెలుగులో కొన్ని పాటలు అలా కంపోజ్ చేశారు, అందులో కొన్ని పాటలు నేను ఎంచుకుని మీతో మీకు వినిపించాను. అండ్ ఎవరెవరు కరెక్ట్ గా సమాధానం చేశారంటే మనకి పవన్ గారు, నళిని గారు కాల్ చాలా మంది చేశారనుకోండి. గీత, పల్లవి, వెంకట్, రోహిత్, రాజు, శ్రవణ్, అనిత, పవన్, నళిని, విజయ్ వీళ్ళందరూ కాల్ చేశారు, కానీ సరైన ఆన్సర్ మన దగ్గరకు వచ్చింది భాను గారు, పవన్ గారు, నలిని గారు. సో థ్యాంక్ యూ. బప్పి లహరి గారి కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో నుంచి కొన్ని తెలుగు పాటలు మీరు విన్నారు. ఇప్పుడు ఈ పాట మనం వినేసేద్దాం బిఫోర్ గోయింగ్ ఆన్ కమర్షియల్ బ్రేక్. ఓకే.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
5: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పెట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
10: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
11: నీ కల నిజం అవబోతోంది.
10: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
11: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

ఆర్టికులేషన్ కనుక బాగా స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ల భాష వినడానికి బానే ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మనకి కొన్ని పదాలు అర్థమే కావన్నమాట, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారేంటి, అన్లెస్ మీ ఆర్టికులేషన్ మీ వొకాబులరీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్నారు సుర్బి డి టూ డాట్ ఎం షో విత్ మీ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. నేనుంటాను 7 PM వరకు ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తాం. కొన్నిసార్లు కొన్ని పదాలు కొన్ని వర్డ్స్ కొంతమంది బాగా బుక్స్ చదివినా లేకపోతే మాట్లాడుతూ ఆర్టికులేషన్ కొంచెం బాగా స్ట్రాంగ్ గా అవుతుంది. వాళ్ళు మాట్లాడేది చాలా వినసొంపగా ఉంటుంది, భలే ఉంటుంది కదా, ఏం మాట్లాడుతున్నారు కదా అని అనిపిస్తుంది. అండ్ ఒకసారి వాళ్ల ఒపీనియన్ మనం చెప్దామనుకుని వాళ్ళే చెప్పేశారనుకో, యూజువల్ గా మనం ఏమంటాము, ఐ సెకండ్ దట్ ఒపీనియన్, అండ్ ఇలాంటి మాట్లాడతాం కదా కొన్ని. ఐ సెకండ్ అంటే ఐ ఆల్సో అగ్రీ విత్ వాట్ దేఆర్ సెయింగ్, నేను కూడా ఏకీభవిస్తున్నామని అని అంటాం కదా. అలా కొన్ని పదాలు ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను, మీకు గనుక దాని అర్థము తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966. మొదట వాట్స్ యువర్ 20, ఇది ఎప్పుడన్నా విన్నారా? విని ఉంటారు మీలో కొంతమంది. వింటే కాల్ చేయొచ్చు, ఒకవేళ వినకపోతే తెలుసుకొని కూడా కాల్ చేయొచ్చు. వాట్స్ యువర్ 20, ఎందుకు మనం ఈ ఫ్రేజ్ యూజ్ చేస్తాం, వాట్స్ యూర్ 20 అనేది? 9726361966 మా స్టూడియో నంబర్. ఇప్పుడు వినేసేద్దాము ఒక పాట ఫ్రమ్ ఇట్లు అర్జున.

వాట్స్ యువర్ 20? ఈ ఫ్రేజ్ మనం యూజువల్ గా ఎందుకు వాడతాము? ఇందాక విజయ్ గారు కాల్ చేసి చెప్పారు అనుకోండి, బట్ ఐఎమ్ క్యూరియస్ మీలో ఎంతమందికి ఈ పదం తెలుసు. అండ్ మీరు కాల్ చేసే లోపల మీకు చెప్పాల్సింది డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవడానికి వీ హ్యావ్ offer for you. That is Dallas Smiles Dental and Orthodontics lo free dental implants consultation ippude pondukochu meeru. Affordable prices, flexible payment options tho mee smile ni tirigi meeru pondukochu anamata. Appointment kosam ippude call cheyandi vallaki at 972-484-5400. Again, it's 972-484-5400. Or you can visit them at 3234 Forest Lane, Dallas. That is Dallas Smiles Dental and Orthodontics. కొన్ని పదాలు నిజంగా జెన్జీస్ కూడా వాడుతుంటారు, పెద్దవాళ్ళకి అంత అర్థం కాదు. బికాస్ అలాంటి వర్డ్స్ అప్పట్లో మనం వాడేవాళ్ళం కాదు. అన్లెస్ మనకి తెలిస్తే, బాగా వాడితే, వాడుతూ ఉంటే, లేకపోతే ఎవరిన వాడినప్పుడు మనం వింటే, అవేంటో తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. అలా వాట్స్ యువర్ 20? ఏ సందర్భంగా మనం వాడతాము, ఎందుకు వాడతాము? 972-636-1966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సురభి డే టు డ్రైవ్ టైమ్ షో. ఇందాక విజయ్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, ఆ పాట నేను ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 HT3.

అండ్ ఈ పాట విజయ్ గారు ఎందుకు విందాం అనుకున్నారంటే ఇందులో జులై అని పదం ఉందట, అని జులై వచ్చే వరకు వెయిట్ చేసి మరి ఈ పాటని రిక్వెస్ట్ చేశారు. అంటే ఎంత పేషెన్స్ చెప్పండి, ఎంత ఓర్పు చెప్పండి. సో మరి ఆ పాట నేను ప్లే చేయకుంటేలా, హియర్ వి గో విజయ్ గారు, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

0: యాక్చువల్లీ లిరిక్స్ భలే గమ్మత్గా ఉన్నాయి, బాగున్నాయి. ఈ పాట అప్పుడు ఎప్పుడూ విన్నాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వింటున్నాను. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అండ్ ఇందులో యాక్చువల్లీ సినిమాలో చాలా పాటలు హిట్ అయ్యాయి కూడా. అక్సావా అస్కావా అస్కావా అని ఉంది కదా పాట, అది కూడా చాలా హిట్ అయింది అనమాట. తరుణ్, త్రిష అండ్ శ్రియా సరన్ యాక్ట్ చేసిన మూవీ అనమాట నీ మనసు నాకు తెలుసు లో నుంచి విజయ్ గారి రిక్వెస్ట్ పై పాట మనం విన్నాము. అండ్ అలాగే మా శ్రోతలు మీరు కూడా పాట వినాలన్నా, వినిపించాలన్నా, అయినా స్పెషల్ ఒకేషన్ ఎవరికైనా డెడికేట్ చేయాలన్నా కాల్ చేయండి మా స్టూడియోకి. దాట్ ఈస్ 9726361966. అయితే వాట్స్ యూర్ 20 ఎప్పుడు వాడతామంటే అసలు మన లొకేషన్ చెప్పడానికి. యూజువల్ గా ఇది ఒక పోలీస్ కోడ్. అప్పట్లో ఏంటంటే మనం కాల్ చేసి ఎక్కడున్నారు ఏంటి అని అడుగుతాం కదా, బికాస్ పోలీస్ 911 కాల్ చేయగానే ఫస్ట్ అడుగుతారు మీ లొకేషన్ ఏంటని అడుగుతారు కదా. సో దానికి కోడ్ ఏంటంటే యూజువల్ గా వాళ్ళు 1020 అని అడుగుతారట. దాట్స్ దేర్ కోడ్ వర్డ్, 10 కోడ్ 1020 అని రేడియో సిస్టమ్ లో వాళ్ళు వాడతారు. కానీ పోను ఓవర్ ద టైం మనుషులు ఏం చేశారు, దే డ్రాప్డ్ 10 అండ్ సింపుల్ గా దే స్టార్టెడ్ సేయింగ్ వాట్స్ యూర్ 20 అంటే మీ లొకేషన్ ఏంటి అని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో డే టు డే లైఫ్ లో కూడా క్యాజువల్ కూడా ఆఫ్టెన్ చాలా మంది ఏంటంటే ఇది టెక్స్టింగ్ లో మాట్లాడడంలో ఇన్ఫార్మల్ గా కూడా మాట్లాడుతుంటారు అనమాట. నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడున్నాను, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పడానికి, హే నేను ఇక్కడ బయట ఉన్నాను, ఈ లొకేషన్ లో ఉన్నాను, ఈ వెన్యూ దగ్గర ఉన్నాను, వాట్స్ యూర్ 20 అంటే ఎక్కడున్నావు. సింపుల్ గా చెప్పాలంటే మామూలుగా అడగవచ్చు ఎక్కడున్నావు అని అనొచ్చు కదా, మళ్ళీ వాట్స్ యూర్ 20 ఏంటంటే అదే. కొన్నిసార్లు కొన్ని పదాలకి మనం యూజ్ టు చేసేసుకోవాలన్నమాట, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి డ్రెస్డ్ టు ద నైన్స్. డ్రెస్డ్ టు ద నైన్స్ అది ఎప్పుడు వాడతాం, ఎందుకు వాడతాం, దాని అర్థం ఏమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966 కి. అండ్ 527 మళ్ళీ నిన్న ఆడిన గేమే, నిన్న కొంతమంది మేబీ ట్యూనింగ్ అయి ఉండరు, బట్ ఆ గేమ్ ఏమిటనే చెప్తాను నేను మీకు. నా మనసులో ఏమి వర్డ్ నేను అనుకుంటున్నానో అది మీరు గెస్ చేయాలి. అఫ్ కోర్స్ నేను క్లూ ఇస్తాను అండ్ ఆ వర్డ్ లో నేను లెటర్స్ చెప్తుంటాను అనమాట, లెటర్స్ ని బట్టి మీరు గెస్ చేయాలి ఆ వర్డ్ ఏమి ఉంటుంది. నిన్నేమో మనం సినిమా పేరు గురించి ప్లే చేశాం కదా, ఇవాళ ఏం చేయబోతున్నాను అనేది నేను 5 o'clock తర్వాత నేను చెప్తాను, ఇప్పుడే చెప్పను. బట్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జీ కల్ప. మరొక పాట రిక్వెస్ట్ పాట మీకు వినిపించే ముందర ఐ వాంట్ టెల్ యూ అబౌట్ టెక్సాస్ స్కోలాస్టిక్ క్రికెట్ బౌట్ ఛాంపియన్షిప్. For the first time in the United States, high school cricket has found its home in Texas. Follow the Texas Scholastic Cricket Board State Championship, July 25th nunchi July 27th varaku. Houston lo at the Prairie View Cricket Complex in Houston. American school cricket starts here. Inka meer vivaralu telusukovalante you can go to tscb.cricket. Again, tscb.cricket, that is Texas Scholastic Cricket Board Championship.
1: స్టూడెంట్స్ వేసిన డాన్స్ లు చూసాం, ఇప్పుడు మన స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ నుండి ఒక మంచి స్పెషల్ సాంగ్ విందామా?
2: బలే చెప్పింది కదరా మసుమతే.
1: రచన కిట్టు విషప్రగడ, గానం అనురాగ్ కులకర్ణి, సంగీతం సంజయ్ జయరమల్లి,

0: డ్రెస్డ్ టు ద నైన్స్. ఆన్సర్ ఇంకా రాలేదు. ఇంకా ఐ థింక్ మీ గూగుల్ తల్లిని అడుగుతున్నట్టున్నారు. మేబీ గూగుల్ తల్లి బిజీగా ఉందా నాకు తెలియదు, కానీ డ్రెస్డ్ టు ద నైన్స్ మనం ఈ ఫ్రేజ్ ఏ సందర్భంలో వాడతాము? మీరుంటున్నారు సుల్బి డి టూ డాటమ్ షో విత్ మీ ఆర్జే కల్పన, అండ్ రిక్వెస్ట్ సాంగ్ వచ్చాయి, అది కూడా వినిపిస్తాను మీకు. కానీ ఈ ఫ్రేజెస్ ఏవైతే ఉంటాయో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అర్థమైన వాళ్ళు రెగ్యులర్ గా ఇలాంటి ఫ్రేజెస్ వాళ్ళ డే టు డే లైఫ్ లో వాడుతూ ఉంటారు. అండ్ కొన్ని కొన్ని కొంతమంది ఆర్టికులేషన్ ఎంత బాగుంటుందంటే, వెకాబులరీ ఎంత బాగుంటుంది అంటే వినసొంపుగా అనిపిస్తుంది. చాలా మంది డిక్షనరీ కనుక చాలా అంటే కంఠస్థం అయిపోయి తెలిసిపోతే శశి థరూర్ డిక్షనరీని అంటారు, ఆయనకి ఎక్కడ లేని వర్డ్స్ వచ్చేస్తాయి కదా. అలాగే చాలా మంది కొన్ని ఇంటర్వ్యూస్ అంటే స్పెషలీ వాళ్ళ ఆర్టికులేషన్ టెక్నిక్స్ కానీ వెకాబులరీ ఇంప్రూవ్ చేయడానికి కానీ వింటుంటారు అనమాట. అండ్ శశి థరూర్ ఏంటంటే చాలా మంది తెలుసు, ఆయన వాడే వర్డ్స్ మనకి వెతకాల్సి వస్తుంది, వెతకాలి, వెతికితే దొరకకుండా ఏది కూడా ఉండదు కదా. అలాగే డ్రెస్డ్ టు ద నైన్స్ వెతకండి, తెలిస్తే కాల్ చేసేసేయండి అట్ 9726361966. తర్వాత 5 o'clock కి గోల్డ్ రేట్ ఎంత ఉందో కూడా చెప్తాను. వెదర్ ఆల్రెడీ చెప్పేశాను కదా, సో మనకి వర్షం ఫోర్కాస్ట్ లో ఉంది సండే నుంచి నెక్స్ట్ థర్స్డే వరకు. అండ్ కావాలి కూడా మనకి వర్షం కావాలి, పాపం చెట్లేమో అలా దిగాలమని వాడిపోతున్నాయి. లక్కీగా మనకి కొన్ని కొన్ని ఏరియాలో ఇంకా వాటర్ రిస్ట్రిక్షన్ లేదు, కానీ వర్షం అనేది మనకి కావాలి మధ్య మధ్యలో కదా. ఇప్పుడు మరొక పాట వినిపించే ముందర లెట్ మీ షేర్ దట్ శ్రీకృష్ణ విలాస్ గురించి. At Sri Krishna Vilas, indulge in something truly special. Experience their signature, Thali, in a very immersive way. From the moment you walk in, they are welcomed with a traditional way. Ante vaalle endante raangane oka welcome drink istharu maniki. Aa tarvata చక్కగా రుచికరమైన ఫుడ్ మనకి ఇట్లా చక్కగా డైనింగ్ ఉంటుంది కదమాట, ఎంత బాగనిపిస్తుందో. సో వీక్ డే భోజనమైనా వీకెండ్ భోజనమైనా ప్రతి డిష్ లో చక్కగా ఫ్రెష్ గా లైవ్ గా స్ట్రైట్ మన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేసారనమాట. అండ్ వాళ్ళ అతిథి దేవోభవ లాగా చాలా మంచి సర్వింగ్ కూడా చాలా బాగుంటుంది. హోమ్ స్టైల్ లాగా మన ఇంట్లో ఎలా అయితే వడ్డిస్తామో ఆ ట్రెడిషనల్ స్టైల్లో వడ్డిస్తారు విత్ రెస్టారెంట్ పర్ఫెక్షన్ లో. ఇది పేరేంటంటే గుర్తుపెట్టుకోండి, శ్రీ కృష్ణ విలాస్. ఇది ఎక్కడుందంటే 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రెస్కో దగ్గర ఉంది శ్రీ కృష్ణ విలాస్. అలాగే సనాస్ వైట్ మీగ్లా, ఇది మనకి జూలై 26 జరగబోతుంది ఫ్రెస్కో హాల్ ఈవెంట్ సెంటర్ దగ్గర. అసలు ఇక్కడ యుఎస్ లో పెళ్లిలు చాలా అవుతున్నాయి మన తాత పుణ్యమ అనేసి. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కాల్ చేయడం, వీళ్ళకి కాల్ చేయడం, ఎలా ఏమిటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, డీజే ఎక్కడ, డెకోర్ ఎక్కడ, బ్రైడల్ వేర్ ఏం వేసుకోవాలి, జ్యువెలరీ ఏం వేసుకోవాలి, ఫుడ్ ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ మనకి టెన్షన్ అది ఉంటుంది కదా. ఇవన్నీ ఏమి లేకుండా అండర్ వన్ రూఫ్ వాళ్ళు వస్తున్నారు. అండ్ మీకేంటంటే ఆ వివరాలన్నీ మీకు చెప్తారనమాట. సో దాట్ ఈస్ సనాస్ ఇన్వైట్ మరియు రేడియో సుల్బి కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో అనమాట. అండ్ ఇది ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయంటే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్, డీజే, డెకోర్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్ మరియు ఇంకా చాలా మంది వెండర్స్ మీకు ఒకటే చోట దొరుకుతారనమాట. సో స్పాన్సర్స్ కి మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి అనమాట, రిజిస్టర్ చేసుకోండి. అండ్ మీరు ఫుడ్ వెండర్స్ అయితే సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ ఉండేట్టుగా డెకరేటర్ కానీ లేదా ఏదైనా వెడ్డింగ్ లేదా ఈవెంట్ రిలేటెడ్ బిజినెస్ కనుక మీకుంటే యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. ఇదే అవకాశం అనమాట మేము బిజినెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి. దాట్ ఈస్ సనాస్ వెడ్ మీ గ్లామ్. సో స్పాన్సర్షిప్స్ కి వీటన్నిటికి కాల్ చేయాల్సిన నంబర్ 4698780101. అగైన్ 4698780101. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హలో, హ్యాపీ వెనస్డే. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, మీ పేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో క్వశ్చన్, మీ పేరేంటి?
1: నా పేరు హాసిని.
0: హాసిని, హాయ్, హలో, ఎలా ఉన్నా? హౌ ఓల్డ్ అయ్యూ? హౌ ఓల్డ్ అయ్యూ హాసిని?
1: 9 years old.
0: ఓకే, ఆన్సర్ ఏమనుకుంటున్నావు నువ్వు?
1: జస్ట్ నైన్ అంటే లైక్ హైలీ ఫ్యాషనబుల్ ఉంటే అట్లా అంటారు.
0: యాక్చువల్లీ నీ వాయిస్ ఎంత చక్కగా ఉందో తెలుసా, నీతో ఎంతసేపైనా మాట్లాడాలని అనిపిస్తుంది. చెప్పు చెప్పు, నువ్వు సమ్మర్ లో ఏమేమి చేస్తున్నావు హాసిని, చెప్పు.
1: సమ్మర్ లో చాలా ఫ్రెండ్స్ తో ఆడుకున్నా, లాంగ్ వీకెండ్ లో ట్రిప్ కి వెళ్ళేసి వచ్చినాం వాటర్ పార్క్ కి.
0: ఓకే, నువ్వెంత క్యూట్ గా మాట్లాడుతున్నావు తెలుసా. అయితే ఇప్పుడు నీ ఆన్సర్ కరెక్టా కాదా చెప్పాలా మరి? నేను నువ్వు చెప్పింది కరెక్టా కాదా అనుకుంటున్నావు? కరెక్టే అనుకుంటున్నావా రాంగ్ అనుకుంటున్నావా?
1: కరెక్టే అనుకుంటున్నా.
0: అబ్సల్యూట్లీ కరెక్ట్ కన్నా దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే మోస్ట్ ఫ్యాషనబుల్ గా ఎవరైతే రెడీ అవుతాం, స్పెషల్ మనం పెళ్లికి వెళ్ళేటప్పుడు టిప్ టాప్ రెడీ అవుతాం కదా, సో అప్పుడు మనం అంటామన్నమాట డ్రెస్ టు ద నైన్. ఇంకోటి ఏంటంటే యూజువల్ గా ఇంకోటి కూడా అంటారు అనమాట, ఇంకా చాలా బాగుంటాయి డ్రెస్ టు కిల్ అని అంటారు కదా, వేరింగ్ గ్లామరస్ స్ట్రైకింగ్ వైబ్రెంట్ క్లోత్స్ వేసుకున్నా కూడా డ్రెస్ టు కిల్ అంటాం కదా, సంథింగ్ సిమిలర్ టు దాట్ అనమాట, డ్రెస్ టు ద నైన్స్. దాట్స్ అబ్సల్యూట్లీ రైట్ స్వీట్ హార్ట్. నువ్వే పాట
1: విందామనుకుంటున్నావా?
0: నువ్వేమైనా పాట విందామనుకుంటున్నావా? ఏం పాట? ఉప్పెనంత. ఓకే, తప్పకుండా వినిపించేద్దాం. కాకపోతే కన్నా ఏంటంటే ఈ పాట కొంచెం మనం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కాబట్టి బ్రేక్ అయిన తర్వాత నీకు వినిపించేస్తాను. ఓకేనా? ఓకే స్వీట్ హార్ట్, బాయ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్ అండ్ ఎంజాయ్ సమ్మర్. ఏం చక్కగా క్లియర్ గా మాట్లాడింది కదా, 9 ఇయర్స్ అయినా కూడా ప్రతి వర్డ్ చక్కగా డిక్షన్ చాలా క్లియర్ గా ఉంది. కీప్ ఇట్ అప్ స్వీట్ హార్ట్ హాసిని. అండ్ తను అడిగిన పాట మనం పూర్తిగా వినాలి కాబట్టి కాసేపు అయ్యాక వినిపిస్తాను. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఇంకో వర్డ్, మనకి ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ మనం చెప్పింది ఏంటంటే వాట్స్ యూ 20 అంటే ఎక్కడున్నారు లొకేషన్ చెప్పడానికి, వేర్ ఆర్ యూ అని చెప్పడానికి వాట్స్ యూ 20 అంట. దెన్ సెకండ్ ఐ ఆస్ వాజ్ డ్రెస్డ్ టు ద నైన్. ఓకే, ఇంకోటి అడుగుతాను, ఇది చాలా మంది ఎప్పుడో అప్పుడు వాడే ఉంటారనమాట, సండే ఈజ్ లాంగర్ దెన్ మండే. అది మనం ఎప్పుడు ఈ వర్డ్ ని వాడతాము, సండే ఈజ్ లాంగర్ దెన్ మండే, ఒక కోడ్ వర్డ్ కైండ్ ఆఫ్, అందరంలో మనం అడగలేం కాబట్టి ఇలా చెప్తాము. సో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్? 9726361966 మాస్టర్ నంబర్. అలాగే కమింగ్ బ్యాక్ టు సనాస్ వెడ్ మీ గ్లామ్ గురించి చెప్పాలంటే, వాళ్ళ ఫోన్ నంబర్ ఇందాక నేను అన్నాను కదా, ఇది అఫ్ కోర్స్ అండర్ వన్ రూఫ్ జరిగే ఒక పెద్ద వెడ్డింగ్ ఈవెంట్ అనమాట, ఈవెంట్ ఎక్స్పో, వెడ్డింగ్ ఈవెంట్ ఎక్స్పో లాంటిది అనమాట ఇది. అండ్ సో బూత్ కోసం స్పాన్సర్షిప్స్ కి రిజర్వ్ చేసుకోండి మీ స్పాట్ ని బై కాలింగ్ 4698780101. అండ్ అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ కూడా చూడొచ్చు, సనాస్ ఇన్వైట్, SANAS, సనాస్ ఇన్వైట్ అనమాట. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ రిమెంబర్ 5 to 7 నిన్న ఏదైతే గేమ్ ఆడానో, అంటే నా మనసులో ఏ వర్డ్ నేను అనుకుంటున్నానో అది మీరు గెస్ చేయాలి. నేను క్లూ ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, బట్ నిన్న నేను సినిమాల గురించి మాట్లాడాము, ఇవాళ దేని గురించి మాట్లాడతానో కూడా బ్రేక్ తర్వాత తప్పకుండా చెప్పేస్తాను అనమాట. సో స్టే ట్యూన్ విత్ మీ, 9726361966 మా స్టూడియో నంబర్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
2: Manashanti, mental peace, masala dosa.
3: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
9: Amma, Saturday movie?
8: Mm-mm, Manabadi class.
9: Amma, old McDonald had a phone.
8: Uppu kappu rambu. Telugu padyam cheppu.
9: Uppu kappu rambu.
8: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.

సురభి డీటోలో మరొక సెగ్మెంట్ లో నేను వచ్చేసాను కల్పన. అండ్ ఇప్పుడు స్టూడియోలో 504 అయింది, అప్పుడు 504, ఇప్పుడు 504. అండ్ నా పేరు కల్పన, నేనుంటాను 4 to 7 PM ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. సో ఇందాక అడిగింది డ్రెస్డ్ టు ది నైన్, అది మనకి క్యూట్ లిటిల్ హాస్ ని చెప్పేసింది. దెన్ అగైన్ అనదర్ వన్ విచ్ ఐ ఆస్క్డ్ ఇస్ బ్రేక్ కి అటుపక్క ఏది అడిగానంటే సండే ఈజ్ లాంగర్ దెన్ మండే, అది కూడా ఆన్సర్ వచ్చేసింది మనకి. ఆఫ్ ఇయర్ చెప్పేశారనమాట శృతి అండ్ అనిత. యూజువల్ గా మనకి అంటే మనం నైటీ వేసుకుంటే పెట్టికోట్ కొంచెం బయట కనిపిస్తున్నా అండ్ లోపల ఏంటంటే మనం స్లిప్స్ వేసుకుంటే కదా షమీజ్ అదంతా వేసుకున్నప్పుడు కొంచెం హ్యాంగ్ అవుట్ అవుతున్నా అందరి ముందు చెప్పలేం కదా ఏ అని, అదేంటి లోపల క్యామిజోల్స్ కనిపిస్తుందో ఇవన్నీ చెప్పలేం కాబట్టి అండర్ షర్ట్ కనిపిస్తుంది అలాంటి అనలేం కదా. అప్పుడు కోడ్ వంటి ఏంటంటే సండే ఈజ్ లాంగర్ దెన్ మండే అని అంటారనమాట. ఏంటో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇలాంటివి. అండ్ నౌ అనదర్ ఫ్రేజ్ దాట్ లాట్ ఆఫ్ పీపుల్ యూజెస్, క్యాచ్ 22 ఎందుకు యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు యాజ్ ఐ ప్రామిస్డ్ ఈ సెగ్మెంట్ లో ఒక గేమ్ ఆడబోతున్నాను. ఆ గేమ్ ఏంటంటే నేను మనసులో ఏ వర్డ్ అనుకుంటున్నానో అది మీరు గెస్ చేయాలి విత్ ద క్లూ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఇవాళటి మన క్లూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కూరల గురించి, కూరలు మనం యూజువల్ గా చాలా సార్లు వాడుతూ ఉంటాం కదా అలాంటి కూరల గురించి, ఫేమస్ రెసిపీస్ అలాంటివి. సో ఫస్ట్ ఏంటంటే ఇది బీతో స్టార్ట్ అవుతుంది, ఓకేనా, బీతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు గెస్ చేయాలి నేను మనసులో ఏం కూర అనుకుంటున్నాననేది, ఓకేనా. ఇంకా వేరే కూర అఫ్కోర్స్ మీరు ఒకవేళ చెప్పలేకపోతే నెక్స్ట్ లెటర్ చెప్తాను, బట్ బీతో స్టార్ట్ అయ్యే తెలుగులో అగైన్ దిస్ వన్ ఇస్. సో తెలుగులో బీతో స్టార్ట్ అయ్యే కూర ఏమిటి? 9726361966 మీరు వింటున్నారు సురభి D2 డాక్టర్ షో. అండ్ హాసిని యొక్క పాట అడిగింది కదా, ఆ పాట ఇప్పుడు లైన్అప్ చేసేసాను హాసిని. Here we go with a song. Let's enjoy this together.

0: థింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ప్రాణం పోయినంత పని ఉంటుంది. ఆఫీస్ లో ఒకవేళ మీరు మీటింగ్స్ చేస్తుంటే మీ మేనేజరో మీ కొలీగో అసలు ఇది నాయన పద్ధతి ఇలా చేయాలి నాయన అంటే, లేదు ఆయన వాళ్ళ మాటనే వాళ్ళు వింటున్నారనుకోండి, ఎవరి మాట వినకుండా ఇలాగే వేయలేని, నేను చెప్పేదే వేదము ఇదే కరెక్ట్ అని కనుక అనుకుంటుంటే, నాకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ, ఐ నో ఎవ్రీథింగ్ ఇవన్నీ అన్నారనుకోండి, అప్పుడు మనం ఏమీ అచీవ్ చేయలేము. ఎందుకంటే చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, మనం గోల్ అచీవ్ చేయలేము. అలాంటప్పుడు మనం అంటాం Catch-22. సో Catch-22 అనేది ఆ పదం అప్పుడు వాడతామన్నమాట మనం. ఇక్కడ నావల్ కూడా ఒకటి ఉందన్నమాట Catch-22 అనేది. ఒకవేళ మీకు బుక్ చదవడం ఇష్టమైతే Catch-22 అనే నవల్ కూడా మీరు చదివేసేవచ్చు. అండ్ ఈ ఫ్రేజ్ అప్పుడు వాడతాం. ఓకే, సో గేమ్ లో ఏంటంటే, నేను చెప్పాను కదా బీతో ఒక కూర, తెలుగు పదం అనమాట ఇది, తెలుగు కూర బీతో స్టార్ట్ అవుతుంది. ఇందాక చాలా మంది బెండకాయ అన్నారు, అది కాదనమాట, బీరకాయ అని అన్నారు, కాదు. సో ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ లెటర్ చెప్తాను, ఏ అంటే బీఏ. ఇప్పుడు మీరు గెస్ చేయండి ఏమై ఉంటుంది, నా మనసులో ఉన్న వర్డ్ ఏమిటో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. ఒక రిక్వెస్ట్ సాంగ్ ఉంది, అది ప్లే చేసే ముందర ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ సనాస్ వెడ్ మీ గ్లామ్. ఇప్పుడు మనకి ఇంకొక క్లోజ్ టు 2 to 3 weeks లో July 26 న ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ దగ్గర అండర్ వన్ రూఫ్ మనకి గ్రాండ్ వెడ్డింగ్ ఎక్స్పో జరగబోతుంది అనమాట. అంటే అక్కడ మనకి పెళ్లికి కావలసిన అన్ని ఐటమ్స్, టాస్క్లు అవన్నీ వాళ్ళు ఒకటే దగ్గర తీసుకొని వస్తున్నారు మనకి హెల్ప్ఫుల్ గా ఉండడానికి. అంటే పెళ్ళంటే ఒక పెద్ద పండగ లాంటిది కదా, కాకపోతే ఈ పండగకి ప్లాన్ చేయాలంటే చాలా కష్టం, కొన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏమిటి, ఎక్కడ, ఎంత అవుతుంది, ఏమిటి, ఇవన్నీ టెన్షన్ పడకుండా మీకోసం వాళ్ళు అందిస్తున్నారు అండ్ వన్ రూఫ్ వెట్ మీ గ్లామ్, సరాస్ వెట్ మీ గ్లామ్ ఆన్ July 26 ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ దగ్గర. సో లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హలో, హ్యాపీ వెన్స్డే, ఎవరు మాట్లాడుతున్నారు? Yes, it is Radio Surabhi. Meerevarandi? రేడియో సురభిలో కూడా క్వశ్చన్ అడిగాను, మరి ఇంకెక్కడ ఇంకేమైనా క్వశ్చన్ అడిగారో నాకు తెలీదు. ప్రస్తుతానికి అయితే మీరు ఇక్కడ కాల్ చేశారు, మీరేం ఆన్సర్ అనుకుంటున్నారు దాన్ని బట్టి?
1: ఆకుకూర గురించి అడిగారా మీరు?
0: దాట్స్ రైట్. సో మీరేం అనుకుంటున్నారు? బీతో బి అండ్ ఏ అన్నమాట. బి యాజ్ అ బాయ్, ఏ యాజ్ అన్ అబ్బల్. సో ఫస్ట్ టూ లెటర్స్ బి అండ్ ఏ. సో గెస్ట్ చేయండి, మీరు ఆన్లైన్ ఉన్నారు కాబట్టి ట్రై చేయండి, ఏమై ఉంటుంది అనుకుంటున్నారు బి అండ్ ఏ తో స్టార్ట్ అయ్యి ఆకుకూర ఏమండి ఉంటుంది? అలాంటి ఆకు ఉందా నాకు తెలీదు.
1: ఏమంటారు ఇంటి దగ్గర
0: చెప్పారా పేరేంటన్నారు మీరు?
1: అదే బలపచ్చాక ఏదో ఉంది పేరు వెనక్కి.
0: బలపచ్చాక, ఓకే, నేను గూగుల్
1: తల్లి.
0: అలా మీకు నోట్ లో ఉన్నట్టుగా ఉంది కానీ తెలియట్లే కదా, అలా అవుతా చాలా చికాగ్గా ఉంటుంది కదా, తెలిసినట్టుగా ఉంటుంది కానీ పేరు రావట్లేదు అని అనిపిస్తుంటుంది. బట్ ఒకవేళ తెలిస్తే థ్యాంక్ యూ. సో ఎస్, ఆయన రైట్ ఛానల్ కి కాల్ చేశారు, రైట్ క్వశ్చన్ విన్నారు, ఆన్సర్ మాత్రం కొంచెం వచ్చినట్టుగా అనిపిస్తుంది. బట్ మీరు ఎవరైతే వింటున్నారు కార్లో అయినా షికారు చేస్తున్నా కూడా అండ్ ఇంట్లో పనిచేస్తున్నా కూడా, ఒకవేళ బి అండ్ ఏ తో స్టార్ట్ అయ్యే ఆకుకూర మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. అండ్ ఇందాక సగంలో ఆపేసాను కదా సనాస్ వెడ్ మీ గ్లామ్ గురించి. సో ఆఫ్ కేస్ అండర్ వన్ రూఫ్ మనకి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే, డెకోర్, బ్రైడల్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ అండ్ వెండర్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. అండ్ వాళ్ళ నంబర్ 4698780101. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, హలో సుగాత్రి గారు, ఎలా ఉన్నారండి?
2: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
0: అబ్సల్యూట్లీ వండర్ఫుల్ గా ఉన్నాను. చెప్పండి సుగాత్రి గారు, మీరేమనుకుంటున్నారు? బచ్చలి కూర. ఇప్పుడు నేను చెప్పానా కరెక్టా కాదా? తప్పకుండా చెప్పేశాను, బట్ ఇంకో ఇద్దరు కాలర్ లైన్ అప్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆన్సర్ కూడా తీసుకుని మీరు వింటుండండి. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి, మీరేమనుకుంటున్నారు ఆన్సర్?
3: బచ్చలి కూర.
0: బచ్చల్ కూర. అండ్ మీ పేరు?
3: శ్రీ అండి.
0: శ్రీ, ఓకే, లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ అండ్ ఐ లెట్ యు నో ఇట్స్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు?
3: సంతోష్ అండి.
0: సంతోషంగా చెప్పేసేయండి. ఏమనుకుంటున్నారు మీరు? అది కాసేపటి చెప్పేస్తాను సంతోష్ గారు, ఓకేనా? కరెక్టా కాదనేది. ఆల్ రైట్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరేమనుకుంటున్నారు? ఆన్సర్.
2: హలో.
0: హలో అండి, మీ పేరు?
2: నా పేరు శ్రీని అండి.
0: శ్రీని గారు, ఏమనుకుంటున్నారు ఆన్సర్? మీరు
2: బిఏ అన్నారు కదా, బట్టల కూడా లేకపోతే బనానా లీఫ్?
0: బనానా లీఫ్ ఆర్ బచ్చల్ కూర. ఓకే, ఐ విల్ లెట్ యు నో. అలాగే వింటుండండి, కరెక్ట్ కదా చెప్పేస్తాను. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో, నేను సునీత మాట్లాడుతున్నానండి.
0: సునీత చెప్పండి.
3: మీరు అడిగిన ఆకుర పేరు బచ్చలాక అనుకుంటున్నాను.
0: అనుకుంటున్నారు, మీరు అలాగే అనుకోండి, నేను చెప్పేసాను. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో మీరందరు సుగాత్రి గారు, శ్రీ, సంతోష్, శ్రీని, సునీత వీళ్ళందరూ కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సునీత గారు. అండ్ ఇంకోసారి ముచ్చటగా ఇంకో లాస్ట్ కాల్ కూడా తీసేసుకుందాము. హాయ్ అండి, మీ పేరు?
4: హలో, నా పేరు కవిత అండి.
0: కవిత గారు, మీరేమనుకుంటున్నారు?
4: బచ్చలే అండి.
0: ఈస్ ద రైట్ ఆన్సర్, బచ్చలాకు. అండ్ బచ్చల కూరతో మనం కంద బచ్చలి చేయొచ్చు, కంద బచ్చల కూర పులుసు చేయొచ్చు, పప్పు చేయొచ్చు, ఎన్ని వెరైటీస్ చేయొచ్చు. అండ్ అది అలా ఈజీగా పెరుగుతుంది కూడా అనమాట. థ్యాంక్ యూ సో మచ్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్, ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఒక పాట వినొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటవ్వడని చెప్పేస్తాను, ఓకేనా? లెట్ మీ ప్లే ద సాంగ్ ఫర్ యూ ఆల్. టాక్సిక్ మూవీ నుంచి అనమాట ఈ పాట.

గీతు మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన మూవీ టాక్సిక్ త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. ఇది గ్యాంగ్స్టర్ మూవీకి సంబంధించిన అనమాట. ఇందులో అఫ్ కోర్స్ మీలో చాలా మంది ఒకవేళ ఫాలో అవుతుంటే ఫిల్మీ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది. ఇందులో యష్, వి హ్యావ్ యష్ అఫ్ కోర్స్, కిరాణా అద్వానీ, బ్యూటిఫుల్ కియారా అద్వానీ, తారా సుతారియా, నయన్తార కూడా ఉంది, హుమా ఖురేషి, వీళ్ళందరూ ఉన్నారనమాట. అండ్ ఇది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఈ ఇయర్ లోనే రిలీజ్ అవబోతుంది అనమాట. యాక్చువల్ డేట్ రిలీజ్ అయింది 26th August. యా 26th August రిలీజ్ అవబోతుంది. దాట్ ఈస్ టాక్సిక్ మూవీ. చాలా కొంచెం కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి ఈ సినిమా మీద. బట్ కాంట్రవర్సీస్ ఏంటంటే ఇవాళ రేపు కైండ్ ఆఫ్ ఐ వుడ్ సే ఒక ప్రోమో గిమిక్ కూడా అన్నట్టుంది అనమాట. దాన్ని బట్టి చాలా మంది చూస్తారు. గుడ్ కంటే బ్యాడ్ కాంటెంట్ ఎక్కువ చాలా మంది చూడడం ఇష్టపడతారనమాట. బట్ ఎలా ఉంటుంది, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ మూవీ ఇస్ ఎనీ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ అలా కాంట్రవర్సీస్ అలా ఎక్కువైతే చాలా మంది సినిమా ఏముంటుంది క్యూరియాసిటీతో చూస్తుంటారనమాట. ఓకే, తబాహి పాట వినేశారు. ఇప్పుడు మరొక తెలుగు కూర అనమాట. చాలా మంది అందరు కూడా చేసుకోవచ్చు, కానీ దీని పేరు మాత్రం తెలుగు వాళ్ళకే కేటాయించవచ్చు. ఇది కూడా ఇది ఆకుకూర కాదు కాకపోతే, బట్ ఇది కూడా బీతో స్టార్ట్ అవుతుంది. నా మనసులో నేనేం కూర అనుకుంటున్నాను చెప్పేసేయండి. 9726361966 బచ్చల కూర అయితే చెప్పేశారు. అండ్ ఇప్పుడు కూడా ఈ కూర కూడా బీతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎనీ టైం మనం చక్కగా త్వరగా అయిపోయే వంట అనమాట. 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే మీకు చెప్పాల్సింది త్వరలో ఈ నెక్స్ట్ బ్రేక్ లో ట్రాఫిక్ అప్డేట్స్ కూడా చెప్తాను. అండ్ ట్రాఫిక్ అప్డేట్స్ చేసే ముందర లెట్ మీ టెల్ యూ అబౌట్ మైత్రీస్ రెస్టారెంట్. Authentic Indian flavors kosam head right to Maitri's Indian Cuisine. Hilltop location lo amazing view, spacious patio seating, friends and family tho chill avadaniki perfect destination anamata idi. That is Maitri's restaurant. Morning breakfast, lunch buffet, evening snacks varaku prati bite lo authentic taste guarantee antunnaru veellu. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్, దాట్ ఈస్ మైత్రీస్ రెస్టారెంట్. మరి ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోండి మైత్రీస్ రెస్టారెంట్ దగ్గరికి. అది మనకి సౌత్ లేక్ లో, ఫ్రిస్కోలో అండ్ అర్వింగ్ లో ఉందన్నమాట. అగైన్ నేమ్ ఇస్ మైత్రీస్ రెస్టారెంట్. సో బీతో స్టార్ట్ అయ్యే ఒక ఇండియన్ కూర, తెలుగు కూర ఏమిటనేది తెలుస్తే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి.

0: ఓకే అండి, మనకి లిసనర్స్ కాల్ చేసి చెప్తున్నారు బి తో బెండకాయ పులుసు ఇవన్నీ చెప్పారు కానీ అది కాదు. అందుకని ఇప్పుడు నేనేం చెప్తానంటే నెక్స్ట్ లెటర్ కూడా చెప్తాను. సో ఈ కూర కూడా బి ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ ఏ. సో బచ్చల కూర కాదు ఆబ్వియస్లీ, ఆకుకూర అంతకన్నా కాదు. సో రూల్ అవుట్ చేసేసాం కాబట్టి ఇంకా మీరు ఫిల్టర్ అవుట్ చేయొచ్చు బి అండ్ ఏ తో ఏ కూర ఉంటుంది. చాలా మందికి క్విక్ గా అయిపోతుంది అనమాట, అంటే చాలా మంది కాదు అంటే అది అప్పటికప్పుడు బయట నుంచి వెళ్ళొచ్చి చక్కగా చేసేసుకొని తినాలనంటే ఆ కూర బాగుంటుంది అండ్ ఇంట్రెస్ట్ అండ్ ఇష్టంతో కూడా చేస్తారనమాట. సో బి అండ్ ఏ తో ఏ తెలుగు కూర ఉంటుంది అనేది అనుకుంటున్నారు. కాల్ చేసి చెప్పేసి వచ్చి నాకు 9726361966 కి. మీరుంటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇందులో ఏంటంటే మనకి డాలస్ లో ప్రస్తుతానికి ట్రాఫిక్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. అండ్ రిమెంబర్ డాలస్ దిస్ ట్రాఫిక్ అప్డేట్స్ ఇస్ బ్రాట్ టు యూ బై టెక్సస్ 1 ప్రైమరీ కేర్. So there's a slowdown on US 75 North, 17 minutes slowdown on Dakada. Also, there's a slowdown on Dallas North Tollway. Akkada kuda 11 minutes slowdown undi. Then we have a North Walton Walker Boulevard daggara kuda 12 minutes slowdown undi. Identi stop and go traffic laga nadustundi. So careful ga vellandi, ekkada unna kuda 121 meeda kuda that's going towards Legacy. Slow ga velthund anamata, 15 miles per hour speed lo velthundi. Then 35 southbound daggara kuda slow traffic ayipindi, that's going towards Louisville. అక్కడ కూడా ట్రాఫిక్ స్లోగా ఉంది, విచ్ ఇస్ గోయింగ్ ఆన్ 25 మైల్స్ పర్ అవర్ స్పీడ్ లో ఆ కొంచెం సెగ్మెంట్ లో వెళ్తుందట. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: నా పేరు కవిత అండి. మీరు అడిగిన క్వశ్చన్ కి బనానా ఆన్సర్
0: హలో
1: హలో
0: హలో అండి, చెప్పండి. నా వాయిస్ నాకు వినిపిస్తుంది, చెప్పండి.
1: బనానా అనుకుంటున్నానండి.
0: బనానా బిఏ కానీ కాదు, ఎందుకంటే అరటి దుంపతో మనం కూర చేస్తాము, ఆవ పెట్టి పులుసు పెట్టి బాగుంటుంది కానీ అది కాదు. కీప్ గెస్సింగ్ అండి, లెట్ మీ టేక్ నెక్స్ట్ కాల్ కాసేపు టైమ్ లో. హాయ్ అండి, మీరు ఆన్లైన్ ఉన్నారు, త్వరగా మీ పేరు చెప్పేసేయండి, ఏమనుకుంటున్నారు మీరు?
1: నేను సున్నితనండి. బంగాళదుంప.
0: దాట్స్ రైట్ ఆన్సర్, బంగాళాదుంప. చక్కగా ఈజీగా చకచక అయిపోయే కూర అనమాట. మనం వేపుడు చేసుకోవచ్చు, లేకపోతే అల్లం పచ్చిమిరపకాయలు వేసి కూడా చేయొచ్చు, భలే ఉంటుంది బంగాళాదుంప కూర. దాట్ ఇస్ రైట్ సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్.
1: యాక్చువల్లీ రాయలసీమ పక్క వాళ్ళతో ఉర్లగడ్డ అని కూడా అంటారండి, ప్రాంతాన్ని బట్టి.
0: ప్రాంతాన్ని బట్టి
1: తెలంగాణ వాళ్ళు ఆలు అంటారు,
0: ఆలుగడ్డ కూర కూడా అంటారు. దాట్స్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ అమ్మయ్య, బ్రేక్ వెళ్లే ముందర మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు నేను నెక్స్ట్ వర్డ్ చెప్పవచ్చు బ్రేక్ అటుపక్క. సో కలుద్దాం బ్రేక్ అటుపక్క, స్టే ట్యూన్. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఐ విల్ బి రైట్ బ్యాక్.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
5: Konni paatalu chevulun thaaki vellipo gundala daaka chere prayanam adi.
2: Like memories, gurtukostunnai. Like love, like life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
2: మీ
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కజన్ హిల్స్, క్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ అయిపోయింది. మళ్ళీ ఏంటంటే నేను కొన్ని ఫ్రేజెస్, జనరల్ గా ఈడియమ్స్ అని అంటారు కదా, అది కొన్నిసార్లు ఏంటంటే మనము ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి వాడుతూ ఉంటే. అంటే ఇందాక నేను క్యాచ్ 22 అని కానీ, డ్రెస్ టు ద నైన్స్ అని, ఇలాంటి వర్డ్స్ అని ఏంటంటే మనం యూజువల్ గా డే టు డే లైఫ్ లో చాలా మంది వాడము. దెన్ వాట్స్ యువర్ 20, బట్ కొంతమంది వాడతారు, అందరూ వాడమని అనట్లేదు, కొంతమంది వాడతారు కూడా. సో అదే నేపథ్యంలో ఇంకొక ఇంగ్లీష్ ఫ్రేజ్ చెప్పబోతున్నాను. అది మనం ఏ సందర్భంగా వాడతారో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966. ఏ పీస్ ఆఫ్ కేక్. యూజువల్ గా మనం ఎప్పుడు ఈ ఫ్రేజ్ ని వాడతాం, ఓకే? సో మాట్లాడుతున్నప్పుడు యూజువల్ గా అంటాం కదా అ పీస్ ఆఫ్ కేక్ అని. సో ఎలాంటి టైంలో మనం ఇది వాడతాం, అలాగే అండ్ గెస్ నా మనసులో ఏ కూర గురించి అనుకుంటున్నాను. ఇది దీని గురించి క్లూ, అఫ్కోర్స్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనుకోండి, బట్ దీనికి వెనకాల మీకు చెప్పాలి అని అంటే, ఫస్ట్ అయితే ఒక వర్డ్, ఒక లెటర్ చెప్పేస్తాను. టూ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఎం, ఓకే? ఇది టూ వర్డ్స్ ఉన్న మనకి ఒక కూర అని చెప్పలేను, ఆకుకూర కూడా అని చెప్పలేను. సో రెండైతే రూల్ అవుట్ చేసేసాం కాబట్టి వేరే మేబీ సెకండ్ థర్డ్ క్లూ లో చెప్తానేమో అదేమిటనేది, అంటే దాని టెక్స్చర్ ఎలా ఉంటుంది, కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది చెప్తాను. కానీ బట్ రెండు వర్డ్స్ లో ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఇస్ ఎం, తెలిస్తే చెప్పేసండి. నేను ఏ మనసులో ఏమనుకుంటా, నాకు ఫుడ్ తినాలని, ఇది బంగాళదుంప కానీ, బచ్చల కూర పులుసు కానీ, కందా బచ్చలు కానీ మనం వింటుంటే అబ్బా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా అది. సో అలాగే మీరు ఇది చేసుకున్నా చేసుకోలేకపోయినా యూ కెన్ డైరెక్ట్లీ గో టు శ్రీకృష్ణ విలాస్, బికాస్ అక్కడ యూ కెన్, మనకి ఇంట్లో ఎలా అయితే మనకి అతిథులు వస్తే చక్కగా మనకి భోజనం వండిస్తారు కదా, అలాంటి సర్వీస్ ఉంటుంది విత్ రెస్టారెంట్ స్టైల్ పర్ఫెక్షన్ తోటి. సో దట్ ఈస్ శ్రీకృష్ణ విలాస్. వీక్ డే అయినా వీకెండ్ అయినా ఈ భోజనానికి మీరు తప్పకుండా వెళ్ళిపోవచ్చు అక్కడ. దే హ్యావ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ థాలి అయితే సిగ్నేచర్ థాలి ఇంకా చాలా బాగుంటుంది. అండ్ వాకింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. రాగానే ఫస్ట్ ఏంటంటే మనకి పెళ్లిలో ఎలా అయితే రాగానే ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు కదా, అలా వాళ్ళు కూడా వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. అండ్ భోజనం మాత్రం చక్కగా మంచి స్టైల్లో అలా మనకి వడ్డించేస్తారనమాట. మరి వెళ్ళిపోండి ఇక్కడికి. దట్ ఈస్ శ్రీకృష్ణ విలాస్. ఎక్కడుందంటే 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో దగ్గర ఉంది అనమాట. హోమ్ స్టైల్ ట్రెడిషనల్ ఫుడ్ ప్లస్ రెస్టారెంట్ స్టైల్ సర్వింగ్ అనమాట, శ్రీకృష్ణ విలాస్. ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నానండి. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966. అమ్మో క్వశ్చన్స్ చాలా అయిపోయి. ఒకటేమో నేను అడిగింది ఏ పీస్ ఆఫ్ కేక్ అనే ఫ్రేజ్ ఎప్పుడు వాడతాము, ఇంకోటి తెలుగు వంట అనమాట ఇది, ఆ పేరు అంటే తెలుగు వాళ్లే యూజువల్ గా అంటే తమిళియన్స్ వేరేలాగా దాన్ని ఇంకేమైనా అంటారేమో తెలీదు, బట్ మనం మాత్రం దాన్ని ఎం తో స్టార్ట్ చేస్తాము. అండ్ టూ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ ఎం తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966 మా స్టూడియో నంబర్. ఓకే, లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్ అండ్ తర్వాత అడుగుదాం అన్నమాట. ఆ క్లిప్పింగ్ ప్లే చేస్తాను. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, కల్పన గారు, నేను శశాంక్ అండి. నా పేరు శశాంక్.
0: శశాంక్, ఓకే. శశాంక్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను ఫోర్ట్ వర్త్ నుంచి.
0: ఫోర్ట్ వర్త్ నుంచి, ఓకే. మీరేమనుకుంటున్నారు?
1: నేను ఇందాక మీ కర్రీ గురించి, అది మీ మనసులో మాట గురించి తెలియదు కానీ నిన్న లేదా కాల్ చేస్తున్నప్పుడు, బట్ పీస్ ఆఫ్ కేక్ అన్నారు కదా, దట్ మీన్స్ లైక్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఈజీ టు డూ, లైక్ ఐ నో దట్ లైక్ బ్యాక్ ఆఫ్ మై హ్యాండ్ లో తెలుసు నాకు అన్న అంటాం
0: చిటికలో చేసేస్తాం అంటాం కదా,
1: ఈజీగా
0: అయిపోతుంది, బాగా ప్రాక్టీస్ చేసామని చేస్తే చక్కగా చాలా ఈజీగా చేసేసి. ఎస్ దాట్స్ రైట్ అండి, దాట్ ఈస్ వాట్ వీ సే అ పీస్ ఆఫ్ కేక్ అని అంటాము. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్స్ చూద్దాం ఏమని గెస్ట్ చేస్తారు ఆ ఫుడ్ ఐటమ్స్ గురించి. ఆ టూ వర్డ్స్ ఫస్ట్ వర్డ్ ఎంతో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు ఈ క్లిపింగ్ ప్లే చేయబోతున్నాను.
2: సుపుత్ర, ఐరావత, ఈ ఫల ప్రదర్శన ఏమిట్రా? అమెరికాలోని వ్యవసాయదారుల సంత జరుగుతోందా ఇక్కడ?
3: ఇవాళ శనివారం కదన్నానా?
2: అయితే
3: శనివారం భోంచేద్దన్నావు కదా, పలహారం చేస్తున్నాను.
2: పలహారం అంటే ఒకటో రెండో పళ్ళు తినడమే తప్ప అమెరికాలో నెల రోజుల దాకా ఎవ్వరికి పళ్ళు దొరకకుండా నూమింగ్ చేయడం కాదు.
3: అది నాకు తెలియదు నానా, నీకు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నాను.
2: దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను, ఈ పళ్ళ కంటే అన్నమే చౌక. బాబు, నీ చుత్తుకి నా జోహార్, నీ జీర్ణశక్తికి నా జేజేరు. మర్చిపోద్దు. ఇంకా ఈ పళ్ళ కోల మర్చిపో. మామూలుగా భోజన కార్యక్రమం నిర్వర్తించు.
3: మరి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయించావు?
2: వచ్చే శనివారం పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి అపరాధ క్షమ కింద జరిమానా కట్టుకుంటాను.
0: మనకప్పుడప్పుడు మనకు అడిగిన వరమే శాపంలాగా అయిపోతుంది కదా. మనం ఏదైతే కోరుకుంటామో అది మనకే చుట్టుకుంటుంది అనమాట అలా. బట్ ఈ సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు ఏంటంటే ఇలా ఎప్పుడైనా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఉండాలని నాకు ఒక కోరిక ఉండేది. గంట గంటకు వెళ్లి అమ్మ నిన్ను తినొచ్చా, ఎస్పెషల్లీ శివరాత్రి అప్పుడు, అమ్మ నిన్ను తినొచ్చా, బనానా తినొచ్చా, దేవుడమ్మ అనుకుంటారా, ఏం లేదమ్మా తినొచ్చు, ఏం పర్వాలేదు అని అమ్మ అంటుండేది అనమాట. అంటే అమ్మ ప్రేమ తల్లి ప్రేమ అలా ఉంటుంది. నేనేమో ఉండాలని కోరిక ఉండలేక మళ్ళీ అదొక బాధ అలా ఉండేది అనమాట. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: సాయి.
0: సాయి గారు మీరు ఆనేర్ ఉన్నారండి, చెప్పండి మీరేమనుకుంటున్నారు?
4: ముద్దపప్పు మామిడికాయ పప్పు.
0: ముద్దపప్పు మామిడికాయ పప్పు బా చాలా బాగుంటుంది కానీ ఆ రెండు కూడా కాదు. ఇప్పుడు వేరే క్లూ ఇస్తాను. ఇది ఏంటంటే కన్సిస్టెన్సీ కొంచెము లిక్విడ్ గా ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ క్లూ. సో చూద్దాము మీతో పాటు ఇంకెవరన్నా గెస్ట్ చేసి చెప్పగలరు లేదా. సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ అగైన్ టూ వర్డ్స్ ఉన్నాయి ఓకే ఇందులో. ఇది మనకి ఈ సమ్మర్ లో అయితే ఇంకా చాలా బాగా మనం చేసుకొని తింటాము, తింటామని చెప్పాలి. బట్ ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఎం తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదేంటంటే కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్ గా ఉంటుంది. ఇచ్చేసాను క్లూ, ఇంకంతే, దానికంటే ఎక్కువ క్లూ ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు మీరు ఆలోచించి నాకు కాల్ చేసి చెప్పేసేయండి. ముద్దపప్పు మామిడికాయ పప్పు బాగుంటుంది కానీ అది రెండు కూడా కాదు. ఇది కూడా మీరు గెస్ట్ చేయలేకపోతే అప్పుడు సెకండ్ లెటర్ కూడా చెప్తాను. ఫస్ట్ వర్డ్ లో సెకండ్ లెటర్ ఏంటని చెప్తాను. బట్ నేను ఇచ్చిన క్లూ బట్టి ప్రాబబ్లీ డెఫినెట్ గా చాలా మంది చెప్పేస్తారని అనుకుంటున్నాను. మీరు వింటున్నారు సుల్బి D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ వన్ మోర్ టైమ్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ సనాస్ ఇన్ వైట్ మరియు రేడియో సుల్బి కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. అండ్ వన్ రూఫ్ యూ గోయింగ్ టు హ్యావ్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డీజే, డెకోర్, బ్రైడల్ వేర్, సిల్వర్ వేర్, ఫుడ్ వెండర్స్, వీళ్ళందరూ ఒకటే దగ్గర మీకు సిద్దంగా ఉంటారనమాట. మీ క్వశ్చన్స్ అన్ని వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అండ్ ఎప్పుడంటే July 26th at Frisco Hall Event Center దగ్గర గ్రాండ్ ఎక్స్పో జరగబోతుంది. సో తప్పకుండా వెళ్ళండి. మీ పిల్లలు కనుక పెళ్లిడికి వస్తే, మీ ఫ్రెండ్స్ పిల్లలు పెళ్లిడికి వస్తే వాళ్ళకి చెప్పండి, అందరు కలిసి వెళ్ళండి ఓకేనా. సో అది అనమాట సనాస్ వెడ్ మీ గ్లామ్. సో స్పాన్సర్షిప్స్ కి మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి. మీరు ఫుడ్ వెండర్స్, సిల్వర్ జ్యువెలరీ, డెకరేటర్ లేదా ఏదైనా వెడ్డింగ్ లేదా ఈవెంట్ రిలేటెడ్ బిజినెస్ నడిపిస్తుంటే ఇది మీ బిజినెస్ ని 100 మందికి చేరే అవకాశం అనమాట. ఇంకా 100ల కొద్ది మంది, ఇంకా 100 మంది కాదు, ఇంకా 1000ల కొద్ది మందికి చేరుతుంది అనమాట బిజినెస్. సో దిస్ ఇస్ యువర్ ఆప్షన్ టు ఎక్స్ప్లోర్. అండ్ రీచ్ అవుట్ టు 4698780101. అగైన్ ఇట్స్ 4698780101. ఇంకా వివరాలు కావాలంటే ఇన్స్టా హ్యాండిల్లో యూ కెన్ చెక్ సనాస్ ఇన్వైట్, SANAS సనాస్ ఇన్వైట్.

0: మన గేమ్ కూడా ఇలాగే గజిపిచ్చుకనే ఉంది, కానీ మన లిస్నర్స్ చాలా ఉత్సాహంగా కాల్ చేసి చెప్తున్నారు. దాట్స్ వాట్ ఐ లైక్ అండ్ లవ్ అబౌట్ ఇట్. సురేష్ గారు, హేమ గారు కాల్ చేసి చెప్పారు నేను మనసులో ఏ వంట గురించి అనుకుంటున్నాను విత్ ద క్లూ దట్ ఐ గేవ్ యూ. నేనేమన్నానంటే టూ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ లో ఎం తో స్టార్ట్ అవుతుంది, తర్వాత అది లిక్విడ్ కన్సిస్టెంట్ లో ఉంటుందని చెప్పాను. సో సురేష్ గారు, హేమ గారు, మజ్జిగ పులుసు, దాట్స్ ట్రూ. ఇంకొకరు కూడా ఏమన్నానంటే సమ్మర్ లో మనం చాలా ఇష్టంగా చేసుకుని తింటాం, కాస్త ఏంటంటే అది మంచి కూడా, చలవ కూడా కాబట్టి అలా చేసుకుని తింటాం మజ్జిగ పులుసు. వీరుతున్నారు సురవి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ఏంటంటే అనదర్ ఫ్రేజ్, ఇది ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. ఇది స్కూల్లో యూజువల్గా మీరు మాట్లాడుతూనే ఉంటారు, అవుతూనే ఉంటుంది కదా. సో ఒకవేళ ఈ ఈడియం, ఈ ఫ్రేజ్ మీరు వినుంటే ఏ సిచ్యువేషన్ లో ఏ సందర్భంగా మనం వాడతాము తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి. బ్రేక్ ద ఐస్, బ్రేక్ ద ఐస్ మనము ఎలాంటి సిచ్యువేషన్ లో మాట్లాడతాం. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నా కూడా ఎగ్జాంపుల్ ఇచ్చేసేవచ్చు. అండ్ అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇది కూడా మీలో ఎవరైనా చెప్పేసేవచ్చు. మరొక కూర నా మైండ్ లో వస్తుంది అనమాట, దాని క్లూ నేను మీకు ఇచ్చేస్తాను, తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. ఇది స్టార్ట్ అవుతుంది జీతో అండ్ త్రీ వర్డ్స్, యా త్రీ వర్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది జీతో. అండ్ నేను అనుకుంటున్నది చాలా ఈజీ గెస్ ఏమో, చాలా మంది ఈజీగా చెప్పేస్తారని కూడా అనుకుంటున్నాను. త్రీ వర్డ్స్, ఫస్ట్ వర్డ్ స్టార్ట్స్ విత్ జీ, ఓకే. అండ్ అనదర్ ఫర్ ద కిడ్స్ ఆర్ పెద్దవాళ్ళు, యాక్చువల్లీ కిడ్స్, ప్రిఫరబ్లీ కిడ్స్, బ్రేక్ ద ఐస్ మనం ఇలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాము. నంబర్ 9726361966. అలాగే life can change in an instant, but your health coverage does not have to. Lost your job or insurance? Don't worry, SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental to vision and life insurance, they have all and they will get you covered. Again, the name is SNR Insurance. Alage A to B ante Adiyar Anand Bhavan. Authentic South Indian flavors now made easy with A2B's new range of instant mixes, powders, masalas, pastes and pickles. Also from fluffy ragi idli to tangy gungra rice, enjoy traditional taste in minutes only at A2B. ఇది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. వాళ్ళ నంబర్ 2148722345. అగైన్ ఇట్స్ 2148722345. Also you can visit a2btexas.com. అండ్ మనకి ఇందాక మనకి ఎవరు కాల్ చేసి చెప్పారు, సాయి గారు కాల్ చేసి చెప్పారు పడమటి సంధ్యారాగం. ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ పడమటి సంధ్యారాగం నుంచి, అలాగే ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ కూడా వినిపించబోతున్నాను. ఆ సినిమా పేరు తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పేసండి ఆ నెంబర్ కి. సో త్రీ క్వశ్చన్స్, ఇప్పుడు క్లిప్పింగ్, తర్వాత బ్రేక్ ద ఐస్, అండ్ ఇంకోటి ఒక ఒథెంటిక్ కూర మన తెలుగు వాళ్ళు చేసుకుంటుంటారు. త్రీ వర్డ్స్, ఫస్ట్ వర్డ్ స్టార్ట్స్ విత్ జీ.
1: 26,1,000 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000.
2: అదేంటిది
1: అబ్బులో, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసలు రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత?
2: 5 రూపాయలు.
1: మొదటిగా నేను చెప్పేది 6,1,000 పక్కన పెట్టేస్తే 20,000 కదా.
2: అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు.
1: ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు.
2: థ్యాంక్ యూ.
1: పదిలేవు, సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేస్తావనే.
2: చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా, అన్ని డబ్బులు నువ్వు తీసుకుని ఇవి నాకు ఇస్తావా?
1: ఏమొద్దా,
2: ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేసినాడు ఎవడో బాగుపడ్డా.
1: మనం చేసేది గుళ్ళో పూజ మరి.
2: 20 రూపాయలు ఎవరా, 500 ఎవరా, 10 ఎవరా, టీవీ
3: 50 లెక్క తేలడం లేదా, ఎక్కడ నొక్కేశారా?

0: గ్లోరియస్ 90s చిత్ర గారి గొంతుతో మనం పాట వినేశాము. బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట విని చాలా మందికి గిర్రన అలా చక్రాలు దిగినట్టు పాత విషయాలనే జ్ఞాపకం రావచ్చు. ఎందుకంటే కొన్ని పాటలతోటి కొన్ని కనెక్షన్స్, కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్ అలా టైప్ అయి ఉంటాయి అనమాట. సో అలాంటి జ్ఞాపకాలు రావడము సహజమే. అయితే మనకి నేను ఇచ్చిన అడిగిన మూడు క్వశ్చన్స్ కి దివ్య గారు హ్యాట్రిక్ కొట్టేశారు. మూడిటికి కరెక్ట్ గా చకచక ఆన్సర్ ఇచ్చేశారు. ఒకటి నేను చెప్పాను కదా, త్రీ వర్డ్స్ ఉంటాయి, ఫస్ట్ వర్డ్ స్టార్ట్స్ విత్ జీ. అది అసలు చాలా ఎపిక్ చెప్పాలంటే ఒక రుచికరమైన వంట అనమాట, చెప్పాలంటే గుత్తి వంకాయ కూర. సో దాట్స్ రైట్ ఆన్సర్. సిగ్నేచర్ వంట అనొచ్చు అనమాట. ఎక్కడన్నా పెళ్లిళ్ళైనా ఎవరింటికి చుట్టాలు వచ్చినా కూడా మనము రిచ్ ఫుడ్ అంటారు. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రకరకాల మంది రకరకాల, కొంచెం మంది పీనట్స్ వేసి చేస్తారు, నువ్వులు వేసి చేస్తారు, గ్రేవీగా చేస్తారు, పొడిగా చేస్తారు, కానీ గుత్తి వంకాయ కూర మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంకో ప్రశ్న ఏంటంటే బ్రేక్ ద ఐస్. బ్రేక్ ద ఐస్ యూజువల్ గా మనం ఎలాంటి సందర్భంగా వాడతామంటే, ఎవరన్నా అలా సిచ్యువేషన్ కంఫర్టబుల్ లేకుండా క్వైట్ గా కూర్చుంటారు కదా, అప్పుడు యూజువల్ గా తెలుగు లేదా పిల్ల చచ్చే కోతిలా కూర్చున్నావు ఏంటి అలా అని అంటారు కదా, ఏంటో ఏదో మొత్తం అంతా సొమ్మంతా పోయినట్టు, ఆర్ లేకపోతే కంఫర్టబుల్ లేకపోయినవారు అలా కూర్చుంటారు. అలాంటప్పుడు జస్ట్ బ్రేక్ ద ఐస్ అని అంటారు. అంటే ఏమన్నా మాట్లాడండి, ఏండి ఏమన్నా చెప్పండి మన ప్రభాస్ గారు అన్నట్టు ఆ టైప్ లో. సో ఏదైనా కొంచెం జోక్స్ చెప్తే కాస్త కొంచెం కంఫర్టబుల్ గా అవుతుంది ఎన్వైర్న్మెంట్, ఇంకా వాళ్ళు కూడా మాట్లాడాలని వాళ్ళకి అనిపిస్తుంది. దాట్స్ వెన్ వి సే బ్రేక్ ద ఐస్. ఇంకో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, క్లిప్పింగ్ వినిపించాను కదా ఆ సినిమా పేరు అడిగాను, అది కూడా మనకి దివ్యగా చెప్పేశారు విక్రమ్ మార్కుడు సినిమా నుంచి. ఇంకేముంది, చక్కచక్క హ్యాట్రిక్ కొట్టేశారు. అండ్ పాట అడిగారు, ఆల్రెడీ 90s లో సాంగ్ అన్నారు కాబట్టి ఇప్పుడే నేను ప్లే చేశాను కదా. మెల్లగా మెల్లగా ఇలాంటి మెల్లమెల్లిగా మంచిగా మెలోడియస్ పాటలు ఇంకా వినిపిస్తూనే ఉంటాను, ఇంకా గంటుంది కదా. సో పాటలు, ఆటలు, మాటలు ఇవన్నీ అలాగే పెట్టి అది ఇంకొక గంట సేపు కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఈ లోపల మీకు చెప్పాల్సింది ఏంటంటే, టెక్సస్ కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ ఫస్ట్ టైం మనకి యుఎస్ లో ఏంటంటే, హై స్కూల్ క్రికెట్ అనేది ఇక్కడ టెక్సస్ లోనే పుట్టిందని చెప్పవచ్చు మనకి. అంటే ఇక్కడ యుఎస్ లో మామూలుగా క్రికెట్ అనేది ఆథెంటిక్ స్పోర్ట్స్, మనకి ఇండియాలో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఆడతారు, కానీ ఇక్కడ మాత్రం టెక్సస్ లోనే అది స్టార్ట్ అయింది. అందరూ ఆడుతున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు స్కూళ్లలో కూడా ఇప్పుడు. సో అయితే ఈ స్కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ ఏంటంటే జులై 25th నుంచి జులై 27th వరకు జరగబోతుంది అట్ ద ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్. అండ్ అక్కడ మనకి ఏంటంటే, ఇంకా వివరాలు కావాలంటే యు కెన్ లెర్న్ మోర్ ఎట్ tscb.cricket. అగైన్ ఇట్స్ tscb.cricket. ఆల్సో మీలో ఎవరైనా ఇంకా మరి ఇటీసీబీ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే, స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో, అది ఐఓఎస్ కానివ్వండి, ఆండ్రాయిడ్ కానివ్వండి, డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మా పాటలు వినొచ్చు, వినిపించవచ్చు. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ అ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ 107.9 FM HD3. అండ్ మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. వీఆర్ రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్. స్టే ట్యూన్డ్. ఈ ఇంటికి మళ్ళీ కాసేపు తిరిగి వచ్చేస్తాను, చిన్న బ్రేక్ తీసుకుని. స్టే ట్యూన్డ్, ఐల్ బి బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

And welcome back to Surabhi Detour Drive Time Show. This is your host, R.J. Kalpana. I'm Nivinuch Nannu, Kalpana, Tuesdays and Wednesdays on the airwaves of 107.9 FM HD3. And the Detour Drive Time is on Monday to Friday, 4 to 7. Monday, Roju Vasavi, Tuesday, Kalpana, Wednesday, Kalpana, and Thursday, Friday, Rajeshwari. సో తప్పకుండా వినండి 4 to 7 PM. ఇదే కాకుండా అన్ని షోలు వినండి, బికాస్ అందరు కూడా చాలా కష్టపడి రీసెర్చ్ చేసి మరి కొత్త కొత్త టాపిక్స్ తీసుకొని వస్తుంటారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ టైం ఫర్ యూ ఆల్సో. డ్రైవ్ చేస్తున్నా, షికార్ చేస్తున్నా, ఇంట్లో పని చేస్తున్నా వినడానికి ఒక సోర్స్, ఎందుకంటే మల్టీ టాస్క్ కూడా అవుతుంటుంది అనమాట. టీవీ అంటే టీవీ మనం కూర్చొని చూడాలి, కానీ రేడియో అంటే ఒక పని చేస్తూ అలా చక్కగా పాటలు వింటుంటే హాయిగా పని తెలియకుండా అయిపోతుంది అనమాట. దాట్ ఈస్ రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇవాళ జూలై ఎయిత్ రేవతి గారి పుట్టినరోజు. రేవతి గారితో పాటు సుకన్య గారి పుట్టినరోజు కూడా. సుకన్య గారు మన పెద్దరికంలో భారతీయుల్లో ఉన్నారు కదా ఆవిడ. బట్ ఇప్పటికైతే మనకి రేవతి గారి పాట ఒకటి రిక్వెస్ట్ చేశారు రమ గారు. ఈ పాట మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తాను అని, నాతో పాటు మన శ్రోతలు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, గ్యారంటీ చెప్తున్నాను. సో అది వినిన తర్వాత మళ్ళీ మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్రేమ అని మూవీ నుంచి ఈ పాట రమ గారి కోసం, మనందరి కోసం కూడా.

0: ప్రేమ అనే మూవీని విన్నారు. అండ్ 1989 లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. మన రామానాయుడు గారు అండ్ సురేష్ ప్రొడక్షన్ లో ఇది తీశారు. అండ్ ఇందులో కొంచెం పాటలు చాలా బాగుంటాయి, డెఫినెట్లీ మ్యూజికల్ హిట్ అని చెప్పాను కదా, కానీ స్టోరీ కొంచెం ఎండింగ్ లో కాస్త ట్రాజెడీగా ఎండ్ అయిపోతుంది. అందులో మన పృథ్వీ అంటే వెంకటేష్ ఏంటంటే ఆయనకి జనరల్ గా నాన్నని చంపేసినందుకేనంటే ఆయనకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అండ్ దానికి రీజన్ కూడా ఉంటుంది ఎందుకు చంపాననేది. అయితే మ్యాగీ అంటే రేవతి తనకు కూడా ఒక ఇల్నెస్ ఉంటుంది, అది వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. అండ్ ఇందులో వెంకటేష్ వాంటెడ్ టు బి ఎ సింగర్, హీ వాంటెడ్ టు పర్స్యూ యాజ్ ఎ సింగర్, కానీ కొన్ని కొన్ని కష్టాలు పడి ఫైనలీ అతను సింగింగ్ లో గెలుచుకుంటాడు. కానీ ఎప్పుడైతే సంతోషంగా వద్దాం అనుకుంటాడో కొంచెం ట్రాజిక్ ఎండ్ అయితే అవుతుంది. చాలా మంది సినిమా చూసే ఉంటారు, బట్ మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ చూడాలనుకుంటే కూడా చూడొచ్చు అనమాట. అది ప్రేమ మూవీ, మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కూడా ఉంటుంది, సింపుల్ అండ్ స్వీట్ గా ఉంటుంది స్టోరీ అంతా కూడా. అండ్ మీరు వింటున్నారు సురవి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ దివ్య గారు ఇంకొక పాట కూడా రిక్వెస్ట్ చేశారు రేవతి గారిది. సో ఇప్పుడే రేవతి గారి పాట ప్లే చేశాం కాబట్టి ఇంకొంచెం కాస్త ఇంకొన్ని పాటలు విన్నాక మనం ఆ పాటలు కూడా తప్పకుండా గాయం నుంచి పాటాడారు కాబట్టి ఆ పాట ఆలస్యం లేకుండా అలుపు లేకుండా నేను ప్లే చేసేస్తాను. బట్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంగ్లీష్ ఫ్రేజ్, ఒక తెలుగు కూర అండ్ ఒక క్లిప్పింగ్, ఈ మూడు బ్యాక్ టు బ్యాక్ చెప్పేస్తాను. ఈ మూడిట్లో ఏ దానికి మీకు ఆన్సర్ తెలిసినా, దివ్య గారైతే మూడింటికి ఆన్సర్ తెలుసు కాబట్టి హ్యాట్రిక్ కొట్టేసానంతా చెప్పేశారు. నౌ లెట్ మీ టెల్ యూ, ఇది కూడా తెలుగు వంటనే. అండ్ క్లూ ఏంటంటే ఇది యూజువల్ గా కలిపి చెప్తామన్నమాట మనం, దాన్ని పీతో స్టార్ట్ అవుతుంది, లెటర్ పి, పి అంటే పిజ్జా, పీతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా యాక్చువల్లీ ఇక్కడతో ఫస్ట్ ఆపిస్తాను అనమాట ఈ క్వశ్చన్, ఒకవేళ చెప్పలేకపోతే సెకండ్ క్లూలో ఇంకాస్త ఎక్కువ ఇంకొంచెం వేరే క్లూస్ కూడా అందించేస్తాను. బట్ ఇది ఒక తెలుగు వంట అండ్ ఈజీగా చేసేసేయచ్చు అండ్ ఒథెంటిక్ ఆంధ్ర వంట కూడా, అండ్ లెటర్ పీతో మొదలవుతుంది. అండ్ నౌ ఇంగ్లీష్ ఫ్రేజ్ వైపు చూస్తే గనుక కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ అ లెగ్, cost an arm and a leg, ఇది యూజువల్ గా ఫ్రేజ్ మనం ఏ సందర్భంగా యూజ్ చేస్తాం, cost an arm and a leg. అండ్ ఇప్పుడు క్లిప్పింగ్ ప్లే చేస్తున్నాను, ఇది వినేశాక ఏ సినిమా అయి ఉంటుందని అనుకుంటున్నారో గెస్ చేసి చూద్దాం, ఎవరు హ్యాట్రిక్ కొడతారో లేకపోతే విడివిడిగా ఎవరు కాల్ చేసి చెప్పగలరు చూద్దాం.
1: మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్, ఎంతో మా ఆమెకు తెలిసిందంటే నా పని ఇంకంతే, నా వల్ల కాదు ఒక్క నిమిషం కూడా ఉండే నేను ఇక్కడ. ఇప్పుడిప్పుడే వాళ్ళు నన్ను మంచి కోళ్ళుగా చూస్తున్నారు, నిన్ను మంచి కోడలుగా చేసే ప్రయత్నంలో నేను కీప్ అయ్యేలా ఉన్నానే.
0: కమాన్ అని చెప్పేసేద్దామా, చూద్దాం ఎవరు చెప్పగలరు. కాస్ట్ ఎన్ ఆర్మ్ అండ్ లెగ్ అండ్ తెలుగు వంటలో పీతో స్టార్ట్ అయ్యే వంట ఏమిటి? ఇది వంట అని చెప్పే కంటే వంట కూడా కాదు, బట్ అదొక డిష్, యా అదొక డిష్, పీతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ క్లిప్పింగ్ ఏదైతే విన్నారో సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి. మా స్టూడియో నెంబర్ 9726361966. అండ్ మీకు చెప్పాల్సింది అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ అప్డేట్స్ ఏదైతే ఇందాక చెప్పాను, దట్స్ బ్రాట్ టు యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్. అండ్ దెన్ సనాస్ వెడ్డింగ్ వెడ్మీ గ్లామ్ ఈస్ ఎన్ One stop shop grand wedding expo that's going to happen on July 26th at Frisco Hall Event Center. Ikkada endante manaki under one roof we are going to have so many options that we normally look and call and akkada ikkada kashtapadutu untam kada evariki reach out avali, but ivanni meekosam andistunnaru under one roof, that is Frisco Hall Event daggara. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే, డెకోర్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్ బూత్ మరియు ఇంకా చాలా ఆప్షన్స్, వెండర్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండబోతున్నాయి అనమాట. స్పాన్సర్స్ కి మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిపోయాయి. అండ్ మీరు ఫుడ్ వెండర్స్ అయితే సిల్వర్ జ్యువెలరీ, డెకరేషన్ కానీ లేదా ఇంకేదైనా కూడా బిజినెస్ కనుక ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ అట్ 4698780101.
2: హలో,
0: గుడ్ ఈవినింగ్. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, రేడియో సుర్భి.
0: ఎస్ ఇట్ ఈస్ రేడియో సుర్భి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు సునీత అండి.
0: సునీత గారు, మీ రేడియో వాల్యూమ్ తగ్గించుకోవాలండి.
2: రేడియో వాల్యూమ్, రేడియో ఆన్ చేస్తలేదండి.
0: ఓకే, వెనకాల నాకు నా వాయిస్ ఎకో వస్తుంది అందుకని. ఓకే సునీత గారు, మీరేమనుకుంటున్నారు?
2: అది పీతో స్టార్ట్ అయ్యేది పులిహారుంది, పొంగల్ ఉంది, పచ్చడి ఉంది, పులుసు ఉంది.
0: మీరు ఇలా లిస్ట్ చదువుకుంటూ వస్తే ఏంటండి, నేను ఒక్కటి చెప్పాలి, మీరేమని నేను ఏం కన్సిడర్ చేయమంటారు?
2: పొంగది పర్వణం
0: కాదు, పొంగలి కాదు పర్వణం
2: కాదు.
0: అయితే ఇప్పుడు నేను నేను చెప్తానండి, ఎందుకంటే మీరు అలా లిస్ట్ చదువుకున్నప్పుడు చాలా ఉంటాయి, బట్ నేను తప్పకుండా సెకండ్ క్లూ కూడా ఇచ్చేస్తాను. బట్ మీరు క్లిప్పింగ్ ఏదైతే విన్నారో మీకు తెలుసా?
2: అది మా ఇంటి బంగారం.
0: బంగారం లాంటి మాట చెప్పేసారు, దట్స్ రైట్ ఆన్సర్. అండ్ ముచ్చటగా మూడోసారి ఇంకోటి ఏంటంటే, ఇది మనకి కాస్ట్ అండ్ ఆమ్ అండ్ లెగ్ ఎందుకంటాము, ఎప్పుడు అంటాము?
2: అంటే విడివిడిగా చెప్పమంటున్నారా, అంతా కడుకొస్తుందా?
0: దాని అర్థం చెప్పమంటున్నాను, ఏ సందర్భంగా
2: పాస్ అనేది ఎప్పుడైనా ఏదైనా ప్లే చేసినప్పుడు పాస్ చేస్తాము, బై అంటే ఏదైనా సాంగ్ ప్లే చేసినప్పుడు పాస్ చేస్తాం వద్దు అనుకుంటే. ఆమ్ అంటారా?
0: కాస్ట్ అంటే COST, కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్.
2: కాస్ట్, ఓకే. కాస్ట్ ఏదైనా ఐటమ్ కొన్నప్పుడు దాని కాస్ట్ చూస్తాం.
0: నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా క్యూట్ గా కూడా అనిపించింది, బట్ ఐల్ గెట్ మోర్ ఆన్సర్స్ ఫ్రమ్ అదర్ కాలర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు, థ్యాంక్ యూ అండి. సో ఒక ఆన్సర్ మాత్రం సునీత కరెక్ట్ గా చెప్పారు, దట్ ఇస్ మా ఇంటి బంగారం. బంగారం లాగా క్యూట్ గా మాట్లాడారు, బట్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అది కాదు, ఆవిడ చెప్పిన గెస్ అది కాదు. బట్ ఐఎమ్ టేకింగ్ కాలర్స్, నేను ఇంకా వింటానండి, చూద్దాం ఎవరు కాల్ చేస్తారు. ఇంకా తెలుగు వంటలో ఒక డిష్ ఏంటంటే పీతో స్టార్ట్ అవుతుంది అన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది అందులో సెకండ్ క్లూ. ఇది యూజువల్ గా మనము అన్నంతోనైతే మనం దీన్ని తినము. అయితే ఇప్పుడు రూల్ అవుట్ చేయడానికి, మరి అన్నంతో లంచ్ టైంలో తినకుండా యూజువల్ గా ఎప్పుడు తింటాము ఇది, అది మీరు ఆలోచించి నాకు చెప్పాలి. బికాస్ ఒకటైతే మీకు ఆప్షన్ ఇచ్చింది, ఓకే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు, ఇలా ఇలా ఇలా ఇలా తీసుకుందాం అనుకున్నాం గానీ మాయమైపోయారు. ఓకే, నో ప్రాబ్లం. అయితే పీతో స్టార్ట్ అయ్యే డిష్ లంచ్ లో మాత్రం యూజువల్ గా, అంటే ఒకళ్ళు తినాలనుకుంటే తినొచ్చు అనుకోండి, బట్ జనరల్ గా ఇది పొద్దున కానీ, ఎక్కువ పొద్దునే తింటారు, సాయంత్రం అప్పుడప్పుడు కొంతమంది. సో లెట్ మీ, హలో, మీ పేరు? నిజంగా ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పుడు ఏంటంటే, అమ్మ బాబాయ్ నేను ఇంకో ఇది కొన్నాను, నాకు నిజంగా ఇంత డబ్బులు అయ్యాయి, నా తల ప్రాణం తొక్కకొచ్చింది అనే టైప్ లో అనమాట, అమ్మో చాలా ఖర్చు పెట్టేశాను అనేసి అప్పుడు మనం ఇలా అంటాం కదా రాశ్ని. ఓకే, నీకు అలా ఏదన్నా ఒకటి బాగా కొనాలనిపించింది, మా మమ్మీకి చెప్ప, మమ్మీ అంటే మమ్మీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది నాన్న వద్దు నాన్న అంటే, నా మమ్మీ నాకు ఇష్టం మమ్మీ అని ఎప్పుడైనా కొనిపించుకున్నావు ఏదన్నా? ఏం కొనిపించుకున్నావు? ఏమిటది అదేమిటో? ఒక టాయ్. ఓకే ఓకే, ఆల్ రైట్, టాయ్. మనకి టాయ్ తో ఆడే వయసు పోయింది కాబట్టి ఆ టాయ్ పేరు తెలీదు, వినలేదు, బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ అన్నానా? ఓకే, సో మమ్మీకి ఇట్ మైట్ హావ్ కాస్ట్ హర్ ఆర్మ్ అండ్ లెగ్ టు బై దట్ టాయ్ ఫర్ యూ, ఇస్ దట్ కరెక్ట్? ఐ లవ్ ద వే యూ రెస్పాండెడ్, థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. ఓకే, బట్ దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, హాయ్, హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
3: Hey, this is Shrikant.
0: Hi, Shrikant. How are you?
3: I'm doing good. Thanks for asking. Mera la unnaru.
0: Neen kuda chaala baagunnanu. Mee cheppandi, ye question ki answer cheptam anukuntunnaru? Moodu questions adigaa nenu.
3: Cost and arm and leg. Which is something little expensive.
0: Right. And ala meer em konnaru which really cost you arm and a leg? Do you think you have bought something in recent time?
3: I mean, like on cloud shoes and coach.
0: Shoes,
3: ఆన్ క్లౌడ్ లేటెస్ట్ వస్తుంది కదండి, ఆన్ క్లౌడ్ అని.
0: ఓ ఓకే.

0: పులిహోర.
1: పులిహోర పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఎవరు తింటారండి? నో ప్రాబ్లమ్, ఐ విల్ టేక్ నెక్స్ట్ కాలర్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. హ్యావ్ అ లవ్లీ టైమ్, హ్యావ్ అ లవ్లీ ఈవినింగ్ టు యూ. ఎస్, పులిహోర తింటారేమో మరి మేబీ, బట్ చాలా మంది పులిహోర బ్రేక్ఫాస్ట్ కి తినరు, లంచ్ కి తింటారు. పూజలప్పుడు మాత్రం తప్పకుండా తింటారు. మనకి వరలక్ష్మితో రావడానికి ఇంకా టైం ఉంది, అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మనకి పులిహోరలు ఇవన్నీ. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆల్సో ఆన్ ఎయిర్ బిఫోర్ ప్లేయింగ్ నెక్స్ట్ సాంగ్. హాయ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి మీరేమనుకుంటున్నారు.
2: అది పెసరట్ అండి.
1: పెసరట్టు ఈస్ ద లాక్ చేసేద్దామా?
2: మీరు అన్నారు కదా బ్రేక్ఫాస్ట్ అన్నారు, పెసరట్ ఉంది, పూరి ఉంది, పీటా స్టార్ట్ అయ్యేది.
1: బట్ ఫస్ట్ మీరు ఏదో చెప్పారో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, పెసరట్టు. ఎస్, పెసరట్టు ఉప్మా మనకి అల్లం పచ్చడి వేసుకొని తింటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద భలే ఉంటుంది కదా. వీక్లీ వన్స్ తినాలంటారు, ఎందుకంటే మంచి ఫైబర్ తో ప్రోటీన్ తో కూడుకున్న ఫుడ్ కాబట్టి, బ్రేక్ఫాస్ట్ కాబట్టి తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ అండ్ తర్వాత పాట ప్లే చేసేద్దాము. హాయ్ అండి, మీరు ఆన్లైన్ ఉన్నారు, మీ పేరు?
3: హలో, నా పేరు సాయి అండి.
1: సాయి గారు ఎలా ఉన్నారండి, ఎలా నడుస్తుంది వెనస్డే?
3: బాగుందండి వెనస్డే, బయట చాలా ఎండలు ఉన్నాయి.
1: బయట ఎండలు చాలా ఉన్నాయి, కానీ ఏంటంటే ఇంకొక రెండు రోజులు ఓపిక పట్టండి, మళ్ళీ మనకి వర్షాలు కూడా ఉన్నాయి లైన్ లో. కొంచెం జాగ్రత్తగా ఉంటే బానే ఉంటుంది. ఇంక చెప్పండి, మీరేం చెప్పబోతున్నారు?
3: యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కి పీతో స్టార్ట్ అయ్యి రైస్ తో తినండి పునుగులు అని అనుకుంటున్నాను నేను.
1: పునుగులు, బట్ మనకి ఆన్సర్ వచ్చేసింది ఇందాక మనకి చెప్పారు ఏంటంటే పెసరట్టు.
3: ఓకే ఓకే,
1: చాలా ఒథెంటిక్ తో రుచికర రుచితో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ అనమాట పెసరట్టు. అండ్ పెసరట్టుతో పాటు ఉప్మా తింటే ఇంకా బాగుంటుంది, కంప్లీట్ ఉంటుంది. కొంచెం హెవీ ఉంటుంది అనుకోండి, అది బ్రంచ్ లా కూడా తినేసేయచ్చు. బట్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, హ్యావ్ వండర్ఫుల్ ఈవినింగ్.
3: థ్యాంక్ యూ.
1: యూ వెల్కమ్. ఓకే, ఇప్పుడు మరి పాట వేసేద్దాము. అండ్ ఏదైతే మనకి అప్పుడు దివ్య గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు కదా, రేవతి గారి పాట, అది ఇప్పుడు వేయబోతున్నాను. హియర్ వి గో ఫర్ యూ దివ్యా.

0: గారి కోరికపై మీరు గాయం సినిమా నుంచి విన్నారు. ఇందువల్ల రేవతి గారి పుట్టినరోజు కాబట్టి షీ వాంటెడ్ టు డెడికేట్ వన్ సాంగ్ ఫర్ హర్. ఆవిడ పాట విందామనుకున్నారు. సో హ్యాపీ బర్త్డే టు రేవతి సుకన్య. అండ్ ఇవాళ ఎవరెవరైతే బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అందరికి హ్యాపీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ రేడియో సుధీ. అండ్ అలాగే మీరు కనుక ఆన్ ఇయర్ మీ పేరు వినాలనుకుంటే, ఎవరికైనా డెడికేట్ చేయాలన్నా మీ పేరుతో కాల్ చేయొచ్చు 972-636-1966. అదే మరొకసారి 3 questions అంటే ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను, తెలుగు వంట కాదు, ఇది తెలుగు వంట కాదు, ఎండింగ్ కోటి ఒక ఫ్రేజ్ చెప్తానన్నమాట. సో ఫ్రేజ్ ఏంటంటే, ఈ ఫ్రేజ్ యూజువల్ గా మనం ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం ఎవరికి తెలుసో. ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్, ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. ఎలాంటి సందర్భంగా మనం ఈ ఫ్రేజ్ వాడతాము తెలిసే కాలేజ్ చెప్పేసేయండి. అండ్ అనదర్ వంటకాలలో, తెలుగు వంట కాదు కానీ తెలుగు వాళ్ళు అందరూ ఇష్టపడతారు, సింగిల్ వర్డ్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది. లెట్స్ సీ మీలో ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాము. అండ్ తర్వాత ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే ఇంకా క్లూ కూడా ఇస్తాను. నౌ నేను ప్లే చేయబోతున్నాను ఒక క్లిప్పింగ్. క్లిప్పింగ్ విన్న తర్వాత సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ 972-636-1966. సో మొదట ఈ క్లిప్పింగ్ వినిపించే ముందర ఒకటేమో, ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్ అనేది ఫ్రేజ్, అండ్ ఒక స్నాక్ అని చెప్పొచ్చు. యా, స్నాక్ అనే చెప్పేస్తాను నేను. ఇది చాలా మంది ఇష్టపడతారు తెలుగు వాళ్ళు, అందరూ చాలా మంది ఇష్టపడతారు. ఎస్ తో స్టార్ట్ అవుతుంది, ఏమిటి అనుకుంటున్నారు మీరు ఆ ఫుడ్ అనేది, ఓకే, ఆ స్నాక్ అనేది. అండ్ నౌ ది టైమ్ టు ప్లే దిస్ క్లిప్పింగ్.
1: అసలు సిసలైన నికాస్ అయిన సర్టిఫికెట్లు సార్ కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చో సార్,
2: ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు అడిచావు?
3: రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది.
0: ఇప్పుడు మీరు విన్న క్లిప్పింగ్ సినిమా పేరు తెలిసే కాల్ చేసి చెప్పేసేయండి. సో 3 questions అనమాట. ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోట్ అండ్ స్నాక్ విచ్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్ అండ్ ఇప్పుడు విన్న క్లిప్పింగ్ సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ 972-636-1966.
2: మంచి మార్కులు, మంచి కండక్ట్, మంచి హెల్త్, అన్ని బానే ఉన్నాయి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది.
2: ఆగు, తొందర పడకు.
4: హలో డాలస్, వీఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యూ నో వీఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: 817-829-8888.
1: ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పుడు ఆఫర్ లెటర్
1: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతం స్టూడియోలో 6:33 జరుగుతున్నాయన్నమాట. అండ్ ఈ సెగ్మెంట్ లో మళ్ళీ కేజీఎఫ్ అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ కంటిన్యూ చేసే ముందర ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు అవర్ స్పాన్సర్స్. మొదట సనాస్ వెడ్ మీ గ్లామ్ ఈవెంట్ that is going to happen on July 26th at Frisco Hall Event Center. Under one roof, you're going to have a grand wedding expo. Then we have a Sri Krishna Vilas. ఇది కూడా మనకి ఇంటి ఫ్రిస్కోలో ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇంటికి మనము గెస్ట్లు వస్తే ఎలా అయితే మనము వాళ్ళకి హాస్పిటాలిటీ చూపిస్తాము, అలానే కృష్ణ విలాస్ లో కూడా రాగానే వెల్కమ్ డ్రింక్ ఉంటుంది, తర్వాత ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, వాళ్ళ సర్వింగ్ స్టైల్ ఇవన్నీ చాలా బాగుంటాయి. దట్ ఇస్ శ్రీ కృష్ణ విలాస్. దెన్ వీ హావ్ టెక్సస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్. దీనికి వివరాలు కావాలంటే యూ కెన్ గో టు tscb.cricket. అండ్ దెన్ మనకి స్టార్టింగ్ లో ట్రాఫిక్ అప్డేట్స్ ఇచ్చాను, అది దట్స్ బ్రాట్ టు యూ బై Texas One Primary Care, Dallas Miles Dental and Orthodontics. అది మనకి డాలస్ మనకి 3234 Forest Lane దగ్గర ఉంది. Maitri's Restaurant, that is also serving in Irving, South Lake and Frisco. SNR Insurance for all your insurance needs with quickly and stress-free options they have from travel, dental, vision and life insurance. A to B and Adiyar Anand Bhavan. ఇది కూడా మనకి ఏంటంటే ఫ్రిస్కోలో అండ్ లిటిల్ లండన్ లో ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రేడియో సురభి. రేడియో సురభి యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే మీ స్మార్ట్ డివైస్ లో స్మార్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. దెన్ యూ కెన్ లిసన్ టు అస్ ఎనీవేర్ రౌండ్ ద గ్లోబ్. సో స్పాన్సర్స్ కి థ్యాంక్స్ చెప్పేశాము. ఇప్పుడు మూడు క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మనకి శ్వేత గారు, సునీత గారు కాల్ చేసి చెప్పారు. సునీత గారు మనకు ఆన్సర్ ఇచ్చేశారు. శ్వేత గారు సకినాలు అనుకున్నారు, బట్ సకినాలు కాదు, అదొక స్నాక్ చాలా మంది ఇష్టపడతారు సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్. బికాస్ నార్త్ ఇండియన్స్ కి ప్రాబబిలీ సకినాలు తెలియకపోవచ్చు. సునీత గారు ఏదైతే ఆన్సర్ చెప్పారో అది సమోసా. That is the right answer. And the ball is in your court. Usually ga eppudu antam ante avakasham manu chethulo eppudaithe ostundo appudu manam entante inga nee chethulo undi, inga chudu next decision needhe, wait cheyanakkarledu. ఆఫర్ ఒకటి ఇచ్చేసాము, ఇప్పుడు నువ్వు అనమాట దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎస్ అంటావా నువ్వు అంటావు అది నీ ఇష్టం అనమాట. అప్పుడు మనం ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్ అంటాం. కాకపోతే ఏదైతే క్లిప్పింగ్ ప్లే చేశానో దానికి మాత్రం ఆన్సర్ రాలేదు కాబట్టి ఆ క్లిప్పింగ్ నేను మరొకసారి ప్లే చేయబోతున్నాను. మీరు ఎవరికైనా తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 972-636-1966. యాక్చువల్లీ ఒక పాట వినేసేద్దాం ఫస్ట్.

ఆనంద్ సినిమా నుంచి విన్నారు ఈ పాట. మీరు ఆయన జయ గారు కాల్ చేసి సినిమా పేరు చెప్పేశారు, ఇందాకేదైతే వినిపించాను. ఆ సినిమా పేరు బ్రహ్మచారి మొగుడు. పేరు గమ్మత్తుగా ఉంది కదా, సినిమా కూడా అలాగే గమ్మత్తుగా ఉంటుంది. అందులో మన రాంబాబు అంటే రాజేంద్ర ప్రసాద్ ఏంటంటే జాబ్ కోసం గిరిబాబు దగ్గరకు వస్తారు. వచ్చాక పాపం పరిస్థితి ఎలా ఉంటుంది, పని చేశారు కొంచెం ఆయనకి తగ్గట్టు ఉండదు ఆ జాబ్ కానీ అయినా చేయాల్సి వస్తుంది. తర్వాత ఏదో ఒక సందర్భంగా గిరిబాబు ఏంటంటే ఒక రూల్ పెడతాడు, నీకు పెళ్ళైతేనే నేను ఇది చేస్తానంటే. ఇప్పుడు రాంబాబు ఏంటంటే మరి తప్పని పరిస్థితిలో వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసి చెప్తారు మరి నాకు పెళ్ళయింది, ఒక అమ్మాయి ఫోటో కూడా పెట్టేస్తారు. ఆ అమ్మాయి నిజంగానే వచ్చి ఇంకో నేనే నీ పెళ్ళాని అని చెప్తే అతను కొంచెం ఆశ్చర్యపోతాడు అదేంటి ఇలా అయిందని. సో సినిమా అలా ఉంటుంది అనమాట, గమ్మత్తుగా ఉంటుంది. ఆ తర్వాత అంటే హీరోయిన్ హీరోయిన్ ఎవరంటే ఐ థింక్ యమున అనుకుంటా సినిమాలో. ఆ తిక్కమక్క ఏదైతే జరుగుతుందో ఎలా అంటే నేను నీ పెళ్ళావని అను, నేను పెళ్ళే చేసుకోలేదు, నేను ఎట్లా నా పెళ్ళా అవుతావు అనేసి రాజేంద్ర ప్రసాద్ అనడము, ఆ అమ్మాయికి ఆట పట్టించడం, మళ్ళీ అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా అంటారు ఏ చేసి మా కూడలి అనేసి పేరెంట్స్ కూడా అలాగే ఒప్పుకుంటారు. సో సినిమా అంతా అలా గజిబిజి గందరగోళంగా నడుస్తుంటది అనమాట. ఆ సినిమా నుంచి ఒక చిన్న క్లిప్పింగ్ మీరు విన్నారు, జయ గారు గెస్ట్ చేసేసారు బ్రహ్మచారి మొగుడు. మీరు వింటున్నారు సురభి డీటూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను, ఒక తెలుగు వంట, ఒక ఫ్రేజ్ అండ్ ఒక సినిమా క్లిప్పింగ్. సో తెలుగు వంటల్లో మీరు గెస్ట్ చేసి చెప్పాల్సింది ఇది. దీన్ని టూ వర్డ్స్ లో మనము లెక్క పెట్టచ్చు అనమాట, టూ వర్డ్స్. అండ్ మొదటి వర్డ్ లో ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ లెటర్ కే, అంటే కల్పనతో కే స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ వంట కూడా లెటర్ కే తో స్టార్ట్ అవుతుంది. లెట్ సీ నా మనసులో ఉన్న వంట కూర పేరు ఎవరు చెప్పగలరో చూద్దాము. ఇది సరే వంట పక్కన పెడితే ఇంగ్లీష్ ఫ్రేజ్ లో మీరు గెస్ట్ చేయాల్సింది ఏంటంటే వన్స్ ఇన్ అ బ్లూ మూన్. వెరీ వెరీ కామన్ గా మనం యూజ్ చేస్తాం వన్స్ ఇన్ అ బ్లూ మూన్, బట్ ఏ సందర్భంగా యూజ్ చేస్తాం తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. అండ్ అలాగే ఒక క్లిప్పింగ్ ప్లే చేయబోతున్నాను, చూద్దాము ఎవరు గెస్ట్ చేస్తారో చూసేద్దాము.

0: ఈ క్లిప్పింగ్ కాస్త హెవీగా అయిపోయింది. ఇది కామెడీ క్లిప్పింగ్ ఏం కాదు. సో ఇది బట్ చూద్దాం, ఇది కూడా ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాము. 9726361966. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్ అండి, హ్యాపీ వెన్స్డే. మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకున్నాను. మీరు గాల్లో తేలుతున్నారు ఆన్ ద ఏరియల్స్ 107.9 FM HD3 లో. ఎవరు మాట్లాడుతున్నారు? అరే వా, నేను కొంచెం దీని హార్ట్ టచింగ్ గా ఉంది, ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ లాగా ఉంది. ఏంటి కామెడీ క్లిప్పింగ్ అని ఇలా
1: సింహాద్రి
0: ఒలిసి చేసి ఇదేం పండుగ చెప్పమని అంటే చెప్పకుండా ఎలా ఉంటారు చెప్పండి. అలా ఉంటుంది అంటున్నాతో. ఓకే, ఇంకా మరి వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ మనం ఎప్పుడు వాడతాం?
1: అది మరి అరుదుగా జరుగుతుంది నాకు అని చెప్పడానికి అనమాట. అంటే చాలా రేర్ గా జరిగే టైంలో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్.
0: జనరల్ ఈద్ కా చాంద్ కూడా అంటారు అనమాట హిందీ వాళ్ళు. అయితే ఈద్ కా చాంద్ అని అంటారు. ఎప్పుడో జరుగుతుంటది అనమాట అలా.
1: ఎప్పుడో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి ఎప్పుడైనా కర్రీ బాగా వస్తే వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే ఎప్పుడో అప్పుడు ఇలా
0: అండ్ ఎప్పుడైనా ఎవరికైనా చేయక ఫోన్ చేసామంటే ఎప్పుడో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ కాల్ చేస్తుంటారని చెప్తారనమాట అలా. బట్ వంట ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇది బాగుంది అనమాట. వంట అప్పుడప్పుడు కుదిరితే వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ కుదురుతుంటుంది, లేకపోతే పాపం కర్మ. ఇప్పుడు
1: అంటే మూడు చెప్పేశాను కదండి.
0: మూడు చెప్పలేదు, మూడోది చెప్పాలి ఇంకా. మీరు వంట కేతో స్టార్ట్ అవుతుంది, ఏమిటది?
1: కేతో వంటకము అంటే కర్రీ అంటున్నారా లేకపోతే స్నాక్?
0: అది చెప్తే ఇంకేముంది, నేను మనసులో ఉన్న మాట మీరు అది చెప్పకుండా చెప్తే ఫస్ట్ క్లూలో చూద్దాం, చెప్పలేకపోతే సెకండ్ క్లూగా ఇంకో చెప్తాను.
1: ఓకే, కర్రీ అయితే కాకరకాయ వేపుడు.
0: అంతే ఒకటే చెప్పాలి. ఏంటంటే నేను డిస్క్లైమర్ ఇవ్వలేదు, అందరూ ఒకటే చెప్పారు, కరెక్ట్ కాదు నేను చెప్తాను. కాకపోతే వేపుడు అన్నారు. సో మీరు ఫోన్ పెట్టేసి నా వాయిస్ ఆన్ ఎయిర్ వినండి, అది కరెక్టా కాదా చెప్తాను అనమాట. ఇంతకు మీ పేరేమన్నారు? సునీత కదా? ఓకే సునీత గారు, మీరు అలాగే ఆన్ ఎయిర్ నేను మిమ్మల్ని ఆఫ్ తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు సునీత గారు ఏమన్నా సింహాద్రి అఫ్ కోర్స్ నేనే అటుపడి తొక్కల్చి మీకు ఇచ్చేసాను చెప్పేశారు. అండ్ తర్వాత వన్స్ ఇన్ అ బ్లూ మూన్ మనం ఎందుకంటామంటే సంథింగ్ వెరీ రేర్లీ ఏదైతే జరుగుతుందో అప్పుడు మనం ఆ వర్డ్ ఆ ఫ్రేజ్ యూజ్ చేస్తాం. అండ్ కే తో నేనేమి క్లూ ఇవ్వకుండా జస్ట్ లెటర్ మాత్రమే చెప్పాను. అండ్ దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. కాకరకాయ వేపుడు చేసుకోవచ్చు, పులుసు పెట్టి చేసుకోవచ్చు, ఇంకా కాకరకాయతో ఏం చేయొచ్చు? యాక్చువల్లీ వేపుడు ఉల్లిపాయలు వేసి కూడా చేయొచ్చు అండి, బాగానే ఉంటుంది. ఎస్, దాట్స్ రైట్ ఆన్సర్. సో హ్యాట్రిక్ అనమాట. సునీత గారు అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేశారు. ఇప్పుడు ఒక పాట వినేసేద్దాం. మరి ప్రసాద్ మనకి శశిరేఖతో ఏమంటున్నారో చూద్దాము. వాళ్ళిద్దరు ఏం ముచ్చట్లు వాళ్ళవి చూసేద్దాం అనమాట. వినేద్దాం, చూసేద్దాం కాదు వినేద్దాం.

0: సో ఇదేనమాట శశిరేఖ ప్రసాద్ ముచ్చట్లు. వాళ్ల ముచ్చట్లు మనం వినేసాము, నేను విన్నాను మరియు చూసాను కూడా. మీరు కూడా చూడాలనుకుంటే అఫ్ కోర్స్ యూట్యూబ్కి వెళ్ళొచ్చు అనుకోండి. బట్ ఈ లోపల ఏంటంటే మనం తీసుకుందాం, మన తమ్ముడిని ఆన్ ఎయిర్, తమ్ముడు ఆల్రెడీ స్టూడియోకి వచ్చేసాడు. తమ్ముడు ఎవరో కాదు మరి, ధైర్యంగా ఉండే ధీరజ్ గారు. నమస్తే నమస్తే, ఎలా ఉన్నావు?
1: బాగున్నా.
0: బాగున్నావా? ఓకే. అయితే ఇవాళ నేను ఆడే గేమ్ ఏంటంటే హ్యాట్రిక్. ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, ఒక ఫ్రేజ్ చెప్తున్నాను, ఒక తెలుగు వంట చెప్తున్నాను. ఇప్పుడు ఈ మూడు క్వశ్చన్స్ నీకే అప్ప చెప్పదు, తెలుసుకున్నాను అనమాట. పెట్టాలి పెట్టాలి, చూద్దాం నువ్వు ఏమి చెప్పగలిగో. డిటెక్టివ్ ధీరజ్ ఏం చెప్తారో చూద్దాం. అయితే ఒక ఫ్రేజ్, యూజువల్ గా మనం ఎప్పుడు ఈ ఫ్రేజ్ ని వాడతామో చూద్దాము, నీకు తెలుస్తుందా? హిట్ ద నెయిల్.
1: యూ
0: నెయిల్డ్ ఇట్. గోరుని కొట్టడం. అలా కొట్టుకోకునైనా మీరు కూడా కొట్టుకోకండి, అలా మా తమ్ముడు అలాగే చెప్తుంటాడు. ఓకే, యూ నెయిల్డ్ ఇట్ పోనీ ఏ టైంలో
1: అంటాం? గట్టిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు.
0: అరే వా, చెప్పేస్తా. ఒక క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ ఒక వంట. వంట నేను ఒక చెప్తాను, నా మనసులో ఇచ్చిన అంటే పాప నా లిసనర్స్ బాగానే చెప్తున్నారనమాట, అలాగే నువ్వు కూడా చెప్పగలిగే చర్చిద్దాం. తెలుగు వంట. ఓకే, నా మనసులో ఉన్న లెటర్, ఒక లెటర్ చెప్తాను, ఆ లెటర్ బట్టి నువ్వు అది ఏమిటన్నది గెస్ చేయాలి. అండ్ అది స్టార్ట్ అవుతుంది లెటర్ డి తో. డితో
1: దిబ్బరొట్టి.
0: దిబ్బరొట్టి కాదు, అది ఒక కూర. సో సెకండ్ లో చెప్పేసావు. ఇప్పుడు క్లిప్పింగ్ నీకు నేను విని నువ్వు స్టూడియోలో పక్కనే కూర్చున్నావు కాబట్టి నేను చెప్తే తెలిసిపోతుంది, కానీ నేను చెప్తాను. హలో, ఐఎమ్ జింగ్రూ జింగానియా. అరే వా, అట్లా ఇట్లా కొంచెం టైం తీసుకుంటే, గ్యాప్ తీసుకుంటామే అనుకున్నా అల్లు అర్జున్ లాగా, అలా చక్కని చెప్పేశావు. మీమ్స్. అచ్చా, సో ఫుల్. సో ఇప్పుడు మన తమ్ముడు చెప్పేశాడు కాబట్టి తమ్ముడిని ఇంకో క్వశ్చన్ నేను అడుగుతున్నాను. నువ్వు నీ షోలో ఏం మాట్లాడబోతున్నావు? ఇది ఈజీ కదా, ఇది ఈజీగా చెప్పేశావు అనుకో.
1: అయితే శివధనుసు అంటే మనం చాలా వరకు పెద్ద ఎన్టీఆర్ గారి సినిమాలలో శివధనుర్భంగం గురించి చూస్తాం కదా, అదొక లైక్ ఒక 5-10 మినిట్స్ లోపల అయిపోతుంది. ఇట్లా రాముడు వస్తాడు, విల్లును కొడతాడు, వెళ్ళిపోతాడు. బట్ దాని వెనకాల లైక్ నేను మొన్న చదివినప్పుడు ఆర్ విన్నప్పుడు ఐ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ 4 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఒకటి ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జనక, ఒకటి ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సీత, ఒకటి ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ రామ, రెండు ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ విశ్వామిత్ర, నలుగురు అయిండ్రు. వీటన్నిటితోటి మీరు అడగవచ్చు అంటే లైక్ అరే మా జనరేషన్ కి ఏమొస్తారా అని అంటే, ఒక సైకాలజిస్ట్ అంటే సైకాలజీ, నేను సైకాలజిస్ట్ కాదు కానీ సైకాలజీ పరంగా లైక్ హౌ యూ కెన్ లెర్న్
0: అంటే ఒకటే సిచ్యువేషన్ పర్సెప్షన్
1: ఎలా ఉంటుంది, అండ్ హౌ వాల్మీకి రిటర్న్, ఐ మీన్ కైండ్ ఆఫ్ వాల్మీకి రిటర్న్ ఇన్ సచ్ ఎ వే దట్ ప్రతి ఒక్కటి ఈ జనరేషన్ లో కూడా అందరు దర్ ఆర్ సర్టెన్ లెసన్స్ టు లెర్న్ అన్నట్టు అది అబ్జర్వ్ చేశా.
0: బాగుంది బాగుంది. యాక్చువల్ దానికి తగ్గట్టు నాకు ఏం గుర్తొచ్చిందంటే, యూజువల్ గా ఈ సైకాలజీలో ఒకటి వాడతారు, మన పర్సెప్షన్ మనం కరెక్ట్ అనుకుంటాం, అండ్ అదే సిచ్యువేషన్ వేరే వాళ్ళకి కూడా కరెక్ట్ అయి ఉంటుంది, కానీ మనం చూసే విధానం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ కప్పు వెనకాల ఒక టీమర్కులు ఉన్నాయనుకో, ఇటు నుంచి చూసానికి నాకు అనిపించాం, నేను అనుకుంటున్నాను కప్పు బాగానే ఉంది కదా, క్లీన్ గానే ఉంది, కానీ అటుపక్క నీకు అనిపిస్తుంది కదా, కాబట్టి నిజంగా అక్కడ ఉంది సిచ్యువేషన్. సో ఎవరు ఏ పర్సెప్షన్ లో చూస్తున్నారు, నేను కరెక్టే నువ్వు కరెక్టే, బట్ నాకు అనిపించలేదు కాబట్టి నేను అనుకుంటాను ఏం లేవు ఊరికనే అంటున్నావు కదా అనేసి అలా ఉంటుంది. ఎలా అయితే మన క్షణక్షణం సినిమాలో బ్రహ్మానందం వచ్చేసి ఏంటి ఆ కాఫీ కప్పులు ఎప్పటి నుంచి పెట్టున్నాయి అని అంటారు కదా, అలా పర్సెప్షన్స్ మారుతుంటాయి. సో దాని గురించి నువ్వు చెప్పబోతున్నావు. ఓకే, ఇంట్రెస్టింగ్ విన్నారు కదండి. సో ఇప్పుడు మనకి శశిరేఖ అండ్ ప్రసాద్ గారి ముచ్చట్లు అయిపోయాయి కాబట్టి ఈ ముచ్చట్లు కూడా వినండి. 7 to 9 PM ధీరజ్ చెప్పబోతున్నాడు, అండ్ పర్సెప్షన్స్ గురించి, ఒకటి సిచ్యువేషన్ ఎలాంటి ఆ సిచ్యువేషన్ కూడా శివధనుష్ గురించి అనమాట, ఆ సిచ్యువేషన్ తీసుకుని హీఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ డిఫరెంట్ యాంగిల్స్. ఇంట్రెస్టింగ్. నేను యూజువల్ గా ధీరజ్ షో ఏంటంటే డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తూ వింటాను, మీరు కూడా ఇంటికి వెళ్తున్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా కారులో ఉన్నారు, ఇంట్లో పనిచేస్తూ కూడా వినేసేయచ్చు. సో జింగ్రు జింగానియా మరి చెప్పేశారు ధీరజ్ కాబట్టి ఊరికేనే జస్ట్ ఫర్ ఎ టైం పాస్ ఈ క్లిప్పింగ్ మీకు వినిపిస్తాను. కిక్ నీచి క్వశ్చన్ కాదు.
2: మలేషియన్ లేడీస్ వీళ్ళు బాగానే ఉన్నారు. హలో, ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్.
3: హాయ్. ఐ జిగ్రి జింగానియా.
4: జిగ్రి జింగానియా.
3: యా
4: జిగ్రి జిగ్రి.
0: ఆ జిగ్రి ఏంటంటే హ్యాండ్ షేక్ ఇచ్చి మళ్ళీ వదలనంటుంది అనమాట. అది జిగ్రి జింగానియా. జిగ్రి అయిపోయింది ప్రమాణం గారికి. అండ్ మొన్నే నేను ఒక సినిమా చూసాను, ఆలేది దాదీకి షాదీ. అందులో చిన్న క్యామియో రోల్ ఉంది, అంతపాటు శరత్ కుమార్ కూడా ఉన్నారు. బాగుంది. ఇంకా అది సినిమా ఫినిష్ చేయలేదు, సగమే చూసాను. ఇప్పుడు మళ్ళీ ఈ వీక్ లో పూర్తి చేసేస్తాను. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా. కపిల్ శర్మ ఇంకా బాగా కామెడీ ఉంటుంది అనుకున్నాను, కానీ అలా అలా మాదిరిగా ఉంది కామెడీ. అంత ఓ నవ్వేట టైం లేదు, కానీ సంథింగ్ టైం పాస్ మూవీ. సో మీరు వింటున్నారు సుర్భి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బాగా టాక్ జరిగేది ఏంటంటే అమీర్ ఖాన్ ముచ్చటగా మూడు పెళ్లి చేసేసుకున్నాడు. అండ్ అదే కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆ పెళ్లికి మొదటి భార్య రెండో భార్య కూడా వచ్చారు గిఫ్ట్లు తీసుకుని. మరి అది సహజమా పాసిబుల్? అంటే సెలబ్రిటీస్ అండి, ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ విత్ దెమ్. సో ఇప్పుడు ఈ పాటతో నేను కల్పన సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి వచ్చే వారం వచ్చేస్తాను ట్యూస్డే అండ్ వెనస్డే ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 అమెరికాలో. తెలుగు నేస్తం అండ్ రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, any specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbella ba, cheese dosa, paneer dosa, honey chili garlic lotus ham, aamki paneer tikka, vechami kava paratha. Ha,
2: endu bro, gani eppino? In specials matrame adina.
1: Inga unnai, cheppantara? Meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious, and made with care. A to B, Texas.com. Perfect for dining, takeaway, or full service catering.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
9: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
10: వాట్సప్ పీపుల్, ఎట్లున్నారు మీరు అందరూ? నేను ధీరజ్, అంటే ఎవరైతే కొత్తగా ట్యూన్ అయ్యారో, నా పేరు ధీరజ్. నేను యూజువల్ గా వెన్స్డే 7 to 9 షో చేస్తాను, ఐ మీన్ షోలో మాట్లాడతానమాట. సో ఫర్ దోస్ ఆఫ్ యూ డజంట్ నో, నా షో పేరు వచ్చేసి FI విత్ ధీరజ్. అంటే మనకు యూజువల్ గా సిస్టమ్ పని చేయకపోతేనో, ఏమైనా రిఫ్రెష్ చేయాలంటేనో, ఎట్లయితే టక్ టక్ టక్ టక్ కీబోర్డ్ మీద FI నొక్కుతాం, అట్లనే ధీరజ్ గారి కాన్వర్సేషన్ కూడా అట్లనే ఉండబోతుంది. మీకు మంచి ప్రశ్న రావచ్చు, ఈ FY వాట్ ఇస్ దిస్ FY అని. సో ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్, వీటన్నిటినీ ధీరజ్ గారు ఏం చేస్తారంటే ఫెయిత్ కి ముడి పెట్టి, ఆ ఫెయిత్ లో ఉన్న కొత్త కొత్త కాన్సెప్ట్, అంటే మన పురాణ ఇతిహాసాలు ఉన్న కాన్సెప్ట్స్ ని ముందర చెప్పిన నాలుగిటికి కనెక్ట్ చేస్తా ఉంటాడు అన్నమాట. అండ్ ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఎట్లాంటి వాళ్ళు వినాలి అంటే, ఇప్పుడు వీడు దేవుడు అంటున్నాడు, పురాణాలు అంటున్నాడు, ఓన్లీ భక్తి గుడికి వెళ్ళేటప్పుడే వినాలా అంటే, లేదు భయ్యా, భక్తి రక్తి మిక్స్ కొట్టి మీ మొహన కొడతాడు, ఐ మీన్ మైక్ కొడతాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటైనా, వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడైనా, అటు కాకుండా ఇటు కాకుండా చౌరస్తాల కూర్చొని నా దగ్గర ఛాయలు అనేటోడైనా, ఇట్లా మూడు రకాల జనాలకు క్యాటర్ చేయడమే ధీరజ్ గాని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఊపిరి తీసుకుని వస్తా, అంతలోపు ఒక పాట వినేసి వచ్చేయండి.